శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 16వ తేదీ, మంగళవారం. వివిధ భారతిలో సమయం 5:58 సెకండ్లు. శుభోదయం.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ క్యాడెట్ కార్పస్ హెడ్ క్వార్టర్స్ డైరెక్టరేట్ జనరల్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక డైరెక్టరేట్ ను మంజూరు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు జార్ఖండ్ కు మంజూరు చేసిన రెండు డైరెక్టరేట్లతో దేశవ్యాప్తంగా ఉన్న వీటి సంఖ్య 17 నుంచి 19కి పెరగనుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించిన స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సహకరించాలని కోరారు. సింగపూర్లో 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న చంద్రబాబు నాయుడు ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్, భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో పాటు వెంచర్ క్యాపిటలిస్టులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. వర్షాకాలంలో కలుషిత తాగునీరు, ఆహారంతో డయేరియా ప్రబలే ప్రమాదమున్నందున ముందస్తు చర్యల్లో భాగంగా స్టాప్ డయేరియాను ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఈ రోజు నుంచి జూలై 31వ తేదీ వరకు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనుంది. 5 ఏళ్లలోపు పిల్లలున్న ఇళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలను పంపి 37.53 లక్షల మంది చిన్నారులకు ఉచితంగా 2 ORS ప్యాకెట్లు, 14 జింక్ టాబ్లెట్ల చొప్పున పంపిణీ చేయనుంది. రాష్ట్రేతర ప్రాంతాలు, విదేశాల్లోని రాష్ట ఓటర్ల కోసం ఆన్లైన్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచామని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈసీఐనెట్ వెబ్సైట్ ద్వారా ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించవచ్చునని సూచించారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమైన నేపథ్యంలో వివేక్ యాదవ్ సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆక్వారైతుల కోసం రొయ్యల ఫీడ్ ధరల పర్యవేక్షణకు శాశ్వత రాష్టస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు పశుమర్ధక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జీవో జారీ చేశారు. ఫీడ్ ధరల నియంత్రణ, పారదర్శకత కోసం ఇది పనిచేయనుంది. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచి డ్రాపౌట్ సరికట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. విద్యారంగంపై అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైన రోజు నుంచి పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరగాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులంతా పాఠశాలలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డ్రాపౌట్స్ నివారించాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాలు, తుపాన్లు, అకాల వర్షాలు, గాలివానల కారణంగా ఏర్పడే విద్యుత్ అంతరాయాలను వేగంగా పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పార్వతీపురం మన్యం జిల్లా సర్కిల్ కార్యాలయంలో అత్యవసర విద్యుత్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు ఎస్ఈపి త్రినాథరావు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన సందర్బాల్లో వినియోగదారులు వెంటనే కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించేందుకు ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ఎలక్ట్రిసిటీ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 9247947999 ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం 6:15. వందన సినీ భక్తి పాటలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్న నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. రెండవ రోజైన ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి అభివృద్ది, సెమీకండక్టర్ రంగ విస్తరణ లక్ష్యంగా అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చలు జరపనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వరల్డ్ సిటీస్ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంకాలం సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పెట్టుబడిదారులతో ముఖాముఖి సమావేశమవుతారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉదయం వన్టౌన్లోని వాజ్పేయి పార్కును సందర్శించి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు మొక్కలు నాటనున్నారు. అనంతరం స్థానిక ప్రజలతో ఛాయ్పై చర్చ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ది చేసిన రాయనపాడు రైల్వే స్టేషన్ను సందర్శించి అక్కడి సౌకర్యాలు, అభివృద్ది పనులను పరిశీలిస్తారు. కేంద్ర మంత్రికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ అంత్యోదయ సిద్ధాంతంతో ప్రభుత్వ ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన సాగుతోందని అన్నారు.
1: कंटिन्यूअसली सर्विंग इलेक्टेड प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी है. यह रिकॉर्ड है. प्रधानमंत्री जी ने देश में एक बहुत बड़ा बदलाव लाया है. वो इंफ्रास्ट्रक्चर में हो, हमारे ओवरऑल पॉवर्टी इरेडिकेशन में हो, और ऐसे सभी क्षेत्रों में बहुत बड़ा बदलाव लाया है. उसमें तो एक हमारा जो डिप्लोमेटिक रिलेशन है और विश्व स्तर भारत का जो कदर है बढ़ रहा है.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని అన్ని శాఖల అధికారులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ

0: భవనాలు లేని గ్రామాల జాబితాను సిద్ధం చేసి కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే విద్య వైద్య శాఖల్లో ముఖ ధృవీకృత హాజరు విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఎల్సీకేపురం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు సహాయ ఉపకరణాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు కలిగిన వారు స్వావలంబంతో జీవించేలా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ అభియాన్ ద్వారా చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం పిల్లల ఆరోగ్య కార్యక్రమం తీసుకొచ్చి 6 నెలల పిల్లల నుంచి 12వ తరగతి చదువుతున్న పిల్లల వరకు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి భవిష్యత్తులో 4 రకాల డి అంటే పుట్టినప్పుడు డిఫిషియన్సీస్ గానీ డిఫెక్ట్స్ గానీ పెరుగుదలలో ఇబ్బందులు గానీ డిసీజెస్ గానీ ఏదైనా రోగాలు బాగా పడతాడో పరీక్షలు చేసి వాటిని గుర్తించడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ 4Ds కారణంగా 44 రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ లో 36 సెంటర్లు పెట్టాం ఈ రాష్ట్రంలో. పిల్లలకి కావాల్సిన చికిత్స అందించి భవిష్యత్తులో
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి జూలై 31వ తేదీ వరకు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా 2 ORS ప్యాకెట్లు 14 జింక్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారులు ఉన్న ఇళ్లకు అంగన్వాడీ కేంద్రాలకు ఆశా కార్యకర్తలు వెళ్లి వీటిని అందజేస్తారని చెప్పారు. అతిసార నివారణపై అవగాహన కల్పించేందుకు సబ్బుతో చేతులు కడుక్కోవడం, సురక్షిత తాగునీటి వినియోగం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంత ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ లిఫ్ట్ సాధనా కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతంలో సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు కీలకమని పేర్కొన్నారు. రాయలసీమలో నీటి వనరుల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. కర్నూలులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, గాజుల దిన్నె, వేదవతి, గురు రాఘవేంద్ర వంటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి శాశ్వతంగా సాగు తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. తుంగభద్ర డ్యాము గేట్ల పునరుద్దరణ, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, హంద్రీనివా ప్రాజెక్టు అభివృద్ది పనులను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి వివరిస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా మనం సస్యశ్యామలం చేస్తూ ఉన్నాం. ఒక్క కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ నుండి ఇతరత్ర అంశాల వల్ల కొంతమేర అక్కడ సాగునీరు త్రాగునీరు అందించడంలో మరి ఇంకా మనం పనిచేయవలసిన అవసరం ఉందనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రాధాన్యతను ఇమ్మని, అటువంటి వెస్ట్ ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగు త్రాగునీరు అందించడానికి 1 రూపాయి ఎక్కువ ఖర్చు అయినా సరే ఒక బ్లూ ప్రింట్ మేము అందజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాయలసీమకి ఇవాళ చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఇవాళ కూటమి ప్రభుత్వం.
0: వర్షాకాలంలో ప్రబలే కాలానుగుణ వ్యాధులను అరికట్టేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆదేశించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో కాలానుగుణ వ్యాధులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాధులు ప్రబలిన తర్వాత చికిత్స అందించడం కంటే వాటి వ్యాప్తిని ముందుగానే అరికట్టడమే ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

వాతావరణం. పశ్చిమమధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి?
4: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
3: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
5: ఏంట్రా నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్లు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
6: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
5: అది కాదమ్మా, నీకు ఎంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లెక్క ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
6: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
5: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
6: I am sorry ma'am, I promise you inkeppudu water waste cheyanu.
5: No one can live without water, so
6: save water, save life and save future.
0: Vintunaru Vivid Bharati FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: అసలు ఏంజెల్ ఆర్న అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
4: అయినా నేనే తప్పు కారణానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
3: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజెల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
4: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, చిరాగ్గా ఉంది.
3: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
5: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ సంబంధంలో ప్రత్యేక ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్ ఇచ్చే అధికార విందుకు మోదీ హాజరవుతారు. ఎమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా విస్తృత చర్చలతో సాగుతుందని భావిస్తున్నారు. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి అంతర్జాతీయ సవాళ్లు పరిష్కరించడంలో భారత్ అందిస్తున్న సహకారానికి దక్కుతున్న గుర్తింపుకు ఈ పర్యటన ఒక నిదర్శనంగా నిలుస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ హోస్ట్ క్లాస్ నా దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని బహుకరించారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి గాను స్లోవేకియా అధ్యక్షుడు, ప్రభుత్వం, అక్కడి ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు స్వీకరిస్తూ 140 కోట్ల మంది భారతీయ ప్రజలకు భారత్ స్లోవేకియా దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహబంధానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకాల నిదర్శనమని, రాబోయే తరాలు ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్ఫూర్తినిస్తుందని మోదీ ఆకాంక్షించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమైక్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుగాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ పికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞత తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలు సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు.
6: హమ్నే అప్నే సంబంధో కో కాంప్రిహెన్సివ్ పార్ట్నర్షిప్ కా దర్జా దేనే కా నిర్ణయ లియా హై. యే హమారే సాజా విశ్వాస్, సాజా ప్రాథమికతాఓ ఔర్ సాజా భవిష్య కా ప్రతీక హై. ఆజ్ ప్రధానమంత్రి జీ ఔర్ మైనే హమారే సహయోగ్ కో నయీ దిశా ఔర్ నయీ ఊర్జా దేనే పర్ విస్తృత రూప్ సే చర్చా.

0: సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: రక్షా సహయోగ్ హమారే గహరే ఆప్సీ విశ్వాస్ ఔర్ స్ట్రాటజిక్ కన్వర్జెన్స్ కా ప్రమాణ హై. ముజే ఖుషీ హై కి ఇస్ మహత్వపూర్ణ క్షేత్ర మే ఆజ్ హమ్నే లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైన్ కియా. ఇస్సే జాయింట్ డెవలప్మెంట్, జాయింట్ ప్రొడక్షన్ ఔర్ డిఫెన్స్ ఇండస్ట్రీ కే బీచ్ సహయోగ్ కో నయీ గతి మిలేగి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్భంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ మూడో సమాపేశానికి అధ్యక్షత వహించారు. భారతదేశ ఫార్మాస్యూటికల్ విద్య, పరిశోధన, ఆవిష్కరణల, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన కీలక కార్యక్రమాలు సమీక్షించినట్టుగా మంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. వయోశక్తి కార్యక్రమం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, పరిశ్రమ, విద్యా సంస్థల సహకారం, పాలనా సంస్కరణలు, అన్ని నైపుణ్యాలు, సామర్థ్య విస్తరణ వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి సంస్థలు నిర్మించేందుకు, అత్యాధునిక పరిశోధనలు ప్రోత్సహించేందుకు, భవిష్యత్కు అవసరమయ్యే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ ప్రారంభించిన అనంతరం జోషి మాట్లాడుతూ ఎంఎన్ఆర్ఈ ఐడబ్ల్యూటీఎంఏ సంయుక్తంగా అభివృద్ది చేసిన ఈ పోర్టల్ విండ్ ఎనర్జీ సరఫరా క్రమబద్దీకరించేందుకు, ఆత్మ నిర్బర్ భారత్ విజన్ ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మొదటి డిజిటల్ ప్లాట్ఫామ్ అని, 2025-26లో భారత్ రికార్డు స్థాయిలో 6.1 GW పవన విద్యుత్ సామర్థ్యాన్ని జోడించిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 46% వృద్ది అని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విండ్ టర్బైన్లు, విడిభాగాల ఎగుమతులు 12,000 కోట్లు దాటాయని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ నెట్ జీరో కార్బన్ ఉద్గారాల సాధనకు తన నిబద్దతను చాటి చెప్పారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫ్రాన్స్లో మొనాకో ప్రతినిధులతో సమావేశమయ్యారు. మొనాకో స్టేట్ మంత్రి క్రిస్టో మిర్మన్, విదేశ వ్యవహారాల సహకారాల శాఖ మంత్రి ఇస్తాబిల్లే బెర్రో అమడేయి, ఆర్థిక శాఖ మంత్రి ఫ్రెడరిక్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక సహకారం మరింత పటిష్టం చేయడంపై చర్చలు జరిగాయని తన సోషల్ మీడియా వేదికగా గోయల్ పేర్కొన్నారు. భారత్ మొనాకో ఆర్థిక బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ చర్చలు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, విలువైన వస్తువులు దుర్వినియోగ ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ సిట్లో ఐజీ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. నిన్న అయోధ్య కమిషనర్ డీఎంతో కలిసి ఆలయ ప్రాంగణం సందర్శించారు. ఆలయ విరాళ నిర్వహణలో అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు రావడంతో రాష్ట ప్రభుత్వం ఈ సిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ విచారణకు సంబంధించి అధికారులు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కమిటీ 7 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 15 రోజుల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు రామ్ ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా అయోధ్యలో ఉన్నారు. విచారణలు ఎలాంటి అలసత్వం ఉండదని, సిట్ కోరిన అంతరకాల సహకారాన్ని జిల్లా యంత్రాంగం, ఆలయ అధికార యంత్రాంగం అందిస్తుందని స్పష్టం చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ఫలితాలు నిన్న విడుదల చేసింది. మొత్తం 1000కి పైగా ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ ప్రిలిమ్స్ పరీక్షలో మెయిన్స్ పరీక్షకు 13,000 పైగా అభ్యర్థులు అర్హత సాధించినట్టుగా యూపీఎస్సీ ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన మార్కులు, కటాఫ్ మార్కులు, అధికారిక కీ వివరాలు, తుది ఫలితాలు విడుదల చేసిన తర్వాత కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారని స్పష్టం చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ అయిన upsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీట్ ఈజీ పునఃపరీక్షకు ముందు భద్రత, రవాణా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఒక ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, పరీక్షా ప్రక్రియ పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించి నీట్ యూజీ రీఎగ్జామినేషన్ 2026 కోసం రాష్ట ప్రభుత్వాల సన్నద్ధత సమీక్షించారు. ఇరాన్తో కీలక ఒప్పందం ప్రకటించాక G7 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యకుడు ట్రంప్ ఫ్రాన్స్ చేరుకున్నారు. వివాదానికి తాత్కాలిక విరామం ఇస్తూ హర్ముజ్ జలసంధి తిరిగి తెరుస్తామని ట్రంప్ తెలిపారు. ఇందులో భాగంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈరోజు ఈశాన్య భారతం, బీహార్, కేరళ

మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి ఋతుపవనాలు రాబోయే 4 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట, కర్ణాటక మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఒడిస్సా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్ లో కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఈ రోజు తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికో తో సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ బంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ రోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 43వ శ్లోకం.

ఆవశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యం పరాక్రమము, తేజ గడుసుతనము, ధృతి పట్టు సడలని ఉత్సాహము, దాక్ష్యం చ కార్యసమర్థత లేదా దక్షత, మరియు యుద్ధే అపి ప్రాణాంతకమైన యుద్ధంలో కూడా అపలాయనం పక్కకు తొలగని తెగుంపు, దానంచ వితరణ గుణము మరియు ఈశ్వరభావ శాసించగల శక్తి అనేవి స్వభావజం స్వభావసిద్ధమైన క్షాత్రం కర్మ అనగా క్షత్రియ కర్మలు.

క్షాత్రం కర్మ స్వభావజం. అర్జున, పరాక్రమము, ఇతరులు జంకేటట్లు చేసే గడుసుతనము, పట్టు సడలని ఉత్సాహక శక్తితో కూడిన ధైర్యము, కార్యనిర్వహణలో దక్షత, యుద్ధాలలో ప్రాణం పోతున్నా పారిపోకుండా నిలబడి యుద్ధం చేయగలిగే తెగింపు, వితరణశీలము, జనసమూహాలను శాసించి నిలబెట్టగల సత్

0: వశ్చ క్షాత్రం కర్మ స్వభావజం.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. మరి స్టూడియోలో టైం చూస్తే 7:22:50 అయిపోయింది. నేను మీ అజీ రాకింగ్ మధుతో మరి మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి ఇవాళ కాఫీ టైంలో ఏం స్పెషల్స్ తీసుకొచ్చాడు మధు అని చెప్పి ఎదురు చూస్తున్నారు కదా. సో మరి మీకోసం డే స్పెషల్స్ నేనైతే తీసుకొచ్చేసాను. మనం రోజు కష్టపడేది మనం మన కుటుంబం బాగుండాలి అనే కదా. మరి కొంతమంది అదే కష్టం చేయడానికి దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కష్టపడి అక్కడ వచ్చిన మనీని వారి కుటుంబాలకు ఉపయోగపడడానికి పంపిస్తూ ఉంటారు. మరి ఇలా ఎంతో మంది వారి కుటుంబాల కోసం కష్టపడడం మనం వింటూ ఉంటాం. మరి ఇలా తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఇంటికి డబ్బు పంపే 20 కోట్లకు పైగా వలస కార్మికుల కృషిని మనం గుర్తు చేసుకునే రోజు ఈ రోజు. మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్సెస్ డేగా ఈ రోజు అయితే జరుపుకుంటున్నాం. మరి ఇంకొన్ని డే స్పెషల్స్ మాట్లాడుకునే ముందు మరి మీకోసం సూపర్ గా సాంగ్ అయితే వచ్చేస్తుంది. కృష్ణార్జున యుద్ధం మూవీ నుండి ఐ వన్ అప్లై అనే పాట అయితే వస్తుంది. రేవంత్ సంజిత్ హెగ్డే పడిన ఈ పాటకు మ్యూజిక్ హిప్ హాప్ తమిజా, లిరిక్స్ శ్రీజో. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం లో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము కాఫీ టైంలో. మరి కాఫీ టైంలో మరి వాళ్ళ డే స్పెషల్స్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. మరి నెక్స్ట్ డే స్పెషల్ ఏంటి అంటే, మరి అతను రసాయన శాస్త్రంలో మొదటి ఆధునిక భారతీయ పరిశోధన పాఠశాలను స్టార్ట్ చేసిన వ్యక్తి. మరి భారత రసాయన శాస్త్ర పితామహుడిగా ఆయనను మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆయనే ప్రఫుల్ల చంద్రారే. మరి ఈయనది బెంగాలీ రసాయన శాస్త్రవేత్తగా ఎన్నో అవార్డులు, ఇంకా భారతీయ మొట్టమొదటి ఫార్మాస్యూటికల్ కంపెనీని కూడా ఆయన స్థాపించారు. మరి ఈరోజు ఆయన మన మధ్య లేని రోజు. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం కాఫీ టైంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది లా మూవీ నుండి. ఓపీఆర్ఏ అంటూ సాంగ్ అయితే వస్తుంది. షాహిద్ మాలియా అంజనా సౌమ్య పడిన. ఈ పాటకు మ్యూజిక్ సత్య కశ్యప్, లిరిక్స్ పూర్ణచారి. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము కాఫీ టైంలో. మరి కాఫీ టైంలో ఇవాళ డే స్పెషల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి మనం యూస్ చేసే వాటిలో అంటే ప్యాకేజింగ్లో 2% కంటే తక్కువ మాత్రమే మళ్ళీ యూస్ చేయగలం అంటే దానిలో మిగతాది అంతే ఎక్కువ భాగం వేస్టేజ్లోకే పోతుండడం చూస్తున్నాం. మరి రీసైకిల్ చేస్తే వస్తువులు తయారీ చాలా టైం తీసుకుంటాయి కదా. మరి వరల్డ్ రీఫిల్ డే ఎందుకు జరుపుకుంటున్నాం అంటే తిరిగి యూస్ చేయలేని ప్యాకేజింగ్ను తగ్గించడం, ఇంకా తిరిగి రీఫిల్ చేయగలిగే వాటిపైన దృష్టి పెట్టడం. మరి వరల్డ్ రీఫిల్ డేగా ఇవాళ మనమైతే జరుపుకుంటున్నాం. దాని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. మరి రీఫిల్ చేయగలిగేవి ఖచ్చితంగా రీఫిల్ చేయాలనేది, ఇంకా ప్యాకేజింగ్ తగ్గించడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో మరి ఇది ఇవాళ డే స్పెషల్స్ గురించి మనమైతే మాట్లాడుకున్నాం కాఫీ టైంలో. మరి మీకోసం లాస్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు మూవీ నుండి, వెన్నెల్లో హై హై అనే పాట అయితే వస్తుంది. చక్రి పడిన ఈ పాటకు లిరిక్స్ సాయి శ్రీహర్ష. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. గత 12 ఏళ్లలో అవినీతి ఆరోపణ లేకుండా నిరంతరంగా దేశ సేవలో మోదీ పనిచేస్తున్నారని కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. విజయవాడలో ఈరోజు పర్యటన నిమిత్తం విచ్చేసిన కేంద్ర మంత్రికి విమానాశ్రయంలో బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ అంత్యోదయ సిద్దాంతంతో ప్రభుత్వ ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరేలా పాలన ప్రధాని మోదీ సాగుతోందని అన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్దికి పెద్దపీట వేస్తూ మోదీ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో 2,500 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపట్టామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఇప్పటికే 90% గ్రామాలకు రోడ్లు నిర్మించామని వెల్లడించారు. గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖలో 2 ఏళ్ల ప్రగతిని సచివాలయంలో మంత్రి విలేకరులకు వివరించారు. గిరిజన యువతకు ట్రైకార్ రుణాల్ని పునరుద్దరించామని, గిరిశిఖర గ్రామాల్లో కంటైనర్ ఆసుపత్రులు నిర్మిస్తున్నామని, త్వరలో 1,789 మంది పారిశుద్ధ్య సిబ్బందిని పొరుగు సేవల ప్రాతిపదికన నియమిస్తామని, 6 కోట్ల రూపాయలతో 6 ఐటీడీఎల పరిధిలో మల్టీపర్సన్ మార్కెటింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెస్తామని అన్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ పంపిణీ ప్రక్రియలో అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత, పోషక విలువలను నిర్దారించడంతో పాటు వాటి సంప్రదాయ స్వరూపాన్ని పరిరక్షించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం, మైసూరుకు చెందిన సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరులో నిర్వహించిన రీసెర్చ్ ఇన్నోవేషన్ స్టార్టప్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సదస్సులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. రాయలసీమలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బీజేపీ రాష్ట అధ్యకులు వివిఎన్ మాధవ్ లేఖ రాశారు. మార్కెట్లో కిలోకు 4 రూపాయలు కూడా ధర దక్కని పరిస్థితి నెలకొనడంతో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని, మామిడి పండ్ల కొనుగోలు విషయంలో ప్రాసెసింగ్ పల్ప్ పరిశ్రమలు రైతులకు న్యాయం చేసేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అన్నారు. కనీస మద్దతు ధర ప్రకటించే అంశాన్ని పరిశీలించాలని, రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. అధిక దిగుబడినిస్తూ తెగుళ్లను తట్టుకునే ఎల్సీఏ 643, ఎల్సీఏ 625 రకాల మిరప విత్తనాలను గుంటూరులోని లాం ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో రైతులకు విక్రయిస్తున్నామని కేంద్ర అసోసియేట్ డైరెక్టర్ టి సుశీల తెలిపారు. ఈ రోజు నుంచి రైతులు నేరుగా వచ్చి విత్తనాలు తీసుకోవచ్చునని సూచించారు. ఒక్కో రైతుకు 250 గ్రాములు మాత్రమే ఇస్తామని, వివరాలకు 9989 80 9554 లేదా 9444 05 9282 నంబర్లలో సంప్రదించవచ్చునని ఆమె సూచించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
3: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడి సఫలతా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరిషడోలో. టైం చేస్తే 8:12 అయితే అయిపోయింది. మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలోకి. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు కదా. మరి మీకోసం నేనైతే తీసుకొచ్చేసాను. మరి పెట్రోల్ లీటర్ ధర వచ్చేసరికి 117.48 రూపాయలు అయితే ఉంది. అలాగే డీజిల్ లీటర్ ధర వచ్చేసరికి 105.15 రూపాయలు అయితే ఉంది. ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ మరి మీకోసం నేనైతే అప్డేట్ తీసుకొచ్చాను. మరి గోల్డ్ అయితే 24 క్యారెట్స్ గోల్డ్ గ్రామ్ ధర వచ్చేసరికి 15,154 రూపాయలు అయితే ఉంది. అలాగే ఇంకా సిల్వర్ రేట్స్ కూడా ధర వచ్చేసింది, సిల్వర్ గ్రామ్ ధర వచ్చి 280.10 రూపాయలు అయితే ఉంది. సో మరి ఇది ఇవాళ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్, ఇంకా పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ మరి అప్డేట్స్ అయితే వినేసాము. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకున్నాం మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ లాహిరి లాహిరి లాహిరిలో అనే పాట అయితే, మూవీ నుండి మంత్రం ఏదో వేసింది అనే పాట అయితే వస్తుంది. కుమార్ సాను చిత్రపడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెన్నెల. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ విజయవాడలో. మనమైతే ఉన్నాము మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఇవాళ వెదర్ అప్డేట్ ఏంటి అనేది చూస్తున్నారు కదా. సో మరి ఇవాళ వెదర్ అప్డేట్ మరి మీకోసం నేనైతే తీసుకొచ్చేసాను. మరి మార్నింగ్ 9 AM నుంచి 31 డిగ్రీస్ నుండి అలాగ స్టార్ట్ అవుతుంది. సో మరి 33 డిగ్రీస్, 34 డిగ్రీస్, ఇంకా 36 డిగ్రీస్, 37, 38

0: 39 దాకా రీచ్ అవుతుంది అనమాట. సో మరి జాగ్రత్తగా ఉండండి, కొంచెం ఎండగా అయితే ఉంటుంది కాబట్టి మరి సేఫ్టీగా ఉండడం ఎంతైనా మంచిది అనమాట. సో మరి ఇది ఇవాళ వెదర్ అప్డేట్, విజయవాడ వెదర్ అప్డేట్ ఇవాళ అయితే మనమైతే చూసేసాం. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.
1: మీకు తెలుసా ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనం ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ ట్రాఫిక్ అప్డేట్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. సో మరి బెన్ సర్కిల్ దగ్గర అయితే ట్రాఫిక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మరి ఇంకా అలాగే మహానాడు రోడ్డు కూడా కొంచెం చాలా అంటే చాలా ట్రాఫిక్ అయితే ఉంది. మరి చూసుకొని వెళ్ళండి, మరి సేఫ్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళండి, అలాగే హెల్మెట్ అయితే తప్పకుండా పెట్టుకోండి. ఇంకా అలాగే ఇంకా మహానాడు రోడ్డు ఇంకా కొంచెం దూరం వెళ్తే కూడా ఇంకా అక్కడ కూడా కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుంది. మరి స్పెషల్ అప్డేట్ అయితే ఇంకా సో మరి జాగ్రత్తగా వెళ్ళండి. అటువైపు వెళ్ళే వాళ్ళు చూసుకొని వేరే వే ఉంటే తప్పకుండా చూసుకొని వెళ్ళండి. ఇంకా సీట్ బెల్ట్ అయితే కంపల్సరీగా పెట్టుకోండి. అలాగే సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ అస్సలు అయితే ఫోన్ అయితే మాట్లాడద్దు అనమాట. మరి చాలా సేఫ్గా వెళ్ళండి. సో మరి మీకోసం ఇంట్లో వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మరి జాగ్రత్తగా వెళ్ళండి, అంతే సేఫ్గా ఆఫీస్కి అయితే వెళ్ళిపోండి. ఇంకా ఇవాళ ట్రాఫిక్ అప్డేట్ అయితే వినేశారు. మరి ఇంకా ఎంప్లాయ్మెంట్ న్యూస్ మరి మీకోసం నేనైతే తీసుకొచ్చేసాను. మరి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏంటి అంటే ఇండియన్ నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ అయితే ఉంది. మరి ఎలిజిబిలిటీ వచ్చేసరికి 10+2 పీసీఎం అయితే ఉండాలి. ఇంకా వేకెన్సీస్ మాత్రం తక్కువే ఉన్నాయి, 60 మాత్రమే ఉన్నాయి. ఇంకా శాలరీ సబ్లిట్మెంట్ లెవెల్ 10+ ఫుల్లీ పెయిడ్ బీటెక్ ఎట్ ఐఎన్ఏ అని రాశారు. మరి ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 18 జూన్ 2026 అయితే ఉంది లాస్ట్ డేట్ అయితే. సో మరి తప్పకుండా ఆ డేట్ అయితే చూసుకొని దాని ప్రకారం ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోండి. మరి చాలా తక్కువ అయితే ఉన్నాయి. ఇంకా నాబార్డ్ రిక్రూట్మెంట్ అయితే ఉంది, నాబార్డ్ స్టూడెంట్ ఇంటర్న్షిప్ అయితే ఉంది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే ఉండాలి. ఇంకా అగ్రికల్చర్లో కానీ ఎకనామిక్స్లో కానీ మేనేజ్మెంట్ అండ్ అదర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే ఎలిజిబిలిటీ ఉంది. మరి వేకెన్సీస్ వచ్చేసరికి చాలా తక్కువ ఉన్నాయి, 39 మాత్రమే ఉన్నాయి. ఇంకా శాలరీ వచ్చేసరికి 20K పర్ మంత్ స్టైపెండ్ అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 16 జూన్ అంటే ఈరోజు మాత్రమే ఉంది. మరి ఒకసారి వెబ్సైట్లో వెళ్ళి తప్పకుండా వెబ్సైట్ చెక్ చేసుకొని మరి లాస్ట్ డేట్ ఇవాళో కాదో చూసుకొని తప్పకుండా ఒకవేళ లాస్ట్ డేట్ ఇవాళ అయితే తప్పకుండా అప్డేట్ చేసుకోండి, తప్పకుండా అప్లై చేసుకోండి అనమాట. సో మరి ఇది వాళ్ళ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అయితే వినేశారు. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ ప్రేమికుడు మూవీ నుండి ఊర్వశి ఊర్వశి అనే పాట అయితే వస్తుంది. ఎరమన్ ఇంకా సురేష్ పీటర్స్ పాడిన ఈ పాటకు లిరిక్స్ రాజశ్రీ. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.

0: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
0: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి షెడ్యూలో టైం చూసే 8:36:30 నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మీరైతే ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ కోట్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మరి ఇవాళ కోట్ వచ్చేసరికి వీఆర్ వాట్ అవర్ థాట్స్ హ్యావ్ మేడ్ అస్, సో టేక్ కేర్ అబౌట్ వాట్ యూ థింక్ వాట్స్ అవర్ సెకండరీ థాట్స్ లైవ్ దే ట్రావెల్ ఫర్. సో మరి మనం ఈరోజు ఎలా ఉన్నామో అది మన ఆలోచనల ఫలితం అన్నమాట. మంచి ఆలోచనలు ఉంటే మంచి వ్యక్తిత్వం కూడా ఏర్పడుతుంది. సో మరి చెడు ఆలోచనలు ఉంటే జీవితంపై ప్రతికూల ప్రభావం అయితే ఉంటుంది. ఇంకొన్ని విషయాలు మాట్లాడుకున్నాం ఈ కోట్ గురించి ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ వినయ విదయ రామ మూవీ నుండి తందానే తందానే అనే పాట అయితే వస్తుంది. MLR కార్తికేయన్ పడిన ఈ పాటకి మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాద్, లిరిక్స్ శ్రీమణి. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM లో.

0: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వలా గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
1: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనం ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మంచి కోట్ గురించి మనం అయితే మాట్లాడుకున్నాం కదా. మనం ఈరోజు ఎలా ఉన్నామో అది మన ఆలోచనల ఫలితం. మరి ఆ ఆలోచనల వల్లనే, మన మంచి ఆలోచనలు చేయడం వల్లనే మనం ఈరోజు ఇలా ఉన్నామంటే మరి మీరే ఆలోచించండి. మంచి ఆలోచనలు ఉంటే మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుందన్నమాట. మరి చెడు ఆలోచనలు ఉంటే జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సో మరి ప్లస్ మైనస్ రెండూ ఉంటుంది కాబట్టి, సో మరి ప్లస్ మైనస్ని మనం ఈక్వల్గా తీసుకెళ్ళకూడదు. మైనస్ అనేది చాలా వరకు తగ్గించుకుంటే, ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిదన్నమాట. సో మరి చెడు ఆలోచనలు ఉంటే జీవితంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది అని మాట్లాడుకుంటున్నాం కదా. మాటలు పర్మనెంట్ కాదు, కానీ ఆలోచనలు మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి అన్నమాట. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, సొంత మూవీ నుండి తెలిసిన అనే పాట అయితే వస్తుంది. చిత్ర పడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెందల. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

తెలుగు సాహితీ మణిదీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
4: సారే హిందుస్తాన్ మే ఉర్జా భర్ దేతా హై, సారే హిందుస్తాన్ మే చేతనా భర్ దేతా.
3: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వీధి భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ కోట్ గురించి మాట్లాడుకున్నాం కదా, వీఆర్ వాట్ అవర్ థాట్స్ హ్యావ్ మేడ్ అస్, సో టేక్ కేర్ ఆఫ్ అబౌట్ వాట్ యూ థింక్, వర్డ్స్ ఆర్ సెకండరీ, థాట్స్ లైవ్ డే ట్రావెల్ ఫార్ అనమాట. సో మరి మీరే ఆలోచించండి, ఒక ఆలోచన ఎంత దూరం ప్రయాణించి ఇతరుల జీవితాలను కూడా ప్రభావితం చేయగలరు అనేది. మరి అందుకే ఎప్పుడు మనస్సును నెమ్మదిగా ఉంచుకొని మంచి ఆలోచనల వైపు మన ఆలోచన అయితే ఉండాలి. సో మరి మన జీవితాన్ని మార్చేది మన పరిస్థితులు కాదు, మన ఆలోచనలే. ఏమంటారు, మీరే ఆలోచించండి, మన ఆలోచనలను మార్చుకునే శక్తి మనలోనే ఉంది కదా. ఇది ఇవాల్టి బ్యూటిఫుల్ కోట్ అయితే మనమైతే మాట్లాడుకున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి మీకోసం లాస్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ ట్రిపుల్ ఆర్ మూవీ నుండి కొమరం భీముడు అనే పాట అయితే వస్తుంది. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులెందరో.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి. యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
5: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
6: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
7: ఏమైందమ్మా అలా ఉంటే?
6: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
7: ఆ కావాలి.
6: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
7: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజైన ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి అభివృద్ది, సెమీకండక్టర్ రంగ విస్తరణ లక్ష్యంగా అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వరల్డ్ సిటీస్ సదస్సులో కీలక ఉపన్యాసం చేస్తారు. వర్షాకాలంలో ప్రబలే కాలానుగుణ వ్యాధులను అరికట్టేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సాధించిన అభివృద్దికి మంగళగిరి ఎయిమ్స్ నిదర్శనమని 20 సూత్రాల కార్యక్రమాల చైర్మన్ లంకా దినకర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ను సందర్శించిన ఆయన వైద్య సేవలను పరిశీలించి రోగులతో మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ దేశంలోని ఎయిమ్స్లో ప్రస్తుత మంగళగిరి ఎయిమ్స్ 8వ స్థానంలో నిలిచిందని అన్నారు. రోజుకు సగటున 4,000 మంది ఓపీ సేవలు పొందుతున్నారని, అత్యాధునిక స్కానింగ్, క్యాన్సర్ చికిత్స సేవలతో పాటు తక్కువ ధరలకు మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రాష్టంలో ఈ రోజు నుంచి జూలై 31వ తేదీ వరకు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్టంలోని 5 ఏళ్లలోపు 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా 2 ORS ప్యాకెట్లు, 14 జింక్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారులు ఉన్న ఇళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు ఆశా కార్యకర్తలు వెళ్లి వీటిని అందజేస్తారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. సాహితీ రంగానికి విశిష్ట సేవలందించిన రచయిత, చిత్రకారులు, రేడియో ప్రసార ప్రముఖులు ఆచంట జానకిరామ్, వచన రచనకు సొగబులద్దిన మల్లాది రామకృష్ణ శాస్త్రుల జయంతులు ఈరోజు. 1903వ సంవత్సరం జూన్ 16వ తేదీన జన్మించిన ఆచంట జానకిరామ్ దేశంలో రేడియో ప్రసారాలు ప్రారంభమైన కొత్తలో ఆ సంస్థలో ఉద్యోగంలో చేరారు. ఢిల్లీ, తిరుచాపల్లి ఆకాశవాణి కేంద్రాల్లో పనిచేసిన ఆయన నా స్మృతి పదంలో, సాగుతున్న యాత్ర వంటి రచనలు చేశారు. రేడియో కార్యక్రమాల రూపకల్పనలో వివిధ హోదాల్లో ఆకాశవాణికి 21 సంవత్సరాల పాటు సేవలందించిన ఆచంట జానకిరామ్ 1994వ సంవత్సరంలో కన్నుమూశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని కోస్తా రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ వార్తి 101.3 ఎఫ్ఎం మరీ స్టూడియోలో. టైం చేసే 9:05 దాటి 10 సెకండ్లు. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో. మరి మీరైతే ఎంటర్ అయిపోతున్నారు జోరుగా హుషారుగాలోకి. మరి జోరుగా హుషారుగాలో ఈరోజు మనం మాట్లాడుకుందాం, అసలు మన వేస్టేజ్ని బయటపడేస్తున్నాం కానీ ఆ చెత్త ఎక్కడికి వెళ్తుంది, దాంట్లో ఎంత రీసైకిల్ అవుతుంది, ఎప్పుడైనా ఆలోచించారా? మరి రీసైకిల్ కోసం తీసుకోవాల్సిన సింపుల్ స్టెప్స్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. మరి మీకోసం నెక్స్ట్ సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది తొలి ప్రేమ మూవీ నుండి, నిన్నిలా నిన్నిలా చూశానే అనే పాట అయితే వస్తుంది. అర్మన్ మాలిక్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ తమన్ఎస్ఎస్, లిరిక్స్ శ్రీమణి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము జోరుగా హుషారుగాలో. మరి జోరుగా హుషారుగాలో ఇవాళ మాట్లాడుకుందామని చెప్పాను కదా. సో మరి వేస్టేజ్ని చాలా అయితే బయటపడేస్తున్నాం, కానీ ఆ చెత్త ఎక్కడికి వెళ్తుంది, దేంట్లో ఎలా రీసైకిల్ అవుతుంది అనేది ఆలోచించరా అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. మరి ప్లాస్టిక్, కాగితం, గాజు, ఆహార వ్యర్థాలు అన్నీ ఒక డస్ట్బిన్లో వేస్తుంటాం. మరి అలా చేస్తే రీసైక్లింగ్కి చాలా అంటే చాలా కష్టమవుతుంది అన్నమాట. మనం చిన్న చిన్న మార్పులు చేస్తే పర్యావరణాన్ని మనమే కాపాడవచ్చు. సో మరి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం, ఆ స్టెప్స్ ఏంటనేది మనం మాట్లాడుకుందాం. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది, ట్యాక్సీ వాళ్ళ మూవీ నుండి మాటే విన్నదిగానే పాట అయితే వస్తుంది, సిద్ధి శ్రీరామ్ పడిన. ఈ పాటకు మ్యూజిక్ జేఎక్స్ బేజాయ్, లిరిక్స్ కృష్ణకాంత్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి. యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
3: పన్నెండేళ్లు
2: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనము ఉన్నాము జోరుగా హుషారుగాలో, మరి జోరుగా హుషారుగాలో ఎలా మాట్లాడుకుంటున్నాము కదా, మరి అసలు వేస్టేజ్ని మనం ఎక్కడ పడేస్తున్నాము, అది ఎలా రీసైకిల్ అవుతుంది అనేది. మొదటిగా తడి చెత్తను ఎలా సెపరేట్ చేయాలి అంటే, మిగిలిపోయిన ఆహారం, కూరగాయల పండ్ల తొక్కలు, ఇంకా టీ పొడి, కాఫీ పొడి, పూలు, ఆకులు, ఇంకా ఇవి త్వరగా కుళ్ళిపోతాయి కాబట్టి, ఇవి కంపోస్ట్గా మారుతాయి కాబట్టి, ఇవి తడి చెత్తను మరి సపరేట్గా మనం అయితే చేసుకోవాలి. ఇంకా అలాగే పొడి చెత్త కింద వచ్చేవి ఏంటి అంటే, ప్లాస్టిక్ కవర్స్, ఇంకా పేపర్స్, గాజు సీసాలు, మెటల్ బాక్సెస్, ఇంకా పాత క్లోత్స్ వస్తాయి, ఇంకా ఇవి కుళ్ళవు కాబట్టి వీటిని రీసైకిల్ చేయవచ్చు అన్నమాట. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం. మరి జోరుగా హుషారుగాలో మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, శైలజ రెడ్డి అల్లుడు మూవీ నుండి తను వెతికిన అనే పాట అయితే వస్తుంది. సత్యయామిని పడిన ఈ పాటకు మ్యూజిక్ గోపి సుందర్, లిరిక్స్ సిరివెందల సీతారామ శాస్త్రి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
3: అయినా నేనేం తప్పు కారణానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
2: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
3: అన్నిసార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనకు, చిరాగ్గా ఉంది.
2: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM మరి స్టూడియోలో టైం చేసే 9:30 అయితే అయిపోయింది. నేను మీ ఆర్జే రావు కింగ్ మధుతో మనమైతే ఉన్నాము జోరుగా హుషారుగాలో. మరి జోరుగా హుషారుగాలో ఇవాళ టాపిక్లో మనమైతే ఉన్నాం కదా, అసలు రీసైకిల్ని ఎలా చేస్తున్నారు, చెత్తని ఎలా పడేస్తున్నారు, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది మనమైతే మాట్లాడుకుంటున్నాం. మరి మనం మన ఇంట్లోనే తడి చెత్త పొడి చెత్త వేరు చేసే పెట్టగలిగితే రీసైకిల్ మనం మన వంతు సాయం చేయడంలో ఎంతో ముఖ్యం. మరి ఆ రీసైకిల్కి మనం చేసే సాయం చాలా ముఖ్యమైనది అయి ఉంటుంది. మరి చెత్తను సరిగ్గా వేరు చేస్తే ప్రకృతి మనకు పరిశుభ్రమైన భవిష్యత్తును బహుమతిగా ఇస్తుంది. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం జోరుగా హుషారుగాలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది షాదీ ముబారక్ మూవీ నుండి సత్యభామ అనే పాట అయితే వస్తుంది. సునీల్ కశ్యప్ పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: City FM 101.3.
1: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
2: దిల్లీ కే భీ పాస్ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము జోరుగా హుషారుగాలో. మరి జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి రీసైకిల్ చేయగలిగే వస్తువులను ప్రత్యేకంగా ఇవ్వడం ద్వారా రీసైకిల్ ప్రాసెస్ అనేది ఈజీగా చేయవచ్చు అనమాట. మరి ఆహారాన్ని వృధా చేయకుండా అవసరమైనంత మాత్రమే మనమైతే తీసుకోవాలి. అలాగే చెత్తను రోడ్లపై లేదా కాలువల్లో వేయకూడదు. మరి ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, మొబైల్స్, బ్యాటరీస్, ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రత్యేక సేకరణ కేంద్రాలకు ఇస్తే మనం అవి వేరు చేసిన పద్ధతిలో మరి రీసైకిల్ చేసే ప్రాసెస్లో అవి ఎలక్ట్రిక్ షాక్స్ వంటివి లేదంటే ఎలక్ట్రిక్ ఫైర్ వంటివి అవ్వకుండా మనం అయితే సేఫ్టీగా తీసుకోవచ్చు అనమాట. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం. జోరుగా హుషారుగాలో మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది RX 100 మూవీ నుండి పిల్లరా అంటూ అనురాగ్ కులకర్ణి పడిన. ఈ పాటకి మ్యూజిక్ చైతన్య భరద్వాజ్, లిరిక్స్ చైతన్య వర్మ. వింటూ స్టేట్ వింటూ వివిధ భారతి 101.3 FM.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

వింటే చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము జోరుగా హుషారుగాలో. మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి వేస్టేజ్ని మరి రీసైకిల్ ఎలా చేస్తారు, మరి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి అనేది మనమైతే మాట్లాడుకున్నాం జోరుగా హుషారుగాలో. మరి ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఇలాంటివి చాలా అయితే మరి సెపరేట్గా చేసేసి మరి ఆ ఈ కేంద్రాలకు ఇవ్వాలన్నమాట. మరి ప్రత్యేక సేకరణ కేంద్రాలకు ఇస్తే మనం ఆ రీసైకిల్ చేసేటప్పుడు వాళ్ళు ఆ రీసైకిల్ చేసేటప్పుడు ఈ బ్యాటరీలు అలాంటివి చెత్తలో పడి మేబీ ఫైర్ కూడా అవ్వచ్చు అనమాట. సో మరి జాగ్రత్తగా సెపరేట్ చేసి అయితే ఇవ్వాలి. ఇంకా ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసి తడి చెత్తను ఎరువుగా మార్చుకోవచ్చు. ఇంకా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే అలవాటు మనమైతే పెంచుకోవాలి. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం జోరుగా హుషారుగాలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది రంగస్థలం మూవీ నుండి. రంగమ్మ మంగమ్మ అనే పాట అయితే వస్తుంది. ఎంఎం మానసి పాడిన. ఈ పాటకి మ్యూజిక్ దేవశ్రీ ప్రసాద్, లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వెల్కమ్ బ్యాక్ టు జోరుగా హుషారుగా. మరి జోరుగా హుషారుగాలో మనమైతే ఉన్నాం కదా. మరి ఇవాల్టి మనమైతే టాపిక్ మాట్లాడుకుందాం. మరి చెత్తని ఎలా వేరు చేయాలి, మరి ఎలాగా రీసైకిల్ చేయాలి, రీసైకిల్ చేసే విధంగా మనమైతే ఎలాగా సెపరేట్ చేయాలి అని చెప్పి చాలా విషయాలు అయితే మనం మాట్లాడుకున్నాం. అలాగే రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనే మూడు పాటించగలిగితే పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచవచ్చు. మరి అలాగే ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే భవిష్యత్ తరాలకు మంచి ఎన్విరాన్మెంట్ అందించగలం. సో మరి ఇది ఇవాళ జోరుగా హుషారుగాలో మంచి టాపిక్ అయితే మనమైతే మాట్లాడుకున్నాం. మరి నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ రేపటి జోరుగా హుషారుగాలో మళ్ళీ వినేద్దాం మంచి టాపిక్తో. మళ్ళీ మీకోసం నెక్స్ట్ సాంగ్ ఏదో వచ్చేస్తుంది, పెళ్లి చూపులు మూవీ నుండి చినుకు తాగి అనే పాట అయితే వస్తుంది. అమృత వర్షిని పడిన ఈ పాటకి మ్యూజిక్ వివేక్ సాగర్, లిరిక్స్ శ్రేష్ట. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకు కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. కర్నూలులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గాజులు దిన్నే వేదవతి, గురు రాఘవేంద్ర వంటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి శాశ్వతంగా సాగు తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఎల్సీకేపురం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, దివ్యాంగులు స్వావలంబంతో జీవించేలా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు పనిచేయాలని నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచించారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ దిశ కమిటీ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాహితీ రంగానికి విశిష్ట సేవలందించిన రచయిత, చిత్రకారులు, రేడియో ప్రసార ప్రముఖులు ఆచంట జానక్రమ్ వచన రచనకు స్వభుగుల దిన మల్లాది రామకృష్ణ శాస్త్రిల జయంతి రోజు. మల్లాది రామకృష్ణ శాస్త్రి 1905 జూన్ 16వ తేదీన కృష్ణా జిల్లా చిట్టిగూడు గ్రామంలో జన్మించారు. రచయితగా, కవిగా, నాటక రచయితగా కూడా ప్రసిద్దిగాంచారు. చలువ మిరియాలు రచన ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. తెలుగు చలనచిత్ర రంగానికి సరికొత్త భాషాపరమైన మాటలు, పాటలు పరిచయం చేసే వినూత్న వరవడికి నాంది పలికారు. 39 చలనచిత్రాల్లో 200కు పైగా పాటలు రాసిన మల్లాది రామకృష్ణ శాస్త్రి 1965 సెప్టెంబర్ 12వ తేదీన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. పశ్చిమధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ధృవపత్రాలు పరీక్షల సమయంలో జారీ చేసే హాల్ టికెట్లో విద్యార్థుల పుట్టుమచ్చలను నమోదు చేయడం గోప్యత హక్కును హరించడమేనని న్యాయవాది బి నాగ సాత్విక్ దాఖలు చేసిన బిల్పై హైకోర్టు స్పందించింది. విద్యార్థుల గుర్తింపును ధృవీకరించడం కోసం బయోమెట్రిక్, తదితర ప్రత్యామ్నాయ విధానాలు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించింది. బాలికల వంటిపై పుట్టుమచ్చలను వెతికేపుడు మహిళా సిబ్బందిని మాత్రమే వినియోగించాలని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్కు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసగిల్, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో టైం చూస్తే 10:05 అయితే అయిపోయింది. మనం అయితే ఎంటర్ అయిపోతున్నాము హరివిల్లులోకి. మరి హరివిల్లులో మరి మీకోసం నేనైతే క్వశ్చన్స్ అయితే రెడీ పెట్టేశాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీగా ఉన్నారు కదా మరి ఆన్సర్ పంపించడానికి. మరి నేనైతే క్వశ్చన్ అడిగేస్తున్నాను, ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ప్రసిద్ధి చెందిన స్వాతంత్ర సమర యోధుడు ఎవరు? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదంతో ప్రసిద్ధి చెందిన స్వాతంత్ర సమర యోధుడు ఎవరు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, నిన్ను కోరి మూవీ నుండి ఉన్నట్టుండి గుండె అనే పాట అయితే వస్తుంది, కార్తీక్ చిన్మయ్య పాడిన. ఈ పాటకి మ్యూజిక్ గోపి సుందర్. ఈ పాట అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: చెల్లింపు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సప్నోకో హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయుసేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే AFCAT 2 ఆఫ్ 2026 కే ఆవేదన 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcat.edcil.co.in పర్.
2: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికట్టు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
3: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి షెడ్యూల్లో టైం చూస్తే 10:12 అయితే అయిపోయింది. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో ఇవాల్టి క్వశ్చన్ అయితే నేను అడిగాను కదా, ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ప్రసిద్ధి చెందిన స్వాతంత్ర సమర యోధుడు ఎవరు అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి, లేలంపాడు నుండి బాను అంటూ మెసేజ్ పంపించారు. మరి ఆన్సర్ అయితే పంపించలేదు ఇంకా. గుడ్ మార్నింగ్ సార్ అంటూ మౌలానా గారు అంటూ కూర్నతుల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం, అందమయ్య జిల్లా అంటూ మెసేజ్ పంపించారు. మౌలానా గారు కాదు. చూద్దాం మరి ఎంత ఇంకా ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో. భగత్ సింగ్ అంటూ సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ నుండి మెసేజ్ పంపించారు. ఇంకా ఫ్రీడమ్ ఫైటర్ మౌలానా హజరత్ మొహాని అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు మౌలానా హజరత్ మొహాని అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా భగత్ సింగ్ అంటూ కడప నుండి వినయ్, అభి, హరీష్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి మౌలానా హజరత్ మొహాని అంటూ మెసేజ్ పంపించారనమాట. అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు భగత్ సింగ్ అంటూ. ఇంకా మౌలానా హజరత్ మొహాని అంటూ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ ఎంతవరకు కరెక్టో. సో మరి రైట్ ఆన్సర్ నేనైతే రివీల్ చేసేస్తున్నాను. మరి ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ప్రసిద్ధి చేసిన స్వాతంత్ర సమర యోధుడు ఎవరు అంటే భగత్ సింగ్ అనమాట. భగత్ సింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి చాలామంది అయితే ట్రై చేశారు, కొంతమంది రైట్ ఆన్సర్ పంపించారు. మరి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళకి. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉంది. హరివిల్లులో మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపిస్తారో చూద్దాం. సో మరి నెక్స్ట్ క్వశ్చన్, జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి ఎవరు? జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, పడిపడి లేచే మనసు మూవీ నుండి ఉరికే చెల్లి చెల్లిగా అనే పాట అయితే వస్తుంది. రాహుల్ సిప్లిగాన్ జమ్మె మనసి పడిన. ఈ పాటకు మ్యూజిక్ విశాల్ చంద్రశేఖర్, లిరిక్స్ కృష్ణకాంత్. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు హరివిల్లు. మరి హరివిల్లులో మనమైతే ఉన్నాం కదా, మరి జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి ఎవరు అని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి లాల్ బహదూర్ శాస్త్రి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా లాల్ బహదూర్ శాస్త్రి అంటూ అబ్దుల్ కలాం పెద్దపరిమి నుండి మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం నుండి మెసేజ్ పంపించారు, సేమ్ ఆన్సర్ పంపించారు. ఇంకా భాస్కర్ గారు పంపించారు చెరుకుపల్లి నుండి లాల్ బహదూర్ శాస్త్రి అంటూ. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి కూడా సేమ్ ఆన్సర్ పంపించారు. అలాగే మల్లికార్జున్ విజయవాడ నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా దివ్య సుజిత్ ఫ్రమ్ చెన్నై నుండి లాల్ బహదూర్ శాస్త్రి అంటూ మెసేజ్ పంపించారు. అలాగే శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి ఫ్రమ్ చల్లపండి అండ్ మోనిషా మధురై తమిళనాడు అంటూ మెసేజ్ పంపించారనమాట. చూద్దాం రైట్ ఆన్సరో కాదు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ పెడ నుండి కూడా లాల్ బహదూర్ శాస్త్రి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా లత ఫ్రమ్ ఉయ్యూర్ నుండి కూడా మెసేజ్ పంపించారు, గుడ్ మార్నింగ్ సార్ అంటూ. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే కుసుమ అంబటి నగర్ నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. శుభోదయం మధుగర్ అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా భవనిపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి కూడా లాల్ బహదూర్ శాస్త్రి అంటూ మెసేజ్ పంపించారు. సాయి శిరీష తిరుపతి బ్యాంక్ కాలనీ నుండి అంటూ మెసేజ్ పంపించారు లాల్ బహదూర్ శాస్త్రి అంటూ. జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చారు అని చెప్పి పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారనమాట. ఇంకా శ్యామ్ కుమార్ బెంగిరి ఫ్రమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్.

డిస్ట్రిక్ట్ నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ రాఘవకి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ నేనైతే రివీల్ చేసేస్తున్నాను. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది హరివిల్లులో. మరి హరివిల్లులో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. సో మరి ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది, ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది ఆన్సర్ తెలిస్తే కనుక, ఆ ఇయర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది మహానటి మూవీ నుండి అనురాగ్ కులకర్ణి శ్రేయ ఘోషల్ పడిన. ఈ పాటకు మ్యూజిక్ మిక్కీ జే మేయర్, లిరిక్స్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో మరి నెక్స్ట్ క్వశ్చన్ నేనైతే అడిగాను కదా, ప్లాజీ యుద్ధం ఎప్పుడు జరిగిందని చెప్పి చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడ నుండి మెసేజ్ పంపించారు, జూన్ 23 నుండి ఇయర్ అయితే పంపించారనమాట. ఇయర్ అయితే నేనైతే చెప్పాను. ఇంకా నెక్స్ట్, హాయ్ మై నేమ్ ఈజ్ చంద్రమౌళి ఫ్రమ్ ధర్మవరం నుండి అంటూ మెసేజ్ పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కోనేరు విష్ణునగర్ పంపించారనమాట, అయ్యప్ప నగర్ నుండి, విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా భాస్కర్ టైలర్స్ చెరుకుబల్లి నుండి కూడా మెసేజ్ పంపించారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారనమాట. మరి ఆన్సర్ అయితే మెసేజ్ పంపించలేదు. ఇంకా నెక్స్ట్, రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అబ్దుల్ కలాం పెద్దపరిమి నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మోనిషా మదురై తమిళనాడు నుండి ఫ్రమ్ చల్లపండి అంటూ మెసేజ్ పంపించారనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కుసుమ అంబటి నగర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా శ్యామ్ కుమార్ బెంగ్రి ఫ్రమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పోలవరం నుండి భాస్కర్ రాణి కూడా మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. లత ఫ్రమ్ ముయూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారనమాట. ఇంకా శోభా తిరుపతి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే బ్రిటిష్ ఇండియన్ బెంగాల్ నవాబు అంటూ మధ్యలో జరిగింది, ఆ టైంలో జరిగింది అంటూ మల్లికార్జున్ విజయవాడ నుండి మెసేజ్ పంపించారు, కానీ ఇయర్ అయితే రాంగ్ పెట్టారు, చూద్దాం. ఇంకా అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ నవాబు సిరాజ్ అబ్దుల్లా మధ్య జరిగిందనమాట అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా

భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోష్ని రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా సునీల్ అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అన్నమాట. చాలామంది అయితే రైట్ ఆన్సర్ ట్రై చేశారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఒకరిద్దరు తప్ప ఇయర్ అయితే కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ప్లాసీ యుద్ధం 1757లో జరిగిందనమాట. సో మరి చాలామంది రైట్ ఆన్సర్ పంపించినందుకు మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. భారతదేశంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ అల్లుడు అదుర్స్ మూవీ నుండి పడిపోయా అనే పాట అయితే వస్తుంది, జావేద్ అలీ పడిన. ఈ పాటకు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
4: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: సారె హిందుస్థాన్ మే ఊర్జా భర్ దేతా హై, సారె హిందుస్థాన్ మే చేతనా భర్ దేతా.
0: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, భారతదేశంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది అని చెప్పి. సో మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ బెనారస్ హిందూ యూనివర్సిటీ అంటూ చంద్రమౌళి ఫ్రమ్ ధర్మవరం నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా తక్షశిల విశ్వవిద్యాలయం అంటూ అప్పలరాజు పెడ నుండి మెసేజ్ పంపించారు. నలంద విశ్వవిద్యాలయం అంటూ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ పంపించారు. ఇంకా తక్షశిల అంటూ సునీల్ మెసేజ్ పంపించారు. ఇంకా వడ్డేరంగ ఖదర్బాద్ ప్రొద్దుటూరు నుండి మెసేజ్ పంపించారు. రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గడిగే తిమ్మప్ప గడిగే సరోజ రాఘవేంద్ర కాలనీ ఎమ్మిగ్నోర్ నుండి రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా బీహార్లో ఉంది అంటూ మల్లికార్జున్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. చూద్దాం. ఇంకా అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి తక్షశిల విశ్వవిద్యాలయం అన్నారు రాంగ్ ఆన్సర్. ఇంకా శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుండి గుడ్ మార్నింగ్ బ్రో అంటూ మెసేజ్ పంపించారనమాట, రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా చిత్రియాల గ్రామం నుండి నల్గొండ జిల్లా అంటూ మెసేజ్ పంపించారు దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే శ్యామ్ కుమార్ బెనిగిరి ఫ్రమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పోలవరం నుండి భాస్కర్ రావు రాణి ఇందాక అడిగిన దానికి మెసేజ్ పంపించారు. అలాగే ఇప్పుడు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ అనమాట. ఇంకా అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం నుండి సతీష్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారనమాట, రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వేమూరి రాధాకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పోరంకి నుండి వీరరాఘవమ్మ సాయిరేఖ మోనిక హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మల్లికార్జున్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా అంటూ. ఇంకా కాదు, శ్రావణి ఫ్రమ్ అనంతపురం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా శోభ తిరుపతి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ నేనైతే రివీల్ చేస్తున్నాను. భారతదేశంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది అంటే నలంద యూనివర్సిటీ అనమాట. సో మరి నలంద యూనివర్సిటీ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో మరి చాలామంది ట్రై చేశారు, చాలామంది రైట్ ఆన్సర్ కూడా మెసేజ్ పంపించారు. సో మరి భారతదేశ భారత జాతీయ

భారతీయ క్యాలెండర్ ఏది? మరి ఆన్సర్ తెలిస్తే గనక 8662438141 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. భారతదేశ జాతీయ క్యాలెండర్ ఏది ఆన్సర్ తెలిస్తే గనక రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించేస్తే మరి నేనైతే రైట్ ఆన్సర్ ఎవరెవరు చెప్పారో చెప్పేస్తాను. మరి నెక్స్ట్ మీకోసం సాంగ్ అయితే వస్తుంది, అర్ధ శతాబ్దం మూవీ నుండి ఏకన్నులు చూడని అనే పాడైతే వస్తుంది, సిద్ధి శ్రీరామ్ పడిన. ఈ పాడైతే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హార్విల్లో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, భారతదేశ జాతీయ క్యాలెండర్ ఏది అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారో చూద్దాం. పెడన జోగనంద్రరావు కాలనీ నుండి అప్పలరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మల్లికార్జున్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా శ్రావణి అనంతపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అంటూ ఎల్బి శ్రీరామ్ పాపారావు టీ నర్సాపురం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి కూడా దమ్మోజు వెంకటచారి వరలక్ష్మి కృష్ణమ్మ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రాఘవేంద్ర కాళీ ఎమ్మిగనూరు నుండి తిమ్మప్ప సరోజ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నరేంద్ర రెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు చిత్తూరు నుండి. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఇందాక అడిగిన క్వశ్చన్కి కూడా. ఇంకా గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచర్ల నుండి ఎన్బి గొప్పల్ అందుకో అంటూ మెసేజ్ పంపించారనమాట. రైట్ ఆన్సర్ ఏంటి అనేది ఇంకా ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే వేమూరి రాధాకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మల్లికార్జున్ విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. లీలావతి గారు సే హై టు అంటూ మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారనమాట. ఇంకా శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మస్తాన్ సాహెబ్ ఢిల్లీ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గ్రిగోరియన్ క్యాలెండర్ అంటూ మెసేజ్ పంపించారనమాట, భారతదేశ క్యాలెండర్ని. ఇంకా పోలవరం నుండి భాస్కర్ రాణి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అబ్దుల్ కలాం పెద్దపరిమి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి సెక్క క్యాలెండర్ అనమాట, భారతదేశ జాతీయ క్యాలెండర్ సెక్క క్యాలెండర్ అనమాట. మరి చాలామంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ నేను మీ అజయ్ రాకింగ్ మధు సైన్ అప్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మరి నెక్స్ట్ ఆర్జీ కూడా మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. మరి నేనైతే సైనింగ్ ఆఫ్ టైట్ ఆఫ్ బై బై చెప్పేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.
1: తింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప తింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఎవియన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. కొత్త భాగస్వాముల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావాన్ని పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో పాల్గొంటారు. పలు దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. డిటియుజి పునః పరీక్షకు ముందు భద్రత రవాణా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, పరీక్షా ప్రక్రియ పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించి నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ 2000

26 కోసం రాష్ట ప్రభుత్వాల సన్నద్దతను సమీక్షించారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. వన్ టౌన్లోని వాజ్పేయి పార్కులో ఛాయ్పే చర్చలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ది చెందుతోందని, రైల్వే ఎలక్ట్రిఫికేషన్, ఎలక్ట్రానిక్స్లో ప్రగతి సాధించామని తెలిపారు. అమరావతి నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని ఈ సందర్బంగా రైల్వే మంత్రి పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సాధించిన అభివృద్దికి మంగళగిరి ఎయిమ్స్ నిదర్శనమని 20 సూత్రాల కార్యక్రమాల చైర్మన్ లంకా దినకర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ను సందర్శించిన ఆయన వైద్య సేవలను పరిశీలించి రోగులతో మాట్లాడారు. దేశంలోని ఎయిమ్స్లో మంగళగిరి 8వ స్థానంలో నిలిచిందని అన్నారు. రోజుకు సగటున 4000 మంది ఓపీ సేవలు పొందుతున్నారని, అత్యాధునిక స్కానింగ్, క్యాన్సర్ చికిత్స సేవలతో పాటు తక్కువ ధరలకు మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి జూలై 31వ తేదీ వరకు రాష్టంలో స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్టంలోని 5 ఏళ్లలోపు 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 14 జింక్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారులున్న ఇళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు ఆశా కార్యకర్తలు వెళ్లి వీటిని అందజేస్తారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 MHz పై విత్ యువర్ RJ సమత.

ఎస్, మరి 11:06 అయిపోయింది అనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఒక మంచి విషయం గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. అంటే మన డైలీ లైఫ్ లో మనం ఎన్నో డే స్పెషాలిటీస్ కానివ్వండి, ఎన్నో సిచ్యుయేషన్స్ ఇలా చూస్తూ ఉంటాం కదా, అయితే వీటన్నీ కూడా చాలా వరకు రియల్ లైఫ్ నుంచే ఇన్స్పైర్ అయ్యి అలా జరిగినటువంటి వాటిని ఇన్స్పైర్డ్ గా తీసుకొని, ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎన్నో సినిమాలను అయితే నిర్మించారనమాట. అలాంటి ఒక విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మన సినిమా కబుర్లో. అదేంటి అంటే బాల కార్మిక వ్యవస్థ గురించి. ఎస్, బాల కార్మిక వ్యవస్థ అనేది మన సమాజంలో ఇంకా కనిపించేటువంటి ఒక ప్రధాన సమస్య అని చెప్పుకోవచ్చు. తెలుగు సినిమాలు కూడా ఈ అంశాన్ని ఎన్నోసార్లు చిత్రీకరించాయి. అయితే కొన్ని సినిమాలు ఏంటంటే నేరుగా బాల కార్మిక వ్యవస్థ గురించి మాట్లాడితే, కొన్ని సినిమాలు అంటే ఇతర విషయాలు లైక్ బాలల దోపిడీ కానివ్వండి, అంటే చిన్నతనంలో చిన్న పిల్లల్ని వాళ్ళని ఎలా యూటిలైజ్ చేస్తున్నారు, అండ్ లేదా పేదరికం వల్ల పిల్లలు ఎదుర్కొనేటువంటి కష్టాలు, అండ్ విద్యకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను, ఇట్లా ఎన్నో అంశాలను ఎన్నో సినిమాల్లో చూపించాయన్నమాట. అలాంటి కొన్ని సినిమాల గురించి అదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. మరి ఇంతకీ మరి ఆలస్యం ఎందుకు, ఇంకా ఏమేమి సినిమాల్లో మరి ఈ బాల కార్మిక వ్యవస్థ గురించి కానీ విద్య గురించి, విద్యకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ గురించి చిత్రీకరించాయో తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. ఒక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత, అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది గోవిందుడు అందరి వాడేలే ఈ చిత్రం నుంచి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు విత్ భారతి ఎఫ్ఎం.

0: సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం అయితే మాట్లాడుకోబోతున్నాం కదా. సో మరి బాల కార్మిక వ్యవస్థ గురించి, మరి మన తెలుగు సినిమాల్లో ఏ సినిమాల్లో చూపించారు అనే విషయం గురించి అనమాట. అండ్ ఇందులో మాట్లాడగలంటే ఫస్ట్ నాకైతే గుర్తొచ్చేది రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి ఛత్రపతి సినిమా. సో ఆ సినిమా గుర్తుందా? ఆ సినిమాలో వైజాగ్ పోర్ట్ దగ్గర బాజీరావు అండ్ గ్యాంగ్, సో వాళ్ళందరూ ఏంటంటే చిన్నపిల్లల్ని స్కూళ్ళకి పంపకుండా ఇసుక మూటలు సిమెంట్ బస్తాలు మోయిస్తూ సో వాళ్ళని చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటారు. అండ్ తర్వాత అంటే ప్రభాస్ వచ్చిన తర్వాత ఆ దౌర్జన్యాన్ని బద్దలు కొడతాడనమాట. అండ్ అంతేకాదు ప్రభాస్ కూడా అంటే ఆ సినిమాలో హీరో కూడా చిన్నప్పుడే కుటుంబానికి దూరమై కష్టాలు పడతాడనమాట. అండ్ అంతేకాకుండా అక్కడక్కడ చిన్న అంటే కొన్ని భాగాల్లో చిన్నపిల్లలను బలవంతంగా పనులకు ఉపయోగించడం అండ్ పేద పిల్లలపై జరుగుతున్నటువంటి దోపిడీని ఈ సినిమాలో చూపించారు.

ఎస్, మనమైతే చూసుకుంటే మరి ఇలాగ సమాజంలో ఎన్నో చోట్ల బలహీన వర్గాల పిల్లలపైన చూపిస్తుంటారు. అంటే వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు, వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు ముఖ్యంగా మనం చూసేవి విద్య, విద్య లేకపోవడం వల్లనే కదా. అండ్ అంతేకాకుండా వాళ్ళకున్నటువంటి హక్కుల గురించి తెలియదు, వాళ్ళకి బాలల హక్కుల గురించి. అండ్ పిల్లల అభివృద్ధికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండవు. ఇవంతా కూడా మనకి ఎంత ముఖ్యమో అదే హీరో వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్ళడం, లేకపోతే ఇంకా మంచిగా ఇంకా డెవలప్ అవ్వడం, ఇలా చూపిస్తారు కదా. అలాగా రియల్ లైఫ్లో అంటే సినిమాల్లో అయితే అలా హీరోస్ వచ్చి కాపాడతారు, మరి రియల్ లైఫ్లో ఎవరు కాపాడాలి? మనమే కాపాడాలి. ఎందుకంటే ఎక్కడైనా సరే ఇలాగా చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకున్నారు అని చెప్పి తెలియగానే వెంటనే గవర్నమెంట్కి కనుక మనము తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళని ఆ చర్య నుంచి విముక్తి కలిగించి ఆ పిల్లలకి చక్కగా చదువే కాదు వాళ్ళు ఉండడానికి వసతి, భోజన సదుపాయం ఇవంతా కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అండ్ మరి ఇంకా ఇలాంటి మరిన్ని విషయాల గురించి, మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకునే ముందు ఛత్రపతి చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం. వింటూ ఉండండి విద్ భారతి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్, మరి సినిమా కబుర్ల ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం. మరి బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించడానికి మన సినిమాలో అసలు ఎలా చూపించారు ఏంటి అనేటువంటి విషయం గురించి, అలాంటి మరొక సినిమానే భద్రం కొడుకు అనమాట. సో తెలుగులో బాల కార్మిక వ్యవస్థను నేరుగా ప్రస్తావించినటువంటి ప్రముఖ చిత్రాల్లో ఈ చిత్రం కూడా ఒకటి అని చెప్పొచ్చు. అనాథ పిల్లలు, చిన్న వయసులో పనులు చేయాల్సి వచ్చిన పిల్లలు, వాళ్ళ జీవితాలను ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించింది ఈ సినిమా. అలాగే బొమ్మలాట ఈ చిత్రం కూడా. అండ్ ఈ సినిమాలో అయితే పిల్లల ప్రపంచాన్ని చాలా అందంగా చూపిస్తూ వారికి విద్య, స్వేచ్ఛ అవసరమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. అండ్ బాలలపై, అంటే బాలల పట్ల సమాజం యొక్క బాధ్యతను గుర్తు చేసే విధంగా ఈ సినిమా రూపొందించబడింది. అండ్ ఇంకా ఎన్నో సినిమాలు ఉన్నాయన్నమాట మన తెలుగులో. అండ్ ఇందులో చాలా సినిమాల పేర్లు కూడా మనకి చాలా వరకు తెలియకపోవచ్చు, ఎందుకంటే అవి ఎన్ని నేషనల్ అవార్డ్స్ పొందినా కూడా వాటిని అంత ఎక్కువగా ఆదరించినటువంటి వారు లేరనమాట. సో అలాంటి మరికొన్ని సినిమాలు అయితే ఉన్నాయి. సో వాటన్నిటి గురించి కూడా నేను మీతో షేర్ చేస్తాను ఈరోజు మన సినిమా కబుర్ల ప్రోగ్రాంలో. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత మీ అందరి కోసం ఇప్పుడైతే మనం మీ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. హరిచరణ్ గారి వాయిస్లో అన్న ప్రొవెన్స్ మ్యూజిక్ అందించినటువంటి చంద్రబోస్ గారి గీతం. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: సిటీ ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: ఆ కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను. అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఈ సినిమా కబుర్ల ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి బాల కార్మిక వ్యవస్థ గురించి, అలాగే మరొక సినిమా గురించి కూడా మనం మాట్లాడుకోవాలన్నమాట. అదే రాజన్న చిత్రం నుంచి. సో ఈ చిత్రంలో కూడా గ్రామీణ పేదరికం ఎలా ఉంటుంది

అలాగే అణచివేత గురైనటువంటి పిల్లలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ విద్య కానీ స్వేచ్ఛ కోసం వాళ్ళు పడేటువంటి కష్టాలు ఈ సినిమాలో చూపించారు. సో ఈ సినిమాలో మల్లమ్మ అనే ఒక చిన్న పాప ఉంటుంది. సో ఆ పాప ఆ ఊరిలో ఉన్నటువంటి పిల్లలు, ఆ పాపే కాదు వాళ్ళ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. అండ్ అప్పట్లో ఎలా ఉండేది, దొరల ఇళ్ళు గడ్డి కోయడం, పశువులు కాయడం, బానిసల్ల రాత్రింబవళ్ళు పనులు చేయడం, ఇట్లాంటి పనులు పిల్లలతో బలవంతంగా చేయించేవారనమాట. అండ్ అప్పట్లో అంటే ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఇంకా అందుబాటు లేని టైంలో కూడా అసలు పిల్లలకు కూడా ఆ పాలనలో ఉండేటువంటి పిల్లల్ని కూడా చదువుకునివ్వకూడదని, కనీసం పాటలు కూడా పాడకూడదు అనేటువంటి కఠినమైన ఆంక్షలు ఉంటాయి. అయితే మల్లమ్మ ఆ పాపకి ఎంత చక్కటి గాత్రం ఉన్నా కూడా చదువుకోవాలని ఆశ ఉన్నా, సో అక్కడ ఉన్నటువంటి దొరలు ఆమెను హింసిస్తారు. ఆ తర్వాత ఆ పాప తన హక్కుల కోసం చిన్నారి ఏకంగా ఢిల్లీ దాకా ప్రయాణం చేసి మరి పోరాడి తన హక్కును తను సాధించుకుంటుంది అనమాట. సో ఇలాంటివే ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ ఈ బాల కార్మిక చట్టం అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే పిల్లల్ని పనులలో పెట్టుకుంటారు, వాళ్ళని చదువుకునివ్వరు, ఇలాంటి వాళ్ళకి అందరికీ వ్యతిరేకంగా ఉందనమాట. ఆ చట్టాల గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇంకా ఉన్నాయి సినిమాలు లైక్ మిన్నుగురులు. ఈ చిత్రంలో కూడా అనాథలుగా ఉన్నటువంటి పిల్లలు, నిర్లక్ష్యానికి గురైనటువంటి పిల్లలు జీవితాలపై ఈ చిత్రం దృష్టి సారించింది అని చెప్పచ్చు. పిల్లల హక్కులు, విద్య, వాళ్ళ ఆత్మగౌరవం గురించి బలమైన సందేశాన్ని అందించింది ఈ సినిమా. అలాగే దాసి మరొక సినిమా కూడా. ఈ సినిమా కూడా ప్రధానంగా వెట్టి చాకరీ గురించి, చిన్న వయసు నుంచే పిల్లలు ఇట్లా సేవకులుగా పనిచేయాల్సి వస్తే మరి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సినిమాలో చూపించారు. అండ్ ఇంకా ఇలాంటి మరికొన్ని సినిమాలు అయితే ఉన్నాయి. సో వాటన్నిటి గురించి, అలాగే మరి ఈ బాలకార్మిక వ్యవస్థని అంటే పిల్లల్ని చక్కగా చదువుకోవడానికి ప్రోత్సహించేటువంటి చట్టాలు ఏంటి, అండ్ ఎవరైతే ఇలాంటి పనులు చేపిస్తున్నారో వాళ్ళకి అగేన్స్ట్గా ఉన్నటువంటి చట్టాలు ఏంటి, అవన్నీ కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ అల్లుడు సీన్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్, ఇంకా మరికొన్ని సినిమాలు అయితే ఉన్నాయన్నమాట విముక్తి కోసం. సో ఈ సినిమా ఏంటంటే సామాజిక పరమైనటువంటి అన్యాయాలు, వెట్టి చాకరి, పేదల దోపిడి, వీటన్నిటి గురించి ఈ చిత్రం అయితే ప్రస్తావించింది. అలాగే పిల్లలు కూడా ఈ వ్యవస్థ పట్ల ఎలాంటి ప్రభావానికి గురవుతారో కూడా ఈ సినిమాలో చూపించారన్నమాట. అలాగే పలాసా 1978 ఈ సినిమాలో కూడా సామాజిక అసమానతల గురించి, పేదరికం కారణంగా చిన్న వయసులో కూలి పనులకు పిల్లలు కనుక వెళ్లాల్సి వస్తే సో వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తారు, పరోక్షంగా ఎలా ఉంటుందని చెప్పి మనకి ఈ సినిమాల ద్వారా అయితే చూపించారన్నమాట. అండ్ ఇంకా ఇవే కాకుండా మరి ఈ బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి, పిల్లలు రక్షించడానికి, మంచి భవిష్యత్ అందించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాల గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం. సో అందులో ముఖ్యంగా చెప్పాల్సింది పెన్సిల్ పోర్టల్ గురించి అన్నమాట. అంటే ఇది కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే ఎవరైనా సరే సో pencil.gov.in అనేటువంటి వెబ్సైట్లో మీరు ఫిర్యాదు చేయొచ్చు. సో ఫిర్యాదు అంటే అందిన వెంటనే ఆ జిల్లా నోడల్ ఆఫీస్ అలర్ట్ అయ్యి పోలీసులతో కలిసి దాడి చేసి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని రక్షిస్తారు. సో రక్షించినటువంటి పిల్లలకి చదువు చెప్పించి పూర్తిగా సెటిల్ అయ్యేంత వరకు ఈ పోర్టల్ ద్వారా మనం ట్రాక్ చేసేయచ్చు. అండ్ ఇంకా చెప్పాలంటే నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ NCLP స్కీమ్ అంటారు. సో ఈ స్కీమ్ ద్వారా కూడా బాల కార్మికులను రక్షించి వాళ్ళకి తిరిగి చదువు చెప్పించడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరొక పథకం అన్నమాట. సో దీన్నే సమగ్ర శిక్ష అభియాన్ ఈ పథకంతో కలిపి నడుపుతున్నారు. అంటే 9 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లల వాళ్ళకి కొన్ని బ్రిడ్జ్ కోర్సు లాగా ఏర్పాటు చేసి సో వాళ్ళకి వాటి చదువుతో పాటు వృత్తి విద్య, శిక్షణ, ఉచిత భోజనం అండ్ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు కూడా చేపిస్తారన్నమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే రిహాబిలిటేషన్ ఫండ్, పునరావాస నిధి అంటారు. ఎవరైనా సరే పిల్లలతో కనుక బలవంతంగా పనిచేయించినందుకు ఆ యజమానులకి 20,000 నుండి 50,000 వరకు జరిమానాను విధించి ఆ డబ్బును ఈ ఫండ్లో వేస్తారన్నమాట. అండ్ దీనికోసం ప్రతి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో నిధిని కేటాయిస్తుంది చాలా. అండ్ అంటే ఈ నిధిని బాల కార్మికుడి పేరు మీద ఫిక్స్ చేసి, అంటే పిల్లలకే సొంతంగా అనమాట 15,000 నుంచి ఇలాగ కొంత అమౌంట్ని అయితే వాళ్ళ పేరు మీద ఫిక్స్ చేసి ఆ పిల్లలకి ఉన్నత చదువులకు లేదా భవిష్యత్ అవసరాలకు వాడుకునేలాగా చూస్తున్నారు. వీటితో పాటు మనకి తెలిసినటువంటి మరికొన్ని పథకాలు కూడా ఉన్నాయన్నమాట. సమగ్ర శిక్ష అభియాన్, సో ఈ చట్టం ద్వారా ఏంటంటే 6 సంవత్సరాల నుంచి 14 ఏళ్ళ పిల్లలందరికీ కూడా పూర్తి ఉచిత నిర్బంధ విద్యను అందిస్తున్నారు. అలాగే పిఎం పోషన్ అంటే ఇది మధ్యాహ్న భోజన పథకం, స్కూళ్ళలో నాణ్యమైనటువంటి భోజనం పెట్టడం ఇలా చేయడం ద్వారా ఏంటంటే పిల్లలు పనులకు వెళ్లకుండా కనీసం భోజనానికైనా ఖచ్చితంగా బడికి వస్తారు అనేటువంటి ఒక చిన్న ఆశతో ఇలా బడిలోనే ఉండేలా చేస్తుంది ఈ పథకం ద్వారా. అండ్ ఇంకా చెప్పాలంటే పిఎం కౌశల్ వికాస్ యోజన, PMKVY, సో ఈ పథకం ద్వారా కూడా 14 నుండి 18 ఏళ్లలోపు ఉన్న వారికి ఏదైనా ప్రమాదకర పనుల నుండి తప్పించి సురక్షితమైనటువంటి రంగాల్లో ఉపాధి పొందేలా టెక్నికల్ స్కిల్స్ని అందిస్తారు.

సో మరి ఇన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. అయితే ఒకవేళ మీరు ఎక్కడైనా ఇలాంటి పిల్లల్ని మీరు కనిపిస్తే మరి మీరేం చేయొచ్చు అంటే, దానికోసం భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ లేదా కష్టాల్లో వేధింపులకు గురవుతున్నటువంటి పిల్లలను రక్షించడానికి ప్రభుత్వం కేటాయించినటువంటి అధికారిక జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1098. సో ఇది చైల్డ్ లైన్, అంటే చైల్డ్ లైన్ ఇండియా అంటారన్నమాట, 1098 అని పిలుస్తారు. సో ఈ నెంబర్ ద్వారా ఏంటంటే ఏ సమయంలోనైనా 24/7 మీరు కాల్ చేయొచ్చు. ఎక్కడైనా అంటే మీ పేరు వివరాలు కూడా చెప్పకుండా, అంటే రహస్యంగా ఎక్కడైనా పిల్లల్ని ఇలాగా బాలకార్మికులుగా నియమించినా లేకపోతే ఎక్కడైనా కష్టంకి గురి చేస్తున్నా, ఇలాగా ఎక్కడైనా సరే పిల్లలు ఇబ్బంది పడుతున్నారన్న చోట మీరు కాల్ చేసి చెప్పచ్చు అనమాట, వారికి రహస్యంగా సమాచారం అందించవచ్చు. అండ్ ఎవరైనా సరే కాల్ చేసి సమాచారం అందించవచ్చు. అండ్ మీరు సమాచారం అందించిన వెంటనే స్థానిక చైల్డ్ లైన్ బృందాలు, పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు వీళ్ళు సంయుక్తంగా దాడి చేసి ఆ పిల్లలను సురక్షితంగా అండ్ రక్షిస్తారు, వాళ్ళని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలిస్తారు. అండ్ ఇది ఇవాళ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్. మరి తెలిసింది కదా, మరి మీరు కూడా ఎక్కడైనా ఇలాంటి పిల్లల్ని కనుక బాలకార్మికుల్ని మీరు అబ్జర్వ్ చేసినా, లేదా ఎక్కడైనా పిల్లల్ని ఇలాగా చదివించకుండా పనుల్లో పెట్టేస్తున్నా కూడా మీరు అయితే గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయొచ్చు 1098 అనేటువంటి హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా. సో ఇది వాళ్ళకి మనం మరి మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అనమాట. అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ లెజెండ్ అండ్ ఆకాశమంతా. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సృజనాత్మకంగా ఆలోచించే వారికి ఇక్కడ విస్తృత అవకాశాలు ఉన్నాయని, రాష్ట్రంలో అపారమైన సహజ వనరులు, మేధో సంపత్తితో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సింగపూర్ పర్యటనలో ఉన్నాయన స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతిని దేశంలోనే అత్యాధునిక పరిపాలన కేంద్రంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. విజయవాడలో స్వచ్ఛ భారత్ ఛాయ్పై చర్చ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో సమగ్రంగా అభివృద్ది చెందేలా కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన, రాజధాని నిర్మాణం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న చిత్తశుద్ది రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉందని అన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్ పరీక్షలో మెయిన్స్కు 13,000 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ జిల్లా

కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో బరంపార్క్లోని కృష్ణానది తీరాన యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ సహకరించాలని, ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతకు యోగా ఎంతగానో దోహదం చేస్తుందని నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా ఈరోజు విడవలూరు మండలం రామతీర్థం బీచ్ వద్ద జరిగిన సామూహిక యోగా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, భారతీయ జీవన విధానంలో యోగా ఒక భాగంగా కావాలని పిలుపునిచ్చారు. పూర్వీకులు మనకందించిన యోగాను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. వర్షాకాలంలో కలుషిత తాగునీరు, ఆహారంతో డయేరియా ప్రబలే ప్రమాదం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా స్టాప్ డయేరియాను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ రోజు నుంచి జూలై 31 తేదీ వరకు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 5 ఏళ్లలోపు పిల్లలున్న ఇళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు ఆరోగ్య కార్యకర్తలు వెళ్లి చిన్నారులకు ఉచితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్ల చొప్పున పంపిణీ చేస్తారు. రాష్ట్రేతర ప్రాంతాలు, విదేశాల్లోని రాష్ట్ర ఓటర్ల కోసం ఆన్లైన్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ecinet.eci.gov.in వెబ్సైట్ ద్వారా ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించవచ్చునని సూచించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమైన నేపథ్యంలో వివేక్ యాదవ్ సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: City FM 101.3.
1: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

12:11 అయిపోయింది మన స్టూడియోస్లో టైం. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో అయితే మనం ఉన్నాం. అండ్ ఈ రోజు మీకు తెలుసాలో మనం కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాల గురించి అయితే తెలుసుకుందాం. అదేంటి అంటే మన ఇండియన్ టూరిజం గురించి అనమాట.

దీన్ని సందర్శిస్తున్నారు. అండ్ అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమాగమంగా కుంభమేళా గుర్తింపు పొందింది. కోట్లాది మంది భక్తులు ఇందులో పాల్గొంటారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇండియాలో రాజస్థాన్ను ల్యాండ్ ఆఫ్ కింగ్స్ అని పిలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి రాజభవనాలు, కోటలు ఎన్నో విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పైనుంచి కింద వరకు ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో, ప్రతి చోట, ప్రతి మూల మూలలా కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో టూరిస్ట్ ని అట్రాక్ట్ చేసేటువంటి ప్లేసెస్ ఉన్నాయన్నమాట. మరి వాటన్నిటి గురించి అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను మన మీకు తెలుసా ప్రోగ్రామ్లో. అండ్ మీరు కూడా స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మరి బెస్ట్ ప్లేసెస్ ఇన్ ఇండియా టూరిస్టులు విజిట్ చేయడానికి కానీ మనం వెళ్ళి రావడానికి కానీ ఉన్నటువంటి ప్రదేశాల గురించి అయితే మనం అయితే తెలుసుకుందాం. అండ్ ఇందాక చెప్పినట్టు రాజస్థాన్, సో ఇట్లా చోట ఏంటంటే కోటలు, ప్యాలెస్లు అండ్ సంస్కృతికి కేర్ ఆఫ్ అడ్రస్ పింక్ సిటీ. సో రాజస్థాన్, జైపూర్, ఉదయ్పూర్, సో ఇవన్నీ కూడా అనమాట. అండ్ పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి అని చెప్పొచ్చు. అలాగే విజయనగర సామ్రాజ్య వైభవాన్ని చాటి చెప్పినటువంటి అద్భుతమైన రాతి శిల్ప కళాక్షేత్రం హంపి కర్ణాటకలో ఉంది. అండ్ ఇది కూడా ది మోస్ట్, అంటే ఎక్కువ పీపుల్ విజిట్ చేసేటువంటి టూరిస్ట్ ప్లేసెస్లో ఒకటిగా ఉన్నాయన్నమాట. అండ్ ఇవే కాదండి, అంటే మనం ఎక్కడికన్నా కొత్త ప్లేసెస్కి వెళ్తే అక్కడ ఏదైనా నేర్చుకోవడమే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రశాంతతను మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే సాహసాన్ని కోరుకునే వారికి కూడా కొన్ని స్వర్గధామాలు అయితే ఉన్నాయన్నమాట. మంచు పర్వతాలు, ప్రకృతి అందాలతో నిండినటువంటి కాశ్మీర్, సో జమ్మూ కాశ్మీర్, సో ఇది భూతల స్వర్గంగా పిలువబడుతుంది. అండ్ కాశ్మీర్లోని దాల్ లేక్, గుల్మర్గ్, మంచు కొండలు ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సినటువంటి ప్రదేశాలు అన్నమాట. అలాగే సాహసయాత్రలు, బైక్ ట్రిప్స్ ఇష్టపడే వారికి లేహ్, లడఖ్లో ఉన్నటువంటి ఈ ప్రదేశం కూడా ఒక డ్రీమ్ డెస్టినేషన్ అని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ ఎత్తైన పర్వతాలు ఒకవైపు, నీలిరంగులు సరస్సులు, అండ్ అలా స్ట్రైట్గా కాదు మెలికలు మెలికలుగా ఉన్నటువంటి రోడ్డు, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకత. అలాగే హిమాచల్ ప్రదేశ్లోని మనాలి, షిమ్లా, సో ఇవన్నీ కూడా సమ్మర్స్ వచ్చినప్పుడు ఈ వేసవి తాపం నుండి మనల్ని ఉపశమనం కోసం మంచు కురిసేటువంటి ఆ అందాలు ఆస్వాదించడానికి బెస్ట్ హిల్ స్టేషన్స్ అని చెప్పచ్చు. అండ్ ఇంతే కాదండి, మరి వాటర్ స్పోర్ట్స్, బీచెస్, రిలాక్సేషన్ కోసం ఇంకా చాలా ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే మరి మన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి, మరి ఈ టూరిజంని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కొన్ని ప్రత్యేక పథకాల గురించి కూడా తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. ఈరోజు మన మీకు

0: సమయం 12:30 గా వస్తుంది. మరికొద్ది సేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్త ప్రసారం వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వ సారి కాగా, మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 భాగస్వాములతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ స్వాతంత్ర్యం వచ్చాక ప్రజల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు, అభివృద్ది చెందిన భారతదేశ లక్ష్యం సాధించేందుకు ప్రజాస్వామ్యంలో క్రియాశీలక సమగ్ర భాగస్వామ్యం ఎంతో అవసరమని లోక్సభ స్పీకర్ తెలిపారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన భారత్ స్లోవేకియా భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయని విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో సిబి జార్జ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందాలు రక్షణ రంగ ఉత్పత్తి, వాణిజ్యం, పెట్టుబడులు అనేక ఇతర రంగాల్లో సహకారం పెంపొందిస్తాయన్నారు. ఉగ్రవాద నిరోధక సహకారంపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక గ్రూప్ ఏర్పాటు చేసేందుకు, ఇరు దేశాల మధ్య కౌన్సిలర్ చర్చలు జరిపేందుకు భారత్ స్లోవేకియా అంగీకరించాయని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కోసం స్లోవేకియా తన మద్దతు పునరుద్ఘాటించిందని సిబి జార్జ్ పేర్కొన్నారు.
1: Agreed to have a joint working group on cooperation in counter-terrorism, also establishment of a consular dialogue between India and Slovakia. It's also pertinent to mention that Slovakia reiterated its support for India's permanent membership in the UN Security Council, in an expanded UN Security Council.
0: ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ఐటీ మంత్రిత్వశాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్వాగతించింది. పరీక్షల లీకేజీకి సంబంధించి తప్పుడు ఆధారాలు సృష్టించకుండా నిరోధించేందుకు ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలు సవరించే ఫీచర్ కూడా ఈ నెల 30వ తేదీ వరకు నిలిపేయాలని టెలిగ్రామ్ను ఆదేశించారు. అభ్యర్థులు మోసం చేసే ముఠా నుంచి విద్యార్థులను రక్షించేందుకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ రక్షణ చర్యలు తీసుకున్నారు. పరీక్షను సురక్షితంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఎన్టీఏ తెలిపింది. 2026 నీట్ యూజీ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేస్తున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. అభ్యర్థులందరికీ ఎలాంటి అంతరాయం లేకుండా వెబ్సైట్ అందుబాటులో ఉండేలా చూసేందుకు తమ బృందం నిరంతరం సర్వర్ల లోడ్ పర్యవేక్షిస్తున్నాయని ఏజెన్సీ పేర్కొంది. అభ్యర్థులందరికీ పరీక్షా సమయానికి ముందే అడ్మిట్ కార్డ్స్ అందేలా ఏజెన్సీ చర్యలు తీసుకుంది. అమెరికా చికాగోలో భారత రాయభార కార్యాలయంలో స్వామి వివేకానంద కాంస్య విగ్రహాన్ని అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఆవిష్కరించారు. సేవ సామరస్యం గురించిన సందేశాన్ని అందించిన స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరించడం గర్వకారణమని క్వాత్రా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా బోధనలు వ్యాప్తి చేసిన ప్రముఖ తత్వవేత్త చింతనపరుడైన వివేకానంద 1893లో చికాగోలో జరిగిన పార్లమెంటులో చేసిన చారిత్రాత్మక ప్రసంగం ద్వారా అమెరికాలో బాగా ప్రసిద్ది చెందారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణల్లో భాగంగా కేవలం తాత్కాలిక సభ్యత్వాల సంఖ్యను మాత్రమే పెంచితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశముందని భారత్ హెచ్చరించింది. భద్రతా మండలి సంస్కరణలపై జరిగిన అంతర్ ప్రభుత్వ చర్చల సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వత్నేని ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం తాత్కాలిక సభ్యత్వ రంగానికే విస్తరణ పరిమితం చేస్తే భద్రతా మండలి సంస్కరణలు చాలా అసంపూర్ణంగా ఉండే అవకాశం ఉందన్నారు.
2: Reflecting expansion of the category of two-year term non-permanent category as a convergence portrays only a part of the picture. Groups and member states add qualifiers and attach other interlinked parameters as they endorse expansion in the non-permanent category. UNSC reform would be grossly inadequate, bordering on failure, if expansion is limited only to the non-permanent category, as it would fundamentally not change the decision-making power structure of the P5. Groups and member states have waited this long for real and meaningful reforms.
0: భారత్కు చెందిన దిశ ఎల్ఎన్జీ రవాణా నౌక హర్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించింది. పశ్చిమాసియాలో యుద్దం ప్రారంభమయ్యాక ఈ మార్గం దాటిన మొదటి భారతీయ ఎల్ఎన్జీ ట్యాంకర్ ఇదే. అమెరికా ఇరాన్ల మధ్య ప్రాథమిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించాక ఈ జలసంధి గుండా పయనించిన మొదటి వాణిజ్య నౌకల్లో ఇది కూడా ఒకటి. ఈ నౌక ఈ నెల 18వ తేదీన గుజరాత్లో దహేజ్కు చేరుకుంటుందని నౌకాయాన జలమార్గాల మంత్రిత్వశాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలో నిన్న రాత్రి మొజావో ఎడారిలో ఉన్న అమెరికా వైమానిక దళ స్థావరం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే B-52 బాంబర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్బేస్ రన్వే సమీపంలో ఎడారి నుంచి నల్లటి పొగలు రావటం వైమానిక దృశ్యాల ద్వారా స్పష్టమైంది. అయితే విమాన ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు దాదాపు 4 నెలల ఘర్షణకు ముగింపు పలికేలా అమెరికా, ఇరాన్ దేశాలు ఒక సమగ్ర ఒప్పందాన్ని ప్రకటించాయి. ఇప్పటికే ఇరు దేశాల అధికారులు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయగా శుక్రవారం స్విట్జర్లాండ్లో జెనీవాలో అధికారిక సంతకాల కార్యక్రమం జరగనుంది. ఈ ఒప్పందం ద్వారా హర్ముజ్ జలసంధి తిరిగి తెరిచి సముద్ర రవాణా పునరుద్దరించనున్నారు. అలాగే ఇరాన్ అణు కార్యక్రమం ఇతర వివాదాలపై 60 రోజుల పాటు చర్చలు జరపనున్నారు. ఈ పరిణామంతో ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ అధికారిక కార్యక్రమం తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ దీన్ని శాంతి వైపు ముఖ్యమైన అడుగ్గా అభివర్ణించారు. అయితే ఈ జలసంధిలో ఎలాంటి సుంకాలు ఉండకూడదని అమెరికా అంటుంటే భవిష్యత్తులో వసూలు చేసే యోచనలు ఇరాన్ ఉంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ ఈ ఒప్పందం స్వాగతించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. అరుణాచల్ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడులో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, తెలంగాణ, పంజాబ్, మహారాష్ట సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు తెలంగాణ, విదర్భలో వడగాలులు, గోవా, ఒడిశాలో ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా స్పెయిన్, కేప్ వెర్డే జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేప్ వెర్డే అసాధారణ ప్రదర్శన కనబరిచి ప్రపంచ దిగ్గజమైన స్పెయిన్తో జరిగిన మ్యాచ్ను 0-0 డ్రాగా ముగించింది. మరోవైపు గ్రూప్ జీలో ఇరాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ ఉదయం జరిగిన మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఇక సియాటిల్ స్టేడియంలో జరిగిన గ్రూప్ జీ మ్యాచ్లో బెల్జియం, ఈజిప్ట్ 1-1 డ్రా చేసుకున్నాయి. అమెరికాలో మియామి స్టేడియంలో ఈ ఉదయం జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియా, ఉరుగ్వే కూడా 1-1 డ్రా చేసుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. అండ్ మరి మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. అండ్ మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా మన టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయాలు, ఇండియన్ టూరిజం గురించి. సో ఇందులో మనకి బీచ్లు, బ్యాక్ వాటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. గోవా మనకి భారతదేశపు వినోద రాజధాని అని చెప్పుకోవచ్చు. సుందరమైన బీచ్లు, నైట్ లైఫ్, పోర్చుగీస్ సంస్కృతిని మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడేటువంటి కేరళలో హౌస్ బోట్ ప్రయాణం, ఆయుర్వేద స్పాస్, మసాజ్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. అండ్ అలాగే క్రిస్టల్ క్లియర్ బ్లూ వాటర్స్, స్కూబా డైవింగ్ వంటి అడ్వెంచర్స్ ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు కూడా అంతర్జాతీయ స్థాయి బీచ్లు కూడా కలిగి ఉన్నాయి. అండ్ వీటితో పాటు ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి మన భారతదేశంలో. ప్రపంచంలోనే అత్యంత పురాణతరమైనటువంటి నగరాల్లో ఒకటిగా వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. అలాగే ఇక్కడ గంగాహారతి, ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం అద్భుతమని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీవారి ఆలయం తిరుపతిలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఈ టెంపుల్ని సందర్శిస్తారు. అలాగే సిక్కులకు పవిత్ర క్షేత్రమైనటువంటి గోల్డెన్ టెంపుల్, స్వర్ణ దేవాలయం, సో ఇక్కడ కూడా అమృత్సర్ పంజాబ్లో ఉంది. అండ్ ఈ ప్రదేశం ప్రశాంతతకు, అన్నదాన సేవకు ప్రసిద్ధి అని చెప్పవచ్చు. అండ్ మరి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చెప్పాను కదా, మరి ప్రపంచ స్థాయిలో భారతదేశ పర్యాటన వాటిని మార్చడానికి అండ్ మన భారతదేశాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చడానికి, మన దేశ సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అత్యంత పవర్ఫుల్ అయినటువంటి పథకాల గురించి మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

అలాగే ప్రసాద్ స్కీమ్. సో ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి, వారణాసి, అమృత్సర్, వీటన్నిటిని కూడా ఆధునీకరించి భక్తులకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను కల్పించేటువంటి ప్రత్యేక డ్రైవ్ను అయితే నిర్వహిస్తున్నారు. అలాగే దేఖో అపనా దేశ్ పేరుతో భారతీయులు విదేశాలకు వెళ్లే కంటే ముందు మన దేశంలో ఉన్నటువంటి విభిన్న రాష్ట్రాలను సందర్శించేలా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం. అండ్ ఇంకొకటి ఏంటంటే చలో ఇండియా క్యాంపెయిన్, విదేశాల్లో నివసిస్తున్నటువంటి భారతీయులకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి వారి విదేశీ స్నేహితులను కనీసం 5 గుణన్నా భారతదేశాన్ని సందర్శించేలా ప్రోత్సహించి ఉంచేటువంటి వినూత్న కార్యక్రమాన్ని అయితే తీసుకొస్తున్నారు. సో ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట. ఈ థీమ్స్ ద్వారా ఏంటి అంటే విదేశాల నుంచే కాకుండా ఇప్పుడు మన దగ్గర కూడా భారతదేశంలో తక్కువ ఖర్చులో ఎక్కువ మనకి టూరిజం అనేది డెవలప్ అయ్యే విధంగా ఈ స్కీమ్స్ అయితే, పథకాలు మరి మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ఇది వాళ్ళకి మనం మీకు తెలిసే ప్రోగ్రామ్ అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. సెమీకండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 30 రోజుల్లో ఏపీకి వచ్చి అమల్లో ఉన్న పాలసీలను పరిశీలించాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సింగపూర్ పర్యటనలో భాగంగా సెమీకాన్ రౌండ్ టేబుల్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు భారత్ అత్యంత సురక్షితమైన ప్రాంతమని, అందులో ఆంధ్రప్రదేశ్ అనుకూలమైన రాష్టమని, పెట్టుబడులకు ఇది సరియైన సమయమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సెమీకండక్టర్ల తయారీకి ఏపీలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనార్థం కొండపైకి చేరుకున్న మంత్రి దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం పలికి అమ్మవారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. నిత్య జీవితంలో యోగా చేయడం ఎంత అవసరమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈరోజు పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన దివ్యాంగుల యోగాసన ప్రదర్శన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, విభిన్న ప్రతిభావంతులు యోగా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానసికోల్లాసానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. సాహితీ రంగానికి విశిష్ట సేవలందించిన రచయిత, చిత్రకారులు, రేడియో ప్రసార ప్రముఖులు ఆచంట జానకిరామ్, వచన రచనకు సొబగుల దిన మల్లాది రామకృష్ణ శాస్త్రిల జయంతులు ఈరోజు. మల్లాది రామకృష్ణ శాస్త్రి 1905 జూన్ 16వ తేదీన కృష్ణా జిల్లా చిట్టిగూడూరు గ్రామంలో జన్మించారు. రచయితగా, కవిగా, నాటక రచయితగా కూడా ప్రసిద్దిగాంచారు. చలువు మిరియాలు రచన ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. తెలుగు చలనచిత్ర రంగానికి సరికొత్త భాషాపరమైన మాటలు, పాటలు పరిచయం చేసే వినూత్న వరవడికి నాంది పలికారు. 39 చలనచిత్రాల్లో 200కు పైగా పాటలు రాసిన మల్లాది రామకృష్ణ శాస్త్రి 1965 సెప్టెంబర్ 12వ తేదీన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800

1178700 టోల్ ఫ్రీ నంబర్ లేదా మై జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. అధిక దిగుబడినిస్తూ తెగుళ్లను తట్టుకునే ఎల్సీఏ 643 ఎల్సీఏ 625 రకాల మిరప విత్తనాలను గుంటూరులోని లాం ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో రైతులకు విక్రయిస్తున్నామని అసోసియేట్ డైరెక్టర్ టి సుశీలా తెలిపారు. ఈ రోజు నుంచి రైతులు నేరుగా వచ్చి విత్తనాలు తీసుకోవచ్చునని సూచించారు. ఒక్కో రైతుకు 250 గ్రాములు మాత్రమే ఇస్తామని. వివరాలకు 9989890554 మరొక నంబర్ 9440959282 నంబర్లలో సంప్రదించవచ్చునని ఆమె సూచించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఒకటి గంట 6 నిమిషాలు అయిపోయింది మన స్టూడియోస్లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయామో ధీరా ప్రోగ్రాంలోకి. మరి ఈరోజు ధీరా ప్రోగ్రాంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. అదే మన ప్రపంచంలో అత్యంత ప్యూర్ అండ్ పవర్ఫుల్ బాండింగ్స్లో ఒకటైనటువంటి ఫీమేల్ ఫ్రెండ్షిప్స్, అంటే ఆడవారి మధ్య ఉండేటువంటి స్నేహం. మగవారి స్నేహం గురించి చాలా సినిమాలు వచ్చాయి, చాలా పాటలు వచ్చాయి బాస్, కానీ ఇద్దరు అమ్మాయిలు లేదా మహిళల మధ్య ఉండేటువంటి ఫ్రెండ్షిప్, వాళ్ళు ఇచ్చేటువంటి సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. అండ్ అమ్మాయిలంటే కేవలం షాపింగ్స్, పిచ్చాపాటి, కబుర్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, సో ఇలాంటివే కాదండి. ఒకరి బాధను ఇంకొకరు కళ్ళతోనే కనిపెట్టేసే ఒక మ్యాజిక్. ఇంట్లో ఎంత పెద్ద సమస్య ఉన్నా, ఆఫీస్లో ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంతోమంది లేడీస్కి ఇంకా ఫ్రెండ్స్ కానీ సిస్టర్స్ కానీ, సిస్టర్స్ కూడా ఫ్రెండ్స్ లాంటి సిస్టర్స్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఉంటే కనుక ఒక్క కాల్తో వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని అలా సరే సాల్వ్ చేయగలిగినా చేయలేకపోయినా కాస్త మనసును తేలిక చేసేటువంటి సత్తా ఫీమేల్ ఫ్రెండ్షిప్స్కి ఉందన్నమాట. మరి ఆ ఫీమేల్ ఫ్రెండ్షిప్ ముచ్చట్లు ఏంటో తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. ఈరోజు మన ధీరా ప్రోగ్రాంలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్న తర్వాత వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

పిల్లలు తమ స్నేహితురాళ్లతో మనసు విప్పి మాట్లాడటం వల్ల వాళ్ళ బాడీలో ఆక్సిటోసిన్ అనేటువంటి హ్యాపీ హార్మోన్ విడుదలవుతుందంట. అండ్ దీనివల్ల మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ సగానికి సగం తగ్గిపోతుంది. అండ్ సపోజ్ జెంట్స్కి ఎవరికైనా సమస్య వస్తుందనుకోండి, సైలెంట్గా ఉండిపోతారు, లేకపోతే ఏం చేయాలని చెప్పి డిస్కస్ చేస్తూ ఉంటారు కదా, అలాగా ఆడవారికి కూడా ఒక వెంటిలేషన్ అంటే వాళ్ళ బాధని ఎవరికైనా చెప్పేసుకోవాలి. ఆ బాధని వాళ్ళు విన్నప్పుడు ఆ జడ్జ్ చేయకుండా కేవలం ఓపిక్గా వినేటువంటి ఒకే ఒక సేఫ్ ప్లేస్ ఫ్రెండ్షిప్ అన్నమాట. అండ్ ఇప్పుడున్నటువంటి కాలంలో మహిళలు ఒకరినొకరు అణచివేయకుండా ఒకరికొకరు సపోర్ట్గా నిలుస్తూ ఉమెన్ ఎంపవర్మెంట్కి నిజమైన అర్థం ఇస్తున్నారు. బిజినెస్ ఐడియాస్ షేర్ చేసుకోవడం, ఆఫీస్ పనుల్లో ఒకరికొకరు ఐడియాలు ఇవ్వడం, ఇవన్నీ ఇప్పుడు పరస్పర ఎదుగుదలకు మనకి ఒక మంచి అవకాశంగా ఉంటున్నాయి అన్నమాట ఫీమేల్ ఫ్రెండ్షిప్స్. అండ్ ఇంకా మరిన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఫీమేల్ ఫ్రెండ్షిప్ వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి, ఇంకా ఏమేమి షేర్ చేసుకుంటారు ఫీమేల్ ఫ్రెండ్స్ అనేటువంటి విషయాలు తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే వినద్రోదండి ప్రతి మీ అందరి కోసం ఓ మై ఫ్రెండ్ ఈ చిత్రం నుంచి రంజిత్, సంగీత ప్రభు, సరబ్ స్ట్రబ్ వీరి వాయిస్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గీతం అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. దేశంలోని అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాష్ట్రంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని తెలిపిన హోంమంత్రి వి అనిత. రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి రాష్టస్థాయి శాశ్వత కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. ఇక వార్తల వివరాలు. దేశంలోని అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛభారత్ చాయ్ పే చర్చా కార్యక్రమాల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని అన్నారు. రాజధాని అమరావతి సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ కి జనతా కో భీ నివేదన కర్తా థా, పార్టీ కా డిమాండ్ థా, అమరావతి కో క్యాపిటల్ పర్మనెంట్లీ అగ్రిమెంట్ మే బిల్ పారిత్ కర్కే ఇస్కో 15,000 కరోడ్ రూపాయ హమ్నే శురువాత్ మే అభి మాన్య మోదీ జీ నే దియా హై, 11,000 కరోడ్ హడ్కో సే పైసా దియా హై. అమరావతి క్యాపిటల్ బన్నే కే బాద్ కనెక్టివిటీ కే లియే, రోడ్ కనెక్టివిటీ కే లియే, రేల్ కనెక్టివిటీ కే లియే బడీ మాత్రా మే పైసా దియా హై. చంద్రబాబు గారు కాలఖండ్ మే ఆనే వాలే దినో మే మోదీ జీ కే మార్గదర్శన్ మే ఔర్ ఇధర్ ఆంధ్ర మే వరల్డ్ క్లాస్ సిటీ కర్కే డెవలప్ హోగా, ఇస్ సబ్ కే లియే మే
0: అనంతరం విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఆయన దర్శించుకున్నారు. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సింగపూర్లో నిర్వహించిన సెమికాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించామని తెలిపారు. వేగవంతమైన వాణిజ్య విధానంతో పారిశ్రామిక అనుమతులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. వచ్చే 30 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను సందర్శించి రాష్ట పారిశ్రామిక విధానాలు, అవకాశాలను పరిశీలించాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. సింగపూర్లో నిర్వహించిన వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిని ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ది, అత్యుత్తమ జీవన ప్రమాణాలతో కూడిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 9 ముఖ్యమైన రంగాల అభివృద్ది ద్వారా పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను కల్పించనున్నామని పేర్కొన్నారు. అమరావతిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ నగరాల సరసన నిలిచే విధంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: Amaravati is envisaged to be a happy city with the highest standards of livability, sustainability and experiences. It will have world-class infrastructure facilities and economic opportunities for all. 9 thematic schemes we are working, pillars of economic growth, sports city, convention, financial, knowledge, justice, electronics, tourism, health, media. These are all various concepts we are taking for building the city.
0: మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలోని డోర్నాల మండలం కొత్తూరు వద్ద జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వాహనంలో సొరంగంలోకి వెళ్లిన మంత్రి 2వ సొరంగంలో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే టన్నల్ బోరింగ్ మిషన్ తొలగింపు ప్రక్రియతో పాటు సొరంగం లైనింగ్ పనులను మంత్రి పరిశీలించి అధికారులు, ఇంజనీర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ల వినియోగం, సీసీ కెమెరాల వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని హోంమంత్రి వి అనిత తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే నేరాల సంఖ్య 14% కంటే ఎక్కువగా తగ్గిందని వివరించారు. మహిళల, చిన్నారుల భద్రతకు శక్తి యాప్ ద్వారా అత్యవసర సేవలు మరింత సమర్థవంతంగా అందుతున్నాయని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వివిధ జిల్లాల్లో అధికారులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈరోజు పాల్గొని యోగాభ్యాసం చేశారు. ఏలూరు జిల్లాలోని వట్లూరులో జిల్లా అధికారులు, సిబ్బంది సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట పర్యాటక క్షేత్రంలో పర్యాటక యోగా ఇతివృత్తంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విడవలూరు మండలం రామతీర్థం బీచ్ వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ,
3: ఈరోజు మారుతున్న మన జీవన ప్రమాణంలో ప్రతి ఒక్కరూ యోగా చేయాలి, పనిలు ఒత్తిడి నుంచి బయటికి రావాలి, ప్రజలందరూ బాగుండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ యోగా, మెడిటేషన్ ఇటువంటివన్నీ మన భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు అందుబాటులో ఉన్న యోగాని ప్రాక్టీస్ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
0: రాష్ట్రంలోని ఆక్వా రైతుల ప్రయోజనాల దృష్ట్యా రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి శాశ్వత రాష్టస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట రొయ్యల మేత పదార్థాల ధరల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఆక్వా రంగంలో మేత ధరల నియంత్రణ, పారదర్శకత, నాణ్యతా ప్రమాణాల పరిరక్షణే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పారు. ఆక్వా రైతుల ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, ఆక్వా రంగాన్ని మరింత లాభదాయకంగా తీర్చిదిద్దడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో గత 12 సంవత్సరాల్లో విశేషమైన పురోగతి సాధించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల నవభారత నిర్మాణం అంశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ దేశ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. జాతీయ రహదారుల పరిధి 146,572 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. దేశంలో మెట్రో రైలు మార్గాలు 1,155 కిలోమీటర్లకు విస్తరించాయని, గ్రామీణ ప్రాంతాల్లో 790,000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మితమయ్యాయని వివరించారు. మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా ప్రజలు

జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో పాటు అభివృద్ధి ఫలాలు గ్రామీణ ప్రాంతాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్స్కేప్గా గుర్తింపు పొందుతూ ఇండియన్ రూట్స్ ఎడిటర్స్ ఛాయిస్ జాతీయ పురస్కారానికి ఎంపికైందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గోవాలో జరిగిన పర్యాటక జాతీయ సదస్సులో ఈ అవార్డును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా సంబంధిత అధికారిణి పద్మారాణి అందుకున్నారు. దీనిపై మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ ఈ అవార్డు రాష్ట పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల ప్రచార కార్యక్రమాల ఫలితంగానే ఈ జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోనే అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాష్ట్రంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని తెలిపిన హోంమంత్రి వి అనిత. రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి రాష్టస్థాయి శాశ్వత కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం, అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం అనమాట. సో స్త్రీ జీవితంలో పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత ఇలా పూర్తిగా మారిపోతుందన్నమాట. అయితే ఈ ప్రయాణంలో స్నేహం కూడా ఎలా మారిపోతుందో తెలుసా? అదే స్కూల్ కాలేజ్ రోజులు అనుకోండి, లంచ్ బాక్స్ షేరింగ్స్, క్రష్ల ముచ్చట్లు, అలాగే ఎగ్జామ్ టైంలో కంబైన్డ్ స్టడీస్. సో ఇలా ఫ్రెండ్ అంటేనే ఒక ప్రపంచంలాగా తిరుగుతుంటుంది స్త్రీలకి. మరి పెళ్ళి తర్వాత, పెళ్ళయ్యాక కొత్త ఇల్లు, బాధ్యతలు, తర్వాత మెల్లిగా పిల్లలు. సో ఈ బిజీ లైఫ్లో రోజు మాట్లాడలేకపోవచ్చు, కానీ ఎప్పుడో 6 నెలలకు ఒకసారి ఫోన్ చేసినా నిన్ననే మాట్లాడుకున్నంత ఫ్రెష్నెస్ ఉంటుంది ఈ రియల్ ఫీమేల్ ఫ్రెండ్షిప్లో. అండ్ అలాగే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేటువంటి మూడ్ స్వింగ్స్, డెలివరీ తర్వాత వచ్చేటువంటి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ సమయాల్లో సొంత ఫ్యామిలీ కంటే కూడా ఆల్రెడీ ఆ స్టేజ్ దాటేసినటువంటి ఒక తోటి స్నేహితురాలు ఇస్తారు చూసారా సలహాలు, ధైర్యం ఒక మెడిసిన్లా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు.

ఎస్, మరి ఈ ఫీమేల్ ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి విషయంలో ఇంకొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. సపోజ్ మగవారి స్నేహంలో గొడవ అయిందనుకోండి, నేరుగా తిట్టుకోవడం లేదా కొద్ది రోజులు దూరంగా ఉండడం చూస్తూనే ఉంటాం. కానీ ఆడవారి స్నేహంలో కొన్ని కొన్నిసార్లు ఇలాంటివి ఏమైనా మనస్పర్ధలు వస్తే నేరుగా చెప్పకుండా సైలెంట్గా మాట్లాడడం మానేస్తారు, లేదంటే గాసిప్ చేస్తూ ఉంటారనమాట. సో దీనివల్ల దెబ్బ బంధాలు అనేవి దెబ్బతింటాయి. కాబట్టి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనసు విప్పి మాట్లాడడం దీనికి పరిష్కారం. అండ్ అలాగే సైకాలజీ ప్రకారం ఒక అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్తో బాధను పంచుకుంటున్నప్పుడు ఆమె వెంటనే ఒక సలహా లిస్ట్ని ఆశించదు, కేవలం బాధను ఓపిక్గా వినేటువంటి ఒక ఓదార్పు మాత్రమే కోరుకుంటుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జడ్జ్ చేయకుండా జస్ట్ వినండి చాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నువ్వు బాగుంటే నేను బాగుంటాను. సో ఇది షైన్ థియరీ అంటారనమాట. సో ఈ షైన్ థియరీ ఆరోగ్యకరమైన ఫీమేల్ ఫ్రెండ్షిప్లో అసూయ, ద్వేషాలు ఇలాంటివన్నీ లేకుండా, పోటీ లేకుండా ఉంటూ ఒకరిని ఒకరి ఎదుగుదల చూసి ఇంకొకరు గర్వపడే విధంగా ఉంటుంది. మరి మీకు కనుక అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, మరి లేడీస్ వింటున్న వారు ఎవరైనా సరే, చాలా రోజులు అయిపోయింది ఈ మాటలు అంటే ఫీమేల్ ఫ్రెండ్షిప్ గురించి వినంగానే మీ మనసులో ఎవరైతే గుర్తొస్తారో, సో మరి వారికైతే కాల్ చేసి ఒక మాట మాట్లాడేసేయండి. మరి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మీ ఫ్రెండ్షిప్ని అలా మరి కంటిన్యూ చేసేయండి. అయితే ఇంకా చెప్పాలి అంటే, కొన్ని రకాల ఆన్లైన్ మోసాలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. అంటే చాలామంది అంటే బ్లాక్మెయిల్ చేయడం లేకపోతే ఇలాంటివి అన్నీ కూడా కొన్ని రకాల ఫీమేల్ ఫ్రెండ్షిప్స్లో మనం చూస్తుంటాం. మరి ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సోషల్ మీడియా వైపు నుంచే కాకుండా ఫీమేల్ ఫ్రెండ్షిప్లో కూడా కొన్ని లిమిట్స్ అనేవి ఉండాలన్నమాట. సో ఆ లిమిట్స్ ఏంటి అనేటువంటి విషయాలు ఈరోజు మరి మనమైతే మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ఎగిరే పావురమ్మ.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి సమయం చూస్తే 1:48 అయిపోయింది. ధీరా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అయితే ఈ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఎంత పవర్ఫుల్లో ఎంత ఎమోషనల్లో, అయితే దాని చుట్టూ కొన్ని ఆరోగ్యకరమైనటువంటి హద్దులు, అంటే హెల్దీ బౌండరీస్ అనేవి ఉండడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే హద్దులు లేనిటువంటి స్నేహం కాలక్రమేణా మానసిక ఒత్తిడికి, గొడవలకి దారితీస్తుంది. కాబట్టి సో బెస్ట్ ఫ్రెండ్స్ అనగానే 24 గంటలు అందుబాటులో ఉండాలి అని అనుకోవడం తప్పు. ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ స్పేస్ అనేది ఉంటుంది, అంటే వాళ్ళకి కూడా

0: పిల్లలు, ఆఫీస్ వర్క్, ఫ్యామిలీ బాధ్యతలు ఇలా ఉంటున్నప్పుడు మనతో ప్రతిరోజు మాట్లాడలేకపోవచ్చు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అండ్ నేను నా ఫ్రెండ్ అడిగింది కదా, నా వల్ల కాకపోయినా కూడా నో చెప్పకూడదు అని అనుకోవద్దు. సున్నితంగా నో చెప్పడం అలవాటు చేసుకోండి. అండ్ ఇది కూడా అవసరమైనప్పుడు మాత్రమే. అండ్ ఇంకా చెప్పాలి అంటే, మీ స్నేహితురాలు తన పర్సనల్ లైఫ్ గురించి మీకు చెప్పినటువంటి విషయాలన్నింటినీ మూడో వ్యక్తికి లేదా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకూడదు. మా ఇద్దరి మధ్య దాపరికాలు ఏమీ ఉండవు అని చెప్పి మీ రహస్యాలన్నీ కూడా మీ ఫ్రెండ్తో పంచుకోకూడదు. అండ్ స్నేహితురాలు తన తప్పుల్ని ఒప్పుకున్నప్పుడు బ్లేమ్ చేయకుండా వినాలి. అండ్ వాటిని ఏమన్నా తప్పు చేశాను ఇలాగా అని చెప్పి చెప్పినప్పుడు కూడా వాటిని ఏదో గుడ్డిగా సపోర్ట్ చేయకుండా, నా ఫ్రెండ్ ఎప్పుడు కరెక్ట్గానే చేస్తుంది ఇలాంటివి అనుకోకూడదు. మంచి సలహాలు వాళ్ళకైతే ఇవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలా వరకు కూడా డబ్బుల ప్రస్తావన వచ్చినప్పుడు ఎంతటి ప్రాణ స్నేహమైన దెబ్బ తినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కలిసి షాపింగ్స్ వెళ్ళినప్పుడు లేదా కాఫీబుల్స్, సో ఇవన్నిటిని కూడా పెద్ద మొత్తంగా డబ్బులు అప్పుగా ఇచ్చినప్పుడు లేదా తీసుకున్నప్పుడు తిరిగి ఇచ్చేటువంటి సమయం గురించి ముందే స్పష్టంగా మాట్లాడుకోండి. అండ్ ఇంకొక ఫ్రెండ్ ఒకవేళ ఎక్కువ సంపాదిస్తూ తమ తక్కువ సంపాదిస్తున్నప్పుడు ఇలాంటి ఏమైనా హోటల్స్కి ట్రిప్స్కి వెళ్ళడానికి ప్లాన్ చేసినప్పుడు ఇద్దరికీ కంఫర్టబుల్గా, అంటే ఒకరిపైనే ఎక్కువ ఆర్థిక భారం పడకుండా మేనేజ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన జీవితంలో జరిగేటువంటి ప్రతి చిన్న విషయాన్ని ప్రతిరోజు మన ఫ్రెండ్స్కి చెప్పాలి, షేర్ చేసుకోవాలని ఇలాంటివి మాత్రం అస్సలు పెట్టుకోకండి. సో ఇదన్నమాట సంగతి. సో ఇంకొక విషయం ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఫ్రెండ్షిప్ అనేది ఉండాలి. ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ఒక ఇద్దరు మనుషుల మనసులు కలవాలి, అయితే హద్దులు దాటకూడదు. అదన్నమాట ఈ రేఖ ఏదైతే ఉందో లక్ష్మణ రేఖ లాంటిది రామాయణంలోనే కాదు మన ఫ్రెండ్షిప్స్లో కూడా ఉంటారనమాట. సో బెస్ట్ ఫ్రెండ్ కదా అని చెప్పి మన పర్సనల్ లైఫ్లోకి లైసెన్స్ లేకుండా అలా వచ్చేస్తారు ఆ వ్యక్తికి, మన ప్రైవసీ అలా అనుకోకూడదు అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ప్రైవసీని మనం గౌరవించాలి, అలాగే మన బౌండరీస్ ఏంటి అనేవి కూడా వాళ్ళకి తెలియచేస్తూ అండగా నిలబడి ఉండాలన్నమాట. సో ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్. మరి మీ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ, మరి మీ ఫీమేల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మరి వాళ్ళతో కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకోండి. అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాత్.
2: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదసిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
3: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: అసలు ఏంజల్ ఆర్న అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
4: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
2: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
4: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
2: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ, ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

2 గంటల 35 నిమిషాల 35 సెకండ్లు అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సందడి సందడి ప్రోగ్రామ్ లోకి. సో నేనైతే క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉన్నాను, సో మేము కూడా ఆన్సర్స్ చెప్పడానికి రెడీ రెడీ అంటూ మరి మన లిజినెస్ అయితే శుభ మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజెస్ అయితే పంపించేస్తున్నారు. సో మరి ఆ మెసేజెస్ చూసే ముందు మరి నేను అడిగా క్వశ్చన్ అయితే అడగబోతున్నాను అనమాట. క్వశ్చన్ విన్న తర్వాత మరి ఆ క్వశ్చన్కి ఆన్సర్ని కూడా జత చేసి మరి మీ మెసేజ్ని అయితే నాకు పంపించేసేయండి 0866-24-888-14 ఈ వాట్సాప్ నెంబర్కి. సో మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సూర్యకాంతి భూమిని చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, సూర్యకాంతి భూమిని చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది? మరి మీకు ఈ క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ వాట్సాప్ చేస్తూ వింటూ ఉండండి. మీ అందరి కోసం ఇప్పుడైతే ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది గోవింద గోవింద చిత్రం నుంచి ఎస్పి బాలుగారు చిత్ర గారి వాయిస్లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైన సాంగ్ అయితే వింటూ మరి మీ ఆన్సర్స్ని పంపించేస్తూ ఉండండి.

ఎస్, మరి సూర్యకాంతి భూమిని చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది అని అడిగాను మన క్వశ్చన్. అయితే ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసేద్దాం, ఎవరెవరు పంపించారు అనేది. నల్గొండ జిల్లా చందంపేట చిత్రియాల నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ గారు పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. అండ్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమన్పాడు నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఈరోజు సినిమా కబుర్లు సూపర్ మేడం, బాల కార్మికుల గురించి మంచి మంచి పాటలు, సూపర్గా ఉంది, ఇలాంటి కార్యక్రమం ప్రసారం చేసినందుకు థ్యాంక్ యూ అంటూ వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి కందికైపల్లి నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అలాగే మండూరి మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి పంపించారనమాట, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఓకే, అలాగే వివి రెడ్డి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. పెడన జోగానంద్ కాలనీ నుండి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు.

రాజన్న సిరిసిల్ల నుండి బోరెల్లి జయన్న గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ సమత అంటూ పంపించారు ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే రంజిత్ రెడ్డి గారు రంగాపురం నుంచి బాగున్నారండి అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఎస్ బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? అలాగే వేణు గారు జయంపు గ్రామం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి దమ్మోజు కృష్ణమ్మ గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దునూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే విజిలీ వెంకటేష్ శ్యామల గారు పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు సూపర్. అండ్ ఇంకా పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి, సో వెల్కమ్ టు సందడి సందడి అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు తాడేపల్లి నుండి నాగమణి గారు. ఓకే, అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు ఎవరు, లక్ష్మి సత్యనారాయణ భానుప్రకాష్ నందిని ప్రవల్లిక గంట్రావుపల్లి విలేజ్ పెద్దకోతపల్లి నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. ఓకే, అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్య పొద్దురూరు కడప నుంచి. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మైదుకూరు నుంచి జాఫర్ గారు. ఓకే, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నాగుల్ మీరా అమీదా బేగం రహీం గారు పంపించారు రెబ్బవరం నుంచి. అండ్ అలాగే రాజేష్ రెడ్డి గారు భాస్కరుడు శుభమధ్యాహ్నం అంటూ పంపించారు. ఓకే, ఆన్సర్ అయితే పంపించలేదండి. అండ్ అలాగే మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్, అక్కరపాక నుంచి రమ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా వెంకట సత్యనారాయణ గారు కేబీ పాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. జాప భూమేశ్వరరావు గారు భూలక్ష్మి గారు వెల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత అండి, ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక్కడు ఈ చిత్రం నుంచి హరిహరన్ శ్రేయ ఘోషల్ వాయిస్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గీతం అయితే వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఇంకా మన లిజినెస్ పంపించినటువంటి మెసేజెస్ అయితే ఉన్నాయి, చూసేద్దాం. అండ్ జరిపోతుల బుచ్చయ్య గారు అని కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, శ్రీధర్రావు ఆదర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సమత మేడం, బాగున్నారా అంటూ శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్, నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకా కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, ములహరి యశోద, జానకి రాజు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రామకృష్ణారెడ్డి గారు గనగలూరు నుంచి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్, కర్నూలు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్, కర్నూలు నుండి గోనెగండ్ల లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్

ఆన్సర్ అండ్ అలాగే ఓకే అండ్ మా బందర్లో భాస్కరుడు మబ్బుల్లో దాక్కుని వరుణ్ని పంపాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు అంటూ పంపించారు అనమాట. సూపర్, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, మొత్తానికి అయితే వచ్చేస్తారులేండి జానకి గారు. అండ్ ఇంకా మెయిన్ కాదు, మెల్లిగా వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి. అండ్ కడప నుంచి రామాంజనేయులు గారు, పాలకొండమ్మ, వసుంధర వైష్ణవి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి కందికాపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కొంకల నుండి గురు లహరి అరవింద తులసి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి మదన్ కుమార్ అనురాధ రామకార్తిక్ వెన్నెల వల్లి సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంబాబు గారు కమల మానస రచన ఉదయ్ తేజ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజోల్ భీమశేఖర్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. రాజు నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. సూర్యకాంతి భూమిని చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది అని అడిగాను. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 8:20 అనమాట. సో ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే పంపించేశారు. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం.

మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, యాసిడ్ దాడికి గురైనటువంటి మహిళలు అంటే యాసిడ్ అటాక్ సర్వైవర్స్ ఎవరైతే ఉన్నారో వారే స్వయంగా నడుపుతూ సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నటువంటి ఒక పవర్ఫుల్ కెఫే అయితే ఉందన్నమాట. ఇంతకీ ఆ కెఫే ఎక్కడ ఉంది, ఆ కెఫే పేరేంటి? సో మరి మీకు కనుక తెలిస్తే వాట్సాప్ చేస్తుండండి 0866244814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ హ్యాపీ డేస్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. దేశంలోని అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ చాయ్పై చర్చ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. అమరావతిని సందర్శించి సరికొత్త ఆలోచనలతో అవకాశాలను వినియోగించుకోవాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సింగపూర్లో జరుగుతున్న వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య 14.01% మేర తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. మహిళా భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆమె ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు పనులను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలోని డోర్నాల మండలం కొత్తూరు వద్ద జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన ఈరోజు పరిశీలించారు. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో గత 12 సంవత్సరాల్లో విశేషమైన పురోగతి సాధించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల నవభారత నిర్మాణం అంశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ దేశ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వివిధ జిల్లాల్లో అధికారులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాభ్యాసం చేశారు. ఏలూరు జిల్లాలోని వట్లూరులో జిల్లా అధికారులు, సిబ్బంది సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకులోయ దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్స్కేప్ గా గుర్తింపు పొందుతూ ఇండియన్ రూట్స్ ఎడిటర్స్ చాయిస్ జాతీయ పురస్కారానికి ఎంపికైందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గోవాలో జరిగిన పర్యాటక జాతీయ సదస్సులో ఈ అవార్డును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా పర్యాటక శాఖ అధికారిని పద్మావతి అందుకున్నారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్రోత్సవాల సందర్భంగా స్వర్ణ రథోత్సవాన్ని ఈ రోజు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వర్ణరథంపై ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

సండే సండేలో నేను అడిగినటువంటి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కేదర్ వీరేష్ గారు రాజోల నుంచి, అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు, కనకారావు గారు పెడ నుంచి, పెడన జోగానంద్రకాల నుండి అప్పలరాజు గారు, భాస్కర్ గారు పెడన నుంచి, ఎస్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రజనీకాంత్ గారు వెలుగుడైన అంద్యాల నుంచి, అలాగే రాజోల నుంచి జయన్న గారు, గన్నగల్లూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, అలాగే సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి, చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట్ నిజామాబాద్ నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి, అండ్ ఇంకా కర్నూలు జిల్లా గోనగొండల లక్ష్మీదేవి రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొత్తూరు నుంచి కృష్ణ సంతోష్ గారు, కాదండి ఆన్సర్ అయితే అది కాదు. అండ్ ఇంకా శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, కాళ శ్రీనివాసరావు గారు ఓకే. అలాగే వేదంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు ఆన్సర్ ఓకే. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి నుంచి పంపించారు ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ దమ్మోజు వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ చిత్రియాల నుంచి పంపించారు ఆన్సర్ ఓకే. అండ్ ఇంకా మీరు ఆకాశవాణిలో వినిపించేటువంటి వాన పాటల వల్లనైనా వర్షం కురుస్తుందని ఆశిస్తాను అంటూ పంపించారు వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే చూద్దాం మరి వర్షాలైతే పడతాయి అని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది కదా, సో జాగ్రత్తగా ఉండండి. అండ్ వర్షాలు పడేలాగా ఉంటే మాత్రం కంపల్సరీగా మీ మొబైల్ ఫోన్స్ కానివ్వండి, లైట్ కానీ ఇవన్నీ కూడా కాస్త ఏవైతే ఎలక్ట్రిక్ వస్తువులు మీకు ఉపయోగపడతాయి అనుకుంటారో అవి కాస్త ఛార్జ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకా మెసేజెస్ అయితే చూసేద్దాం. శ్రీధర్రావు గారు ఆదోన్ నుంచి, కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమరిపాడు నుంచి, ఓకే శిరీష్ ఓకే పాలెం పోలే గారు ఆడగడ్డ నుంచి ఓకేనండి, రిపీట్ చేస్తాను క్వశ్చన్. అండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు లతా గారు ఉయ్యూరు నుంచి, అండ్ గూడూరు నుంచి, చౌటపాలెం నుంచి సుకుమార్ తేజశ్రీ అమూల్య అఖిల ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి, అలాగే అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప పొద్దునూరు కడప నుంచి, అండ్ దమ్మోజ్ వెంకటాచారి గారు సో మన దేశంలో ఉన్నటువంటి కెఫే అండి నేను అడిగింది. అండ్ ఇంకా కొంకల గ్రామం నుండి గురు లహరి అరవింద తులసి చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి, సో ఇప్పుడే ట్యూన్ చేశాను అంటున్నారు ఓకే నో ప్రాబ్లం. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నుంచి ఏకలవ్య గారు బిజ్లీ వెంకటేష్ శ్యామలా గారు సో కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, రాజుల నుంచి సంధ్య గారు, అండ్ అలాగే కర్నూలు నుంచి మదన్ కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. ఎస్ మరి యాసిడ్ దాడులకు గురైనటువంటి మహిళలు స్వయంగా నడుపుతూ సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నటువంటి ఒక పవర్ఫుల్ కెఫే అయితే ఉందన్నమాట. సో ఆ కెఫే పేరు షీరోస్ హ్యాంగ్అవుట్, అండ్ ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది ఆగ్రాలో, అంటే తాజ్మహల్కి దగ్గరలో ఈ కెఫే ఉందన్నమాట. సో ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది, అండ్ ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు వారి వంటల్నే కాదండోయ్ అంటే యాసిడ్ దారులకు గురైనటువంటి మహిళల ధైర్యాన్ని కూడా ఎంతో మెచ్చుకుంటున్నారంట.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో

0: సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ఎస్, మరి మన సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఎల్పిజి సిలిండర్లో ప్రధానంగా ఉండేటువంటి వాయువు ఏంటి అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారంటూ, పెడన నుంచి జోగానంద్రగాల నుండి అప్పలరాజు గారు, ఎస్ మీ పాటల సెలెక్షన్ బాగుంది అంటూ పంపించారు. అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ మహమ్మద్ జైదీన్ స్నేహబాను గారు సో ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. అండ్ కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, కనకారావు గారు పెడ నుంచి, కర్నూలు గోనెగండ్ల నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కనకారావు గారు పెడ నుంచి, అండ్ రాజుల నుంచి జయన్న గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి, గూడూరు చౌటప్పల నుంచి సుకుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ అలాగే దస్తగిరి సంధ్య పుదూరు కడప నుంచి, తాడేపల్లి నుంచి నాగమణి గారు, అండ్ లత గారు ఉయ్యూరు నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కొంకల్ నుంచి గురు లహరి అరవింద, అండ్ అలాగే వీర కనకారావు గారు, పార్వతి గారు వీరభద్రాపురం నుండి పంపించారు ఆన్సర్. ఓకే, కాళ శ్రీనివాసరావు గారు కోదాండ్ నుంచి, అండ్ ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్, కమ్మతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి, గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి, అండ్ అలాగే పంపించారు ఆన్సర్. అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు. ఓకే, అండ్ ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి విలేజ్ నుంచి, దేవనూరు మధ్య చిన్నపల్లి నుంచి అష్టదిగ్గజాలు. సో కరెక్ట్ ఆన్సర్ అండి. దమ్మోజు వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ గారు, ఓకే మా అమ్మ అంటూ పంపించారు. ఓకే, అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి, అండ్ పెనమలూరు నుండి చక్రధర్ మహిధర్ శ్రీధర్ శశిధర్ గారు. సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలక నారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నుంచి, అండ్ రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, మురహరి యశోద జానకిరాజ్ గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, అలాగే సిహెచ్ వేణు గారు జయంపు గ్రామం నుంచి, అండ్ అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ గారు. సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా అక్కరపాకు నుంచి రమా గారు, కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, నున్న నుండి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందని, అవినాష్, రియాష్, రుత్విక. సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజు గారు, ఓకే ఓకే. అండ్ వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. కడప నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప గారు. సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజుల నుంచి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ గారు పంపించారు. అండ్ నల్గొండ జిల్లా, ఇందాక మీరు రెండు మూడు మెసేజ్లు పంపిస్తే ప్రతిసారి ఎలా చదువుతారండి, ఓకే. సో ఊరి పేరు చదవట్లేదు అని పంపిస్తున్నారు. ఓకే, కృష్ణబాబు గారు అనంతపురం నుంచి, అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. యాక్చువల్గా ఏంటంటే ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అని అంటారు కదా, అయితే దాంట్లో సిలిండర్లో ఉండేటువంటి ప్రధానంగా ఉండేటువంటి వాయువులు మాత్రం పెట్రోలియం కాదు, ప్రొపేన్ అండ్ బ్యూటేన్ ఉంటాయన్నమాట. సో ఈ రెండు ఉంటాయి. సో ఇది కరెక్ట్ ఆన్సర్, ప్రొపేన్ అండ్ బ్యూటేన్ రైట్ ఆన్సర్స్. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా తెలుసుకుందాం. సో మ్యారేజెస్ జరిగేటప్పుడు కొన్ని దోషాల వల్ల అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ మొదట అరటి చెట్టు, రావి చెట్టు లేదా ఇట్లా మట్టి కుండతో పెళ్లి చేస్తారట అనమాట. సో దీనివల్ల దోషం పోతుందని నమ్ముతుంటారు. ఇంతకీ వారి ఈ వివాహాన్ని ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. వివాహంలో ఏదన్నా దోషాలు ఉంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మొదట అరటి చెట్టుతో కానీ, రావి చెట్టుతో కానీ లేదంటే మట్టి కుండతో కానీ పెళ్లి చేస్తారు. సో దీనివల్ల దోషం పోతుందని నమ్ముతారు. మరి ఇలా చేసేటువంటి వివాహాన్ని ఏమంటారు? మరి మీ కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తుండండి 0866244888 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ అల్లుడా మజాకా.

0: ఎస్, మరి ఇందాక నేను అడిగినటువంటి క్వశ్చన్కి, అంటే ముందుగా అరటి చెట్టుతో కానీ తావి చెట్టుతో కానీ మట్టి కుండతో కానీ పెళ్లి చేసేటువంటి ఒక వివాహ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు అని అడిగాను. అండ్ చూసేద్దాం, జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, కేదార్ రాజేష్ గారు సారీ కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒక్కడి గారు ఓకే రైట్ ఆన్సర్, అలాగే కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు సో ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. అండ్ పెడన్న జోగానంద్రగారు నుండి అప్పలరాజు గారు సూపర్. అండ్ అలాగే కృష్ణబాబు గారు అనంతపూర్ నుంచి పంపించారు ఆన్సర్, అలాగే ఓకే తాడేపల్లి నుంచి నాగమణి గారు ఎక్స్ప్లెనేషన్ అయితే పంపించారు కానీ ఆ వివాహాన్ని ఏమంటారు అనేది పంపించలేదు. నో ప్రాబ్లం, సో నేను రివీల్ చేస్తాను. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి గారు సో కరెక్ట్ ఆన్సర్, ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి నుంచి, అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి, అండ్ బిజిలి వెంకటేష్ శ్యామల గారు, అలాగే కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, రాజన్ నుంచి జయన్న గారు, అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, అండ్ వెంగమాంబ గారు పంపించారు హాయ్ అంటూ, నున్న నుండి శుభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భాస్కర్ గారు పెడ నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అనంతపురం నుంచి రమేష్ గారు పంపించారు ఓకే, శ్రీరామరావు అపరాజిత పెనంబ్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ వీర కనకారావు గారు పార్వతీ గారు వీరభద్రాపురం నుంచి, అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఉన్నాయి ఆన్సర్స్ అయితే చూసేద్దాం.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

భారతి ఎఫ్ఎం 101.3. ఎస్, మరి ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, చూసేద్దాం. దస్తగిరి సంధ్యా గారు పొద్దుటూరు కడప నుంచి, మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి, అలాగే గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి, జాన్సన్ గారు విజయవాడ నుంచి, జాప భూమేశ్వర్ గారు వెల్లుల్ల నుంచి, సో వీరేంద్ర కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దమ్మోజ్ వెంకటాచార్య గారు, వరలక్ష్మి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చిత్రియాల నల్గొండ నుంచి పంపించారు ఆన్సర్. అలాగే నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుండి, చక్రధర్ మహిధర్ శ్రీధర్ శశిధర్ గారు పెనవలూరు నుంచి, అలాగే రఘువీర్ సింగ్ గారు, సుగుణాబాయి గారు ఏలూరు నుంచి, అండ్ అలాగే అనురాధ, మదన్ కుమార్, రాఘవ, లహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముజఫర్ నగర్ నుంచి, అండ్ అలాగే కొంకల నుండి గురు, లహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్. ఓకే. అండ్ అనసూయ చిలుక నారాయణ గారు, అనసూయ యమునా జానకంపేట నిజామాబాద్ నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, అనంతపూర్ నుంచి, అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే సిరిగిరి హరికృష్ణ నంద్యాల నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు, ధన్యవాదాలు అంటూ పంపించారు. అలాగే గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, అండ్ అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప గారు ముద్దులూరు కడప నుంచి, అండ్ అలాగే కట్ల సతీష్ సుమలత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భద్రాద్రి కోతగూడెం జిల్లా నుంచి, అండ్ రాజుల నుంచి సంధ్యా గారు, అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నుంచి, చిన్నకాక నుంచి సుమా గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. సో మాంగళ్య దోషం అంటే ఏదన్నా ఇలాంటి దోషాలు ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మొదట ఒక వస్తువుతో కానీ చెట్టుతో కానీ పెళ్లి చేస్తారనమాట. సో దాన్ని కుంభ వివాహం అని అంటారు. సో ఇందులో మొదటగా ఏం చేస్తారంటే వాళ్ళకి అరటి చెట్టుతో కానీ, రావి చెట్టు కానీ, మట్టి కుండతో కానీ పెళ్లి చేస్తారనమాట. సో దీనివల్ల దోషం పోతుందని నమ్ముతారు. సో కుంభ వివాహ ఇద రైట్ ఆన్సర్. అండ్ దీనికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ మన లిజినెస్ అందరు పంపించేశారు. సో అందరు కూడా కరెక్ట్గానే ఆన్సర్ పంపించారు. అండ్ మరి మన లాస్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం. సో మామూలుగా మనం ఊదేటువంటి బెలూన్స్ ఎగరవు, కానీ ఒక రకమైనటువంటి వాయువుని నింపితే ఖచ్చితంగా బెలూన్స్ అయితే ఎగురుతాయి అనమాట. మరి ఇలా బెలూన్స్ ఎగరడానికి ఉపయోగపడేటువంటి వాయువు ఏమిటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. బెలూన్స్ ఎగరడానికి ఉపయోగపడేటువంటి వాయువు ఏమిటి? మరి మీ కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 2488 14 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ ఘర్షణ.

ఎస్, మరి మన లాస్ట్ క్వశ్చన్కి చూసేద్దాం. ఆన్సర్స్ ఎవరు పంపించారంటే, పెడన జోగనంద్ర కాలనీ నుండి అప్పలరాజు గారు, కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి, శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, మైదుకూర్ నుండి జాఫర్ గారు, అలాగే శ్యామ్ గారు, కూర్నతల్లు ఒక సారీ కూర్నతల్లు సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి, అలాగే అఖిల్ శ్రీనివాసులు గారు పొద్దుటూరు నుండి, కర్నూలు జిల్లా గోనెగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి గారు, రాజోల్ నుంచి జయన్న గారు, సూర్యప్రకాష్ గారు పెనుకొండ నుంచి, గూడూరు చౌటపల్లె పాలెం నుంచి సుకుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహేష్ రెడ్డి గారు వాయల్పాడు నుంచి, మదనపల్లి నుంచి, ఓకే, అక్కరపాక నుండి రమా గారు, అనంతపురం నుండి అనురాధ గారు, భద్రాద్రి కొత్తగూడెం నుండి, రాంపురం నుండి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ కొంకల గ్రామం నుండి గురు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సిహెచ్ వేణు గారు జయంపు గ్రామం నుండి, భాస్కర్ గారు పెడన్ నుంచి, కాళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి, అలాగే హాయ్ మ్యామ్ అంటూ పంపించారనమాట టీ పాపారావు గారు, సారీ పాపారావు గారు టీ నర్సాపురం నుంచి, సో రైట్ ఆన్సర్. అలాగే నాసిక వేణుగారు దేశాయపేట నుంచి, లతా గారు ఉయ్యూరు నుంచి, అనంతపురం నుంచి రమేష్ గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రజనీకాంత్ గారు నంద్యాల నుంచి, అండ్ పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి, ఎందుకు అని కూడా పంపించారు, సూపర్. అలాగే సిరిగిరి హరికృష్ణ గారు పంపించారు ఆన్సర్, ఓకే. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, సూపర్ సాంగ్స్ వినిపించారు అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ అండి. అలాగే మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి, అండ్ అలాగే వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ గిద్దలూరు నుంచి రాములు గారు, అలాగే నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, జాప భూమేశ్వర్ గారు విలియం వెల్లుళ్ళ నుంచి పంపించారు, అండ్ అలాగే పాలోజు గోపాలకృష్ణమాచారి గారు నాయుడుపేట దమ్మపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, అండ్ అలాగే వీర కనకారావు గారు, పార్వతి గారు వీరభద్రాపురం నుండి, రాజేష్ రెడ్డి గారు ఆదోరణ నుంచి, అండ్ అలాగే రఘువీర్ సింగ్ గారు సుగుణాబాయి గారు ఏలూరు నుంచి, కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, కర్నూలు ముజఫర్ నగర్ నుంచి, మదన్ కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఉమ్మడి నిజామాబాద్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, గణేష్ రాజు శ్రీవత్స కొన్నాపూర్ నుండి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే కడప నుంచి అనంత్ నాగ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో వీరందరూ కూడా సూపర్ సూపర్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. దమ్మోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ చిత్రియాల నుంచి, అండ్ అలాగే దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ అండ్ కుటుంబ సభ్యులు, రాజుల నుంచి సంధ్య గారు, సో వీరందరూ కూడా సూపర్గా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. సో ఈరోజు సందడి సందడి మంచి సూపర్ హిట్ సాంగ్స్తో వినిపించారు అంటూ పంపించారు అప్పలరాజు గారు పెడన్న నుంచి, థ్యాంక్ యూ అండి. అండ్ మరి రైట్ ఆన్సర్ అయితే హీలియం, మనకు తెలుసు కదా, సో హీలియం బెలూన్స్ అనమాట, హీలియం గ్యాస్ బెలూన్స్ ఎగరడానికి ఉపయోగించేటువంటి వాయువు. అండ్ ఇది వాళ్ళది మన సందడే సందడి అండి, ప్రతి మీ అందరి కోసం మరొక సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ క్రిమినల్. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

ఓ పాప షోకేస్ బొమ్మల్ని వచ్చి ఫ్రీ పాస్ ఇచ్చేసావే, పసివాళ్ళు పడుతాళ్ళు ముసలాళ్ళు వెనకాలే పడి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోదా, నీ సొగసుకి చాటే లేదా? అబ్బో లబ్బో లబ్బో లబ్బో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన స్వచ్చ భారత్ చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొన్నారు. సింగపూర్లో నిర్వహించిన వరల్డ్ సిటీ సమ్మిట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిని ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ది, అత్యుత్తమ జీవన సౌకర్యాలతో కూడిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో హోంశాఖ మంత్రి వి అనిత ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్టంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే నేరాల సంఖ్య 14% కంటే ఎక్కువగా తగ్గిందని వివరించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకులోయ దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్స్కేప్గా గుర్తింపు పొందుతూ ఇండియన్ రూట్స్ ఎయిటర్స్ ఛాయిస్ జాతీయ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ ఈ అవార్డు రాష్ట పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో మౌలిక సదుపాయాల రంగం గత 12 సంవత్సరాల్లో విశేషమైన పురోగతి సాధించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల నవభారత నిర్మాణం అనే అంశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ దేశంలో జాతీయ రహదారుల పరిధి 1,46,572 కిలోమీటర్లు పెరిగిందని, మెట్రో రైలు మార్గాలు 1,155 కిలోమీటర్లకు విస్తరించాయని, గ్రామీణ ప్రాంతాల్లో 790,000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మితమయ్యాయని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజల తమ సూచనలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు లేదా 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింక్ ద్వారా ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని కోస్తా రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
0: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: నాలుగు గంటల 5 నిమిషాలు అయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. సో దానికంటే ముందు కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, చూసేద్దాం. రాజుల నుంచి జయన్ నగర్ సందడి సందడి సూపర్ అంటున్నారు. అండ్ మోహన్ రావు, లీలావతి, హేమప్రియ, అమృత కప్పల దొడ్డి నుంచి సో ఇందా క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. అలాగే ఈ రోజు సందడి సందడి చాలా హాఫ్ సాఫీగా సాగిపోయింది అండ్ హాయిగా మంచిగా సాగింది అంటున్నారు పాలెంపూలే గారు అడగడ నుంచి. అండ్ అలాగే బిజిలి వెంకటేష్ శ్యామల గారు మంచి మంచి పాటలు వినిపించారు, థ్యాంక్ యూ అంటూ పంపించారు. అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి ఇందాక క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించేశారు. అండ్ మరి ఈ రోజు మన వివిధ ప్రోగ్రాంలో ఏం వినబోతున్నాం అంటే, ఈ రోజు 1 లిరిసిస్ట్ సాంగ్స్ అయితే వినబోతున్నాం. సో ఈ రోజు వేటూరి సుందరరామ్మూర్తి గారు లిరిక్స్ అందించినటువంటి సాంగ్స్ అయితే వినేస్తున్నాం. అండ్ మరి మీ అందరి కోసం అతి చక్కటి పాటలు, తెలుగు చలనచిత్ర చరిత్రలోనే తెలుగు సాహితీ ప్రపంచంలోనే ఒక ధ్రువతార అయినటువంటి వేటూరి సుందరరామ్మూర్తి గారి సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్.

0: ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాతి ఎఫ్ఎం
0: 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్యురాజే సమత. మరి 4:48:38 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్లో టైం. అండ్ మరి ఇప్పటి వరకైతే మీరైతే విన్నారు వివిధ ప్రోగ్రాంని. సో ఈరోజు మన వివిధ ప్రోగ్రాంలో వేటూరి సుందర రామ్మూర్తి గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైన అమోఘమైనటువంటి పాటలు అయితే వినేశాం కదా.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ at 7:15.
5: సో మరి సమయం చూస్తే 4:50 అయితే కావస్తుంది. మరి కొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ బెనెలా, అండ్ అలాగే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి. సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్. అండ్ ఇప్పుడైతే మీరు వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ బెనెలా.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఓసారి కిడ్నీల పనితీరు తగ్గి అవి ఫెయిల్ అయితే వాటిని తిరిగి బాగు చేయడం కష్టం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా. కిడ్నీ ఫెయిల్ అయితే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి. దీనినే డయాలసిస్ అంటారు. దీనికి దాదాపు నెలకు 4 నుండి 5 వేల వరకు ఖర్చుంటుంది. ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఇంత చేశాక కూడా కిడ్నీ హెల్తీగా మారదు. గుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినడం జరుగుతాయి. దెబ్బతిన్న కిడ్నీలను మార్చుకోవాలంటే దాతలు దొరకాలి. అది మరీ కష్టం. ఎలాగో అలాగ ఈ ఆపరేషన్ అయితే ఆ తర్వాత తీసుకోవాల్సిన మెడిసిన్స్ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అన్నీ జరిగాక కూడా కొన్నిసార్లు లైఫ్ స్పాన్ తగ్గొచ్చు. అందుకే ముందు నుండే కిడ్నీస్ పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అని 100 సార్లు చెప్పినా, 1000 సార్లు చెప్పినా గానీ మనం ఏంటంటే ప్రివెన్షన్నే వదిలేస్తాం, తర్వాత బాధపడతారు. మన దేశంలో రోజు రోజుకి షుగర్ వ్యాధి పెరుగుతూనే వస్తుంది. దీంతో పాటే కిడ్నీ ఫెయిలియర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. టైప్ 1 డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో 10 నుండి 30%, టైప్ 2 షుగర్ వ్యాధిగ్రస్తుల్లో 40% మంది కిడ్నీ సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందట. ఒక్కసారి కిడ్నీ ప్రాబ్లం మొదలైతే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం కష్టమే. అందుకే ముందుగానే సమస్యను గుర్తిస్తే కంట్రోల్ చేసే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. సో షుగర్ లెవెల్స్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ షుగర్ రాకుండా చూసుకోవాలి. టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారు 5 ఏళ్లకోసారి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. టైప్ 2 వారై దాని గురించి వెంటనే టెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కనీసం 1 సంవత్సరానికి ఒకసారైనా క్రమం తప్పకుండా రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకోవాలి. దీంతో సమస్యల గురించి ముందుగానే తెలుస్తుంది. ఆల్బుమిన్ అనేది ఓ రకం ప్రోటీన్. యూరిన్ లో శుద్ధ ఎక్కువగా బయటికి పోతే కిడ్నీలు ఫిల్టర్ కాసేపటికి తగ్గినట్లే. అందుకే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ టెస్ట్ చేయించుకోవాలి. దట్ ఈస్ ఆల్బుమిన్ టెస్ట్. ఇది మీ యూరిన్ టెస్ట్ లో నిర్ధారిస్తారు. కిడ్నీల ఫిల్టర్ కాసేపట్లో ఎలా ఉందో చెప్పేందుకు ఈ టెస్ట్ చేస్తారు. దీని కారణంగా వడపోత సామర్థ్యాన్ని అంటే ఎస్టిమేట్ గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ EGFR ను లెక్కించి కిడ్నీల సమస్య వచ్చే అవకాశం ఉందో లేదో అంచనా వేస్తారు. సాధారణంగా 110 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. 60 మిల్లీలీటర్ల కన్నా తక్కువగా ఉంటే కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కేవలం ఈ టెస్ట్ చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50% దెబ్బతినే వరకు ఈ సీరం క్రియాటినిన్ పెరగకపోవచ్చు. కాబట్టి EGFR ని చూడడం ముఖ్యం. ఇది వయసు, బరువు, ఎత్తు ప్రకారం చూస్తారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే షుగర్ BP కంట్రోల్లో ఉండాలి. షుగర్ ఉన్నవారు HbA1c 7 కన్నా తక్కువగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. గత 3 నెలల్లో షుగర్ కంట్రోల్లో ఉందా లేదా చెప్పే విషయమే ఈ టెస్ట్. షుగర్, హై బీపీ కలిసి చివరికి కిడ్నీలను దెబ్బతీస్తాయి. అందుకే బీపీ కూడా 130/80 ఉండేలా చూసుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా, రక్తహీనత లేకుండా చూసుకోవాలి. మూత్రంలో శుద్ధ పోతుంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుని రెగ్యులర్ గా చెకప్ చేసుకోవాలి. కిడ్నీల విషయంలో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ కొంతమంది నిర్లక్ష్యం చేసేసరికి అది ప్రాణాల మీదకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అనే వ్యాధి గురించి తెలుసుకుందాం. కిడ్నీలో పెరిగే తిత్తులనే ఈ సమస్య అంటారు. పూర్తి వివరాలు వెన్నెల ప్రోగ్రామ్ లో వినండి మీ ఆర్జే చేతంతో. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: భారతదేశంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి షుగర్ వ్యాధి, హై బీపీ కారణాలు. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యులర్ గా చెకప్స్, ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ పీకేడి వివిధ వయసులు, జాతుల వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. పురుషులు, మహిళలు ఇద్దరు కూడా ఈ పరిస్థితికి ఇబ్బంది పడతారు. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అనేది చాలా ప్రపంచాల్లో 400 నుండి 1000 మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. ఇది పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ప్రతి 20,000 మంది యువకుల్లో ఒకరు పీకేడి ద్వారా ఇబ్బంది పడతారు. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ వంశపారంపర్యంగా వచ్చే సమస్య. మూత్రపిండాలు అనేక ద్రవాలతో కూడిన తిత్తులను ఏర్పడతాయి. ఈ తిత్తులు కిడ్నీలను కూడా ప్రభావితం చేస్తాయి. బొబ్బలు పెద్దవిగా అయి వాటి ఆకారాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. దీన్ని అదనంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అంటారు. ఇది మూత్రపిండాల సామర్థ్యాలను ప్రభావితం చేస్తుంది. ఇది కాకుండా పీకేడి సంబంధించిన అనేక ఫలితాలు, సమస్యలున్నాయి. ఇందులో హైపర్ టెన్షన్, లివర్ సెరెబ్రమ్, గుండెలో సిరులు, హార్ట్ డిజీజ్ ఇవన్నీ కూడా వాటి కారణాలు అవుతాయి. మూత్రపిండాల్లో తిత్తులు రావడం వల్ల పీకేడి వస్తుంది. వంశపారంపర్యంగా ఇది రావడం కూడా ఒక కారణమే. ఈ వ్యాధి రావడానికి కారణమైన జన్యువులు మీ కుటుంబ సభ్యులు కలిగి ఉందో లేదో నిర్ధారించుకోవచ్చు. ఈ సమస్య కేవలం కిడ్నీలు కాకుండా ఇతర అవయవాలు కూడా ప్రభావితం చేయవచ్చు. పీకేడి ఉన్న వ్యక్తుల్లో కాలేయం, ప్యాంక్రియాస్, స్ప్లీన్, ఓవరీస్, లార్జ్ ఇంటెస్టైన్, ఈ అవయవాల్లో బొబ్బలు సాధారణంగా సమస్యలు కలిగించవు, కానీ అవి నిర్దిష్ట వ్యక్తుల్లో ఉంటాయి. ఎక్స్పర్ట్స్ ప్రకారం వ్యక్తులు తమకు పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ ఉందని గుర్తించుకోవడానికి చాలా రోజులు గడుపుతారు. ఎవరైనా ఆ లక్షణాలుంటే ముందుగా ఆ వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. 30 నుంచి 40 సంవత్సరాల వయసున్న వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అసలు లక్షణాలు ఏమిటంటే వెన్నునొప్పి, పొత్తి కడుపులో నొప్పి, మూత్రంలో రక్తం, పల్స్ ఎక్కువగా ఉండడం. హై బీపీ ఉన్నవారికి ఈ రిస్క్ ఎక్కువ. దీని కారణంగా వారు మరికొన్ని ఆరోగ్య సమస్యల్ని కూడా అనుభవిస్తారు. హైపర్ టెన్షన్ తగ్గించుకునేందుకు రెగ్యులర్ గా డాక్టర్ సలహా మేరకు మందులు వాడడం కూడా ముఖ్యమే. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాను. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్యన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం, గమనించగలరు. ఇట్లు ద యూనిట్ ఆఫ్ వెన్నెలా ప్రోగ్రామ్. అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సేయింగ్ బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంతో పాటు మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగాయని వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వేగవంతమైన వాణిజ్య విధానాల ద్వారా పారిశ్రామిక అనుమతులు మంజూరు చేస్తామని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సింగపూర్లో జరుగుతున్న వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. రేపటి కోసం దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ రచించిన సిబిఎన్ ఎట్ ద రేట్ ఆఫ్ 361 డిగ్రీస్ పాలిమ్యాథ్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో ఆవిష్కరించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి కెవి సత్యనారాయణ ఆంగ్లంలోకి అనువదించిన ఈ పుస్తకంలో దార్శనిక నేతగా చంద్రబాబు నాయుడు వివిధ సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలను విశ్లేషిస్తూ రచించారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం త్వరితగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్యా అధికారులతో ఈరోజు మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అమరావతి సచివాలయంలో హోంశాఖ మంత్రి వంగళపూడి అనిత ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ మహిళా భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, మహిళల చిన్నారుల భద్రతకు శక్తి యాప్ ద్వారా అత్యవసర సేవలు మరింత సమర్థవంతంగా అందుతున్నాయని పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు పనులను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా టన్నెల్ బోరింగ్ మిషన్ తొలగింపు ప్రక్రియతో పాటు సొరంగం లైనింగ్ పనులను మంత్రి పరిశీలించి అధికారులు, ఇంజనీర్ల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కృత్రిమ చేతులు అవసరమైన బాధితుల కోసం నిర్వహించబోయే చేయూత ఉచిత పంపిణీ శిబిరాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. శిబిరానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆమె ఈ రోజు ఆవిష్కరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పోలవరం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వివిధ యోగా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 5 యోగా సాధకులు రాష్ట స్థాయి పోటీలకు ఎంపికైనట్లు నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ తెలిపారు. ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా తయారీలో బూత్ లెవెల్ అధికారులు అంకితభావంతో పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఎస్ఐఆర్ జాబితా ప్రక్రియపై రేపల్లె పురపాలక సంఘ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బూత్ స్థాయి అధికారులతో ఈ రోజు సమావేశమయ్యారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ విద్ భారతి ఎఫ్ఎం 101.3.

గుడ్ ఈవినింగ్ ఆదాబ్, సలాం, నమస్తే. అండ్ బ్యూటిఫుల్ ట్రాక్ అయితే విన్నారు కదా, ఢిల్లీ 6 ఫిలిం నుంచి. మరి అర్థమైపోయింది కదా సంగీతానికి భాషతో సంబంధం ఏమని చెప్పండి. మరి అందుకే నెక్స్ట్ 1 అవర్ పాటు బ్యూటిఫుల్ హిందీ ట్రాక్స్ అండి మీకు వినిపించడానికి వచ్చేసింది మీ ఆర్జల్ నినా. అండ్ ఎస్, నాట్ ఓన్లీ హిందీ ట్రాక్స్, నైట్ 11 వరకు కూడా వేరియస్ ప్రోగ్రామ్స్లో కొత్త కొత్త అంశాలతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మరి రైట్ నౌ గీత్ కథ చెల్లో ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ప్రస్తుతం ఉన్న ఈ కలియుగంలో ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోవడమే కరువైపోతుంది కదా. మరి అలాంటిది తోటి ఆర్టిస్ట్ యొక్క విజయాన్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటే అంతకు మించిన సెలబ్రేషన్ ఏముంటుంది చెప్పండి. అంటే ఇంకొకళ్ళ విజయాల్ని కూడా మనం

అభినందించగలుగుతున్నాము అంటే ఆ హ్యుమానిటీలో ఒక మెట్టు ఎక్కేసినట్టే కదా. ఇంతకీ ఎవరి విజయాలు ఏంటా కదా, అదంతా కూడా మీతో షేర్ చేస్తాను. బట్ అంతకన్నా ముందు తాల్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం. స్టేడియం టూ వివిధ్ భారతీ ఎఫ్ఎం 101.3, నేను మీ అజయ్ అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన్మునామ్ గీత్ గాథా చెల్ ప్రోగ్రామ్లో. అండ్ దిస్ ఈజ్ యువర్ షెల్ నన్ దస్ ఎ లవ్లీ ట్రాక్ విన్నర్ కదా, ఫ్రమ్ ద ఫిలిం తాల్. ఈ సృష్టిలో ప్రేమకి మించింది ఏదీ లేదు, అది ఈ పాట వింటేనే అర్థమైపోయి ఉంటుంది కదా. కానీ ఆ ప్రేమ కేవలం ఒక అబ్బాయి అమ్మాయి మధ్యన మాత్రమే కాదు, దేశం పట్ల ఉంటే కూడా దాన్ని ఎవ్వరూ ఆపలేరు. మరి అలా అందరూ కూడా వెళ్ళి వీర పోరాటాలు చేయలేరు, కానీ దేశం కోసం ఏదన్నా చేయాలి అన్న ఆ తపన ఉంటుంది. అలా తపించే ఒక ఊరిలో ఆ ఊరి వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళతోటి ఎలా ఎదుర్కొన్నారు, ఎలా తెలివిగా వాళ్ళు అనుకుని సాధించారు అన్న చిత్రమే లగాన్. సో 2015 జూన్ రిలీజ్ అయిన లగాన్ ఫిలిం రీసెంట్గా 25 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా థియేటర్స్లో మళ్ళీ రీరిలీజ్ అయి కన్విన్స్ చేసింది. అండ్ చిత్రం యూనిట్ని అందరూ కూడా అభినందిస్తూ బాలీవుడ్లో వేరియస్ స్టార్స్ ఆ ఈవెంట్ని సక్సెస్ చేశారు. సో ఇందాక అనుకున్నట్టుగా 25 ఇయర్స్ అయినా ఆ చిత్రం ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది అని చెప్పి తోటి ఆర్టిస్ట్ అందరూ వచ్చి వీళ్ళని అభినందిస్తే దానికి మించిన ఆ హ్యూమానిటీ ఏముంది చెప్పండి. సో ఎస్, మరి లగాన్ ఫిలిం గురించే తెలుసుకోబోతున్నాం. అండ్ లగాన్ కింద టైటిల్ గుర్తుందా, అంటే ట్యాగ్ లైన్ లగాన్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఇండియా. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి ఈ ఫిలిం గురించి అండ్ అలానే ఈ ఫిలింలోని ఫ్యూ బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం అయితే వినిపిస్తాను. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో

0: రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
1: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ సే హమారీ సేనా హై తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడం

0: సహాయంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయల్ నందా అండ్ మనమునము గీత్ కథాచల్ ప్రోగ్రామ్. సో ఎస్, మరి ఇండస్ట్రీలో ఉన్న ఆ హిట్ ఫిలింని ఆ టీం ఒక్కళ్ళే కాదు మొత్తం అందరూ కూడా వచ్చి అభినందించడం సచ్ ఎ లవ్లీ జెస్టర్ అనిపించింది నాకైతే. సో అమీర్ ఖాన్ని అభినందించడానికి, కరీనా కపూర్, సల్మాన్ ఖాన్, సో ఇట్లా ఇండస్ట్రీలో ఎంతోమంది వచ్చారు. అండ్ యునో వాట్, ఈ 25 ఇయర్స్ ఆఫ్ లగాన్తో పాటు అమీర్ ఖాన్కి ఇది ఇంకొక స్పెషల్ కూడా. ఏంటి అని అనుకుంటున్నారా? సో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రిలీజ్ అయిన మొదటి చిత్రం లగాన్. సో అలా తను మంచి చిత్రాల్ని మనకి ఒక కథానాయకుడిగానే కాదు ఒక ప్రొడ్యూసర్గా కూడా అందించడం మొదలుపెట్టి ఇప్పటికీ 25 సంవత్సరాలు అన్నమాట. సో నిజంగా అంటే కమర్షియల్ హీరోగా తను ఎన్నో చిత్రాలు తీసుండొచ్చు, కానీ ప్రొడ్యూసర్గా తను తీసిన ఫిల్మ్స్ కనుక మనం చూస్తే ఓకే, దిస్ ఈజ్ ద రియల్ పర్సన్ బిహైండ్ అనిపిస్తుంది. అంటే మంచి చిత్రాలు అందించాలి అన్న ఆ తపన ఒక ప్రొడ్యూసర్కే కదా ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ తారే జమీన్ పర్, తారే జమీన్ పర్ ఫిలిం ఎవరైనా మర్చిపోగలమా చెప్పండి? సో పిల్లలు అంటే కేవలం మార్క్స్ తెచ్చుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి, ర్యాంక్స్ రావాలి అన్న వైఖరిలో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా ఒక్కసారి ఈ ఫిలిం చూస్తే ఖచ్చితంగా ఆలోచిస్తారు. అండ్ చదువుకునేటప్పుడు అందరి పిల్లల ఐక్యూ ఒకలా ఉండదు, ఒకళ్ళకి ఒకసారి వింటే అర్థమవుతుంది, ఒకసారికి ఒక్కొక్కరికి 2 సార్లు చెప్తే, అండ్ ఒక్కొక్కరికి అసలు ఆ సబ్జెక్ట్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. సో అంత మాత్రాన వాళ్ళు దేనికి పనికిరారు అని కాదు, వాళ్ళ ఇంట్రెస్ట్ దేనిలో ఉందో గుర్తించాలి, అదే అసలు పేరెంట్స్ అండ్ అలానే టీచర్స్ లక్షణం అని చెప్పి ఒక యునీక్ కాన్సెప్ట్ తోటి తారే జమీన్ పర్ ఫిలింతో మన ముందుకు వచ్చారు. అండ్ ఎస్, అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన ఫిలిమ్స్ అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన, సో దంగల్ ఫిలిం, ఇట్లా ఎన్నో వండర్ఫుల్ ఫిలిమ్స్ అన్నీ అయితే వచ్చాయి. సో అందుకని చెప్పి 25 ఇయర్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంటూ కూడా తన మిత్రులందరూ కూడా సోషల్ మీడియా వేదిక పైన అభినందిస్తున్నారు మన అమీర్ ఖాన్ని. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే తారే జమీన్ పర్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ విన్న తర్వాత మరిన్ని విశేషాలు తెలుసుకుందాం మన లగాన్ ఫిలిం గురించి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివేద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయ్ అల్కనందా అండ్ తారే జమీన్ పర్ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ విన్నారు కదా. అసలు ఆ పాట వింటేనే ఆ కథ అంతా అట్లా నా కళ్ళ ముందు కనిపిస్తుంది. సో ఎస్, మరి తారే జమీన్ పర్ గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం, బికాస్ టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ లగాన్. సో అయితే లగాన్ ఫిలింలో, మరి లగాన్ అంటే ట్యాక్స్, అంటే భూమిపైన విధించే ఆ ట్యాక్స్ అని అర్థం హిందీలో. సో అయితే అది అంటే అసలు ఈ లగాన్ అనే స్టోరీ 1800 అంటే ఆ టైంలో 1893 ఆ టైంలో జరుగుతున్న స్టోరీగా మనకి డైరెక్టర్ చూపిస్తారు స్క్రీన్ పైన. సో ఆ టైంలో అధిక పన్ను వసూలు చేస్తున్న ఈ బ్రిటిష్ వారిని ఆ చిన్న గ్రామంలో ఉన్న కొంతమంది యువకులు ప్రశ్నిస్తారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఏడాది వర్షాలు లేవు కదా, ఎక్కడి నుంచి కడతాం మేము అని చెప్పి. అయితే ఏంటి మీరు అయితే పన్ను కట్టరు అంతేనా, సరే అయితే కట్టకండి కానీ మాతో క్రికెట్ ఆడి గెలిచి చూపించండి అని చెప్పి సవాల్ విసురుతారు. అసలు క్రికెట్ అంటే ఏంటో కూడా తెలియని వీరంతా సర్లే ఇంకా కట్టాల్సిందే తప్పదు అని డిసైడ్ అవుతారు. కానీ మన హీరో భువన్, సో నేర్చుకుందాం, నేర్చుకుంటే రానిదేముంటుంది అని చెప్పి, అంటే అసలు క్రికెట్ అంటే తెలీదు, రూల్స్ తెలీదు, టీంకి ఎంతమంది ఉంటారో తెలీదు, అయినా సరే ఈ పన్ను గురించి అసలు అంటే వాళ్ళంత ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినప్పుడు అసలు మనం ప్రయత్నం కూడా చేయకపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళ సవాల్ని యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఎక్కడో చోట మంచి వాళ్ళు ఉంటారు అంటారు కదా, అంటే ఎలా అయితే ఆ రామాయణంలో కూడా కొంతమంది ఆ రావణాసుడి పక్కన ఉన్న అంటే ఆ శ్రీ ఆ లంకలో కూడా మంచి వాళ్ళు ఎలా అయితే ఉన్నారో విభూషణులలాగా, అలానే ఇక్కడ ఈ బ్రిటిష్ యువరాణి ఒక ఆమె ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఛాలెంజ్ విసురుతారో స్వయాన వాళ్ళ చెల్లి ఎలిజబెత్. సో అయ్యో పాపం కదా, రైతులకి ఇంత అన్యాయం చేస్తున్నాడేంటి అని చెప్పి వాళ్ళ అన్నయ్యకి ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా వీళ్ళందరికీ రూల్స్ అండ్ ఇంకా టిప్స్ ట్రిక్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తుంది. అండ్ అలా ఆ టీమ్ అంతా కూడా ఏర్పరచుకుని మొత్తానికైతే వాళ్ళతోటి పోరికి సిద్ధమవుతారు మన భువన్ అండ్ టీమ్. సో వింటుంటేనే ఎంత బాగుందో అనిపిస్తుంది, అంటే వీళ్ళు కేవలం మా 11 మందికే కాదు మొత్తం గ్రామానికి అందరికీ కూడా ఆ పన్ను రద్దు చేయడం కోసం అంత కృషి చేస్తున్నారు. సో అందుకే ఈ ఫిలిం ఎన్నో రికార్డ్స్ని బ్రేక్ చేసింది అండ్ ఈవెన్ ద స్క్రీన్ ప్లే. సో మీకు కనుక ఈ పాటలు గుర్తుండుంటే, సో అన్ని పాటలు కూడా ఇప్పుడున్న ఫిలింలో సాంగ్స్లా కాకుండా అంటే ఆ కలర్సే మనకి తెలిసిపోద్ది కొంచెం, ఆ ఈస్టి కలర్స్ అవన్నీ కొంచెం ఆ బ్రౌనిష్ ఆరెంజ్ షేడ్స్ ఎక్కువ ఉండేలాగా. సో అన్ని రకాలుగా అన్ని జాగ్రత్తలు తీసుకుని మన ముందుకి తీసుకొచ్చారు ఈ లగాన్ ఫిలింని. సో యస్ ఫ్రెండ్స్, మరి లగాన్ ఫిలింలో అందరికీ గుర్తొచ్చే పాట అండ్ అలానే మన హీరోయిన్ కూడా ఎంత క్యూట్గా ఇన్ ద సెన్స్ ఆ డ్రెస్సింగ్ సెన్స్ అండ్ ఇంకా అలానే ఆ క్యారెక్టరైజేషన్ కూడా. సో ఇలా తను సవాల్ విసిరినప్పుడు తనకి సపోర్ట్ చేయడం ఇట్లా అన్నిట్లో కూడా ఆమీర్ ఖాన్కి తోడుగా ఉంటారు గ్రేసీ సింగ్. అండ్ ఎస్, వీళ్ళిద్దరి మధ్యన ఉన్న సాంగ్ రాధా కేసైన జలే ఈ పాట వినిపించకపోతే ఎలా చెప్పండి. సో ఎస్, మరి ఇప్పుడైతే మీ అందరి కోసం లగాన్ ఫిలిం నుంచి రాధా కేసైన జలే అనే ఈ లవ్లీ ట్రాక్ స్ట్రీట్ యూంటూ వివేద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

జ్యోజీతా వహీ సికందర్ ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. సో ఎస్, ఆమీర్ ఖాన్ మరి సినిమా ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే అది అసలు ఒక 1 అవర్లో ఎలా అవుతుంది చెప్పండి. బట్ చెప్పాయి కదా, ఒక రెట్రో ట్రాక్ లేకుండా గీత్ కథ చెల్లె ఎలా ఉంటుంది. సో అందుకే ఈరోజు అయితే ఆమీర్ ఖాన్ నటించిన ఫిల్మ్లోంచి ఈ లవ్లీ ట్రాక్ వినిపించాను. అండ్ ఇంకో విషయం తెలుసా, మన పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు ఫిలిం ఈ జ్యోజీతా వహీ సికందర్ ఫిలింని చూసి ఇన్స్పైర్ అయి తీసింది. సో దీనిలో అయితే సైక్లింగ్ అనమాట స్పోర్ట్, బట్ మనకి తమ్ముడు ఫిలింలో ఈ బాక్సింగ్గా ఆ స్టోరీని మళ్ళీ మన తెలుగు ప్రేక్షకులకి అనుగుణంగా మార్చి మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ ఎస్, 25 ఇయర్స్ ఆఫ్ ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ అండ్ అలానే లగాన్ ఫిలిం. సో లగాన్ ఫిలింలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మరి ఫైనల్లీ ఆ ఫైనల్ డే రోజు, సో టెస్ట్ సిరీస్ అనే చెప్పాలి, సో 3 డేస్ మ్యాచ్ ఆడాలి అని చెప్పి ఆ బ్రిటిష్ వాళ్ళతోటి ఆ సవాల్ విసురుతారు. అండ్ వీళ్ళు ఒప్పుకుంటారు. అయితే ఫస్ట్ డే అద్భుతంగా ఆడతారు. బట్ ఇక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ ఊర్లో ఒకళ్ళే డబ్బుల్ క్యాష్ పడి ఆ టీం వాళ్ళతోటి అంటే బ్రిటిష్ వాళ్ళతో కలిసి సరిగ్గా ఆడకపోవడం అవన్నీ చేస్తుంటాడు. బట్ ఫస్ట్ డేనే తెలిసిపోయి అందరూ ఏంటి ఇట్లా చేసావు అంటే అందరూ విన్ని అంటే కొడదాము ఆర్ శిక్షిద్దాము అంటే అమెరికాన్ వచ్చి లేదు అట్లా ఏం లేదు, తనకి పర్సనల్గా ఏదో బెనిఫిట్ ఉండి చేశాడు ఏం చేయొద్దు అనేసరికి ఆ ఒక పర్సన్ కూడా పశ్చాత్తాప చెంది తను కూడా సెకండ్ డే అండ్ థర్డ్ డే అద్భుతంగా ఆడతాడు. అండ్ ఫైనల్లీ లాస్ట్ డే మన హీరో గారు 6 కొట్టడంతో అండ్ అదే టైంలో వర్షం కురవడంతో మొత్తం మ్యాచ్ విన్ అవడమే కాదు అండ్ ఇంకా ఆ కరువుకి టట్టబాబే చెప్పేసి వర్షం కూడా స్టార్ట్ అయింది అని చెప్పి డైరెక్టర్ అంటే దానికి చిహ్నంగా ఆ క్లైమాక్స్ సీన్లో మనకి అర్థమయ్యేలాగా చెప్తారు. అండ్ ఎస్, దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ లగాన్ ఫిలిం. సో అందుకే 25 సంవత్సరాలైనా రీరిలీజ్ అయినా సరే ఇంత ప్రేక్షకాదరణ పొందింది ఈ లగాన్ ఫిలిం. అండ్ ఈ అద్భుతమైన కథ మనకి అందించింది ఎవరు అంటే లైక్ యు నో డైరెక్టర్ అశుతోష్ మనకి ఈ ఫిలింని అందించారు ఎంతో అద్భుతంగా. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇది మరి ఈనాటి గీత్ కథ చల్ 25 ఇయర్స్ ఆఫ్ లగాన్ గురించి. సో ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నంద ప్రస్తుతానికి అండ్ ఓన్లీ గీత్ గాథ చెల్కి టటబాబే చెప్పేస్తాను. మళ్ళీ కృష్ణ తీరంలో కలుస్తాం అండ్ స్టూడియోలో సమయం 6 గంటలు ప్రతి మీకోసం వస్తాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.

0: FM 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. రాజధాని అమరావతి సమగ్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. రాష్ట్రంలో 9 ప్రధాన రంగాల అభివృద్ది ద్వారా పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సింగపూర్లో జరుగుతున్న వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు. హాల్ టికెట్ చూపించిన నీట్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని ఆక్వా రైతుల ప్రయోజనార్థం రొయ్యల మేతకు పారదర్శకమైన ధర నిర్ణయానికి శాశ్వతంగా రాష్ట స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట రొయ్యల మేత పదార్థాల ధరల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమాల్లో రాష్ట ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములవుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 55 లక్షల రిజిస్టేషన్లు నమోదయ్యాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోట పర్యాటక క్షేత్రంలో పర్యాటక యోగా ఇతివృత్తంతో ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట శాసనసభ ఉపసభాపతి ఉండి శాసనసభ్యులు కె రఘురామకృష్ణరాజు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. పోలవరం జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక కేజీబీవీ బాలికల ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా పరిశీలించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు కృష్ణా తీరం. సో ఎస్, కృష్ణా తీరంలో ఈరోజు అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. అంటే ప్రతి ఒక్కరికి అవసరమైన ఈ విషయం, అది కూడా మన హెల్త్ గురించి. ఏంటా ఇది అని అనుకుంటున్నారా? సో ఎస్, మీరు కూడా శ్రద్ధగా వినండి అండ్ అలానే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అదంతా ఏంటి షేర్ చేస్తాను, బట్ కోట్ ఫిలిం నుంచి లవ్లీ టైక్ తోటి ముందుగా అయితే కృష్ణ తీరానికి స్వాగతం పలికేద్దాం. స్టేట్ యూట్యూబ్ వివిధ భారతీయ FM 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

0: సమయం 6:15 ఇప్పుడు వింటారు తెలుగులో ప్రాంతీయ వార్తలు.
1: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంటు బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను ఈరోజు కలిశారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు త్వరితగతిన తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. ప్రపంచంలో పూర్తి స్థాయిలో రైల్వే లైన్ల విద్యుదీకరణ చేసిన దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉందని కేంద్ర ఆహార శుద్ది, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రగతియాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న ఆయన ఈ సాయంత్రం రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ను సందర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి రైల్వే స్టేషన్లో సదుపాయాలను పరిశీలించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహాయం చేస్తుందన్న ఆయన ఇప్పటికే 15,000 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. రాజధాని అమరావతి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ చేస్తామని చెప్పారు. అంతకుముందు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ప్రహ్లాద్ జోషి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
1: I have come here for the 12th year celebration. You have to communicate the achievement of the 12 years of Prime Minister Shri Modi government. I am here today. Some transformation what has happened, mind-boggling transformation in India has happened in many such development issue and in decision making. Many milestones have been achieved. So also Prime Minister has completed 12 years as the head of the country, continuously serving first Prime Minister.
0: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భూమి, నీరు, మౌలిక వసతులు పరంగా పెట్టుబడులకు ఎంతో సురక్షితమని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఈ ఏడాది జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు సన్నాహకంగా సింగపూర్లో సీఏఐ నిర్వహించిన బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. సింగపూర్తో భారత్కు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. 3 దశాబ్దాలుగా సింగపూర్తో కలిసి పనిచేస్తున్నామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్నే నిర్మించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చిందన్నారు. సింగపూర్ పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను ఈరోజు కలిశారు. ఈ మధ్యాహ్నం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి జూలై 1వ తేదీన విబిజీ రామ్జీ ఉపాధి హామీ పథకం జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో నిర్వహించాలని కోరారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి విబిజీ రామ్జీ ప్రారంభోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడంతో పాటు తాను కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతానని చెప్పారు. అనంతరం పవన్ కళ్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల పరిధిలో రాష్ట్రంలో చేపడుతున్న పనుల గురించి ఆయనకు వివరించామని తెలిపారు. అదేవిధంగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ నుంచి రాష్ట్రానికి రావలసిన నిధుల విడుదలపై చర్చించామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. అనంతరం కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అభివృద్దికి సంబంధించి గ్రేట్ గ్రీన్ వాల్ మానిటరింగ్ సెంటర్కు సహకారం అందించాలని, అదేవిధంగా రాష్ట్రంలో పులుల సంరక్షణ కోసం బేస్ క్యాంపుల సంఖ్య 90 నుంచి 150కి పెంచాలని పవన్ కళ్యాణ్ కోరారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సహాయం త్వరితగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆయన నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య శాఖాధికారులతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం, బడి పిలుస్తోంది, షైనింగ్ స్టార్స్, మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ అంశాలపై అధికారులు మంత్రికి వివరించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జూలై 3వ వారంలో ఈ పథకం

0: పాత్రికేయులతో మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో కొత్త ఆలోచనలతో చాలా అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని, ఒక కొత్త ఒరవడితో ప్రత్యేకమైన మార్గదర్శకాలను అనుసరించి ఈ శాఖను ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు ప్రైవేటు ఇండస్ట్రీ పార్కులను తీసుకువస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరిస్తూ,
1: వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ అనే కొత్త విధానం తీసుకురావడం జరిగింది. ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక అభివృద్ధి కలవర్చాలి, సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం జరిగింది. దేశంలో ఎక్కడా లేదు, జనరల్ గా ఇండస్ట్రియల్ పాలసీ అంటారు. ఇండస్ట్రియల్ పాలసీలో ఏ ఇండస్ట్రీ అయినా కూడా అందులోనే ఫిట్టింగ్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఇక్కడ సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం వల్ల ప్రతి సెక్టర్ కి కూడా ఏ ఇన్సెంటివ్ ఇస్తే వాడు సస్టైన్ అయ్యి ఇంకా బెటర్ ప్రోగ్రెస్ కి వెళ్తాడు, కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ ఎలా తగ్గించవచ్చు అనే విధానం మీద చాలా వరకు ఈరోజు సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం జరిగింది.
0: విశాఖపట్నంలో ఏర్పాటవుతున్న డేటా సెంటర్లపై కొందరు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్థానిక పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ అన్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి ఆయన ఈరోజు మాట్లాడారు. డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల విశాఖలో నీటి కొరత ఏర్పడుతుందని, పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ప్రచారం చేయటం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న నీటి వనరులు, భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న పోలవరం జలాలు, ప్రతిపాదిత డీసాలినేషన్ ప్లాంట్లను పరిగణలోకి తీసుకుంటే విశాఖ నగర భవిష్యత్ అవసరాలకు మించి నీటి లభ్యత ఉండనుందని స్పష్టం చేశారు. విశాఖపట్నం ప్రాంతంలో సుమారు 410 ఎమ్మెల్డీ నీటి సరఫరా జరుగుతోందని ఎంపీ భరత్ వివరిస్తూ,
2: ఇక్కడున్న టౌన్షిప్స్ ఇండివిజువల్ హోమ్స్ అన్ని కలుపుకుంటే ఇంచుమించు మనకి డిమాండ్ ఒక 470-480 మిలియన్ లీటర్స్ పర్ డే. దాంట్లో మనము ఆల్రెడీ ఒక 410 మిలియన్ లీటర్స్ పర్ డే సప్లై చేస్తున్నాం. 2026లో మనకి 25 లక్షల జనాభా ఉంటే ఇంచుమించు 2047 లేదా 2040 కల్లా మనం డబుల్ అవుతుందని ఎస్టిమేట్, అంటే చాలా అగ్రెసివ్ తవ్వకపోవచ్చు, కానీ 2040కి 50 లక్షల జనాభా ఇక్కడికి వస్తారు. దానికి మనకి ఎంత వాటర్ కావాలి? సో ఆ క్యాల్కులేషన్ వాళ్ళు ఇక్కడ చేస్తే మనకి ఆల్రెడీ 1243 ఎమ్ఎల్డి సప్లై చేసే కెపాసిటీ ఇవాళ విశాఖపట్నానికి ఉంది.
0: రాష్ట్రంలో రైతాంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతులు, ప్రాన్ ప్రొడక్షన్ ప్రతినిధులతో ఈరోజు నిర్వహించిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: I'm looking for a life insurance policy that has a low premium, gives a good bonus, and is truly trustworthy.
4: Go for PLI.
5: Along with government employees, all professionals, graduates, and diploma holders can avail the benefits of the PLI policy. PLI is backed by the trust of Postal Department. Contact your nearest post office today or log into indiapost.gov.in.

0: Tech Bharati FM 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.
5: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు

0: తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీకే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

ప్రభాతి ఎఫ్ఎం 101.3. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎంత సీస్ యువర్ రాజ్యాల కింద అండ్ మనం ఉన్నాము కృష్ణతీరంలో. 12 సంవత్సరాల ఈ సుదీర్ఘ పాలనలో మన గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన మార్పులు ఎన్నో. మరి అందులో కొన్ని కొంతమందికి ఉపయోగపడి ఉండొచ్చు, కానీ ఈరోజు మనం మాట్లాడుకునే ఈ ఇనిషియేటివ్ మనందరికీ ఉపయోగపడేదే అండ్ ఎంతో ఇంపార్టెంట్ కూడా. మరి అదే ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్. అసలు ఏంటి ఈ ఆయుష్మాన్ భారత్ ఈ డిజిటల్ మిషన్? అసలు ఈ ఆభా కార్డ్, ఆభా ఐడి అంటే ఏంటి? అసలు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? ఆభా ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్కడో విన్నట్టుందే. ఇట్లా ఇన్ని డౌట్స్ మీ అందరికీ వచ్చేసింది కదా. మరి అసలు ఏంటి ఆభా అంటే అండ్ అలానే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దీనికి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి? ఇవన్నీ కూడా మీతో షేర్ చేసేస్తాను. బట్ అంతకన్నా ముందు ఒక లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎంతసేపు సిఆర్ రియల్ కింద ఆయన మన్మనామ్ కృష్ణ తీరంలో అమరన్ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ విన్నారు కదా. గవర్నమెంట్ మన ఆధార్ కార్డ్ అలానే రేషన్ కార్డ్స్ అండ్ ఇంకా ట్యాక్సెస్ ఇలా ఎన్నో విషయాల గురించి మనల్ని మానిటర్ చేస్తూ రిమైండ్ చేస్తూ ఉంటుంది కదా. కానీ మొదటిసారి వీటికన్నా ముఖ్యమైనది ఒకటి ఉంది, అదే మన ఆరోగ్యం గురించి గుర్తు చేస్తూ మన కోసం స్టార్ట్ చేసిందే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ మిషన్లో భాగంగా ముందుగా మనందరం కూడా ఆభా అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆభా కార్డ్ పొందాలి. అండ్ ఆ తర్వాత ఈ ఆభా కార్డ్ మన దగ్గర ఉన్నప్పుడు అది హాస్పిటల్కి ఎప్పుడైతే మనం ఆ కార్డ్ని తీసుకెళ్తామో అండ్ అది చూపిస్తామో అందులో మన హెల్త్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అండ్ అదే ఈ డిజిటల్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఒకళ్ళ కోసం లేదా ఒక సెట్ ఆఫ్ పీపుల్ కోసం కాదు, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డిజిటల్ మిషన్లో భాగమైతే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. సో దీని గురించి అయితే ఇంకా తెలుసుకుందాం. బట్ ప్రతి మీ అందరి కోసం ఇంకొక లవ్లీ మెలోడియస్ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్షే అల్క్నందా.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్ ఘర్ గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై గిర్వీ రఖనే సే బచా హై తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము కృష్ణా తీరంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. అసలు ఏంటిది ఇదంతా కూడా తెలుసుకుంటున్నాం. అయ్యయ్యో, లాస్ట్ టైం చేయించుకున్న రిపోర్ట్స్ ఎక్కడో మిస్ అయ్యాయి, ఎంఐఆర్ఐ తీసుకురావడం మర్చిపోయాను, షుగర్కి నేను ఏ టాబ్లెట్స్ యూజ్ చేస్తానో గుర్తులేదు డాక్టర్, నాకు లాస్ట్ టైం ఏ ప్రాబ్లం వచ్చిందో మా అబ్బాయికి మాత్రమే తెలుసు, నాకు తెలీదండి. ఇలా ఇకపైన డాక్టర్ ముందు తడబడాల్సిన అవసరం లేనేలేదు. ఎందుకు అంటే మీ హెల్త్ రికార్డ్స్ అన్నీ కూడా భద్రంగా ఈ డిజిటల్ ఎరాలో మీ ఆభాలో సేవ్ చేసి ఉంటాయి కనుక. మరి ఇప్పుడు అర్థమైందా ఆభా ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి? మరి మీకు కూడా ఆభా అకౌంట్ ఉందా? సో ఇందాక చెప్పినట్టుగా మనం ఏదైతే రిపోర్ట్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకున్న ఆ రిపోర్ట్స్ కానివ్వండి, డాక్టర్ మనకి ప్రిస్క్రైబ్ చేసుకున్న మెడిసిన్స్, అండ్ మనం తరచుగా ఏ ప్రాబ్లంతో ఏ డేట్న ఏ టైంకి ఏ డాక్టర్ని కలిసాము, అండ్ వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటి, ఇలా ప్రతి చిన్న విషయం కూడా మన హెల్త్కి సంబంధించింది ఎంతో కాన్ఫిడెన్షియల్గా ఈ హెల్త్ రికార్డ్స్లో సేవ్ చేసి ఉంటాయి. సో అందుకని చెప్పే దీన్ని ఇంత ఇంపార్టెంట్గా భావించండి, జస్ట్ లైక్ యువర్ ఆధార్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పాను. మరి ఆభా అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి మాకు తెలియదే అని చాలామంది అనుకుంటున్నారా? సో దాని గురించి కూడా మీతో షేర్ చేస్తాను. బట్ అంతకన్నా ముందు వెల్కమ్ ఫిలిం నుంచి లవ్లీ టెక్ మీ అందరి కోసం స్టే ట్యూన్డ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.31 మన కృష్ణ తీరంలో. ఎస్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. సో దీనివల్ల ఎన్నో ఉపయోగాలు. అండ్ ముందుగా అసలు దీనిలో రిజిస్టర్ చేసుకుంటే కదా ఆ లాభాలు ఏంటి, అండ్ వాటి వల్ల అసలు ఏంటి మనకున్న యూస్ తెలుసుకునేది. సో ఆభా క్రియేట్ చేసుకోవాలి అంటే ముందుగా మన ఫోన్లోంచి అది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఎలా అంటే గవర్నమెంట్ ఏబిడిఎం అంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వెబ్సైట్లో ముందైతే మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే జీఓవి ఏబిడిఎం వెబ్సైట్, సో క్లియర్గా చెప్పిన జీఓవి ఏబిడిఎం అంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఈ వెబ్సైట్ కనుక మీరు ఓపెన్ చేసేస్తే మనకి ఎదురుగుండానే క్రియేట్ ఆభా నెంబర్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. సో అందులో ఆభా ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగించి రిజిస్టర్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకుని సక్సెస్ఫుల్గా ఆభా రిజిస్ట్రేషన్ చేయించుకోగానే, అంటే లైక్ మీ వేరియస్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో అడుగుతుంది అనమాట, ఆధార్ నెంబర్ ఆర్ ఇంకా మీ ఏరియా ఏంటి, అడ్రస్, ఇవన్నీ కూడా అయ్యాక మీ ఆభా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా పూర్తయ్యాక ఒక 14-డిజిట్ ఆభా నెంబర్ అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నెంబర్తో ఉన్న హెల్త్ కార్డ్ మనకి డౌన్లోడ్ ఫార్మాట్లో వస్తుంది. సో దట్ ఈజ్ యువర్ ఆభా నెంబర్ ఆర్ ఆభా కార్డ్ అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ మీకు, అంటే ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో అలా ఆ హెల్త్ కార్డ్ ఫార్మాట్లో మనకి డౌన్లోడ్ ఆప్షన్లో వచ్చేస్తుంది. మరి ఆ కార్డ్తో మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇక పైన మన హెల్త్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందులో చక్కగా సేవ్ అయి ఉంటాయి. సో సచ్ ఏ వండర్ఫుల్ డిజిటల్ ప్లాట్ఫామ్ కదా ఇది. సో అందుకే ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ గురించి గవర్నమెంట్ వాళ్ళు ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, బికాజ్ దీనివల్ల ఉండే బెనిఫిట్స్ అన్నీ ఎన్ని కాదు. సో ఇప్పుడు అసలు క్రియేట్ చేస్తేనే కదా మనకి దానివల్ల ఇట్లా ఉపయోగించుకోవచ్చు అని తెలుసు. సో మీరు కనుక ఇంకా ఆభా అకౌంట్ మీకు లేకపోతే జస్ట్ డూ ఇట్, చెప్పా కదా అ వెరీ ఈజీ ప్రాసెస్. ఫోన్ చేతిలో పెట్టుకుని అక్కర్లేని పనులు ఎన్నో చేస్తున్నాం, సో అవసరమైన పనులు కూడా చేద్దాము.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయల్ నారాయణ్ మన్మనామ కృష్ణ తీరంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. సో దీని గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నాం. సో ఈ 14-డిజిట్ ఆభా నెంబర్తో పాటుగా మనకున్న ఈ యునీక్ ఐడెంటిఫికేషన్ నెంబర్తో అవసరమైన వారికి ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, సో పిఎం జన్ ఆరోగ్య యోజన కింద 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లభిస్తుంది. అంటే ఇక ప్రతి ఒక్కటి కూడా మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ మెడిసిన్ తీసుకున్నా, ఏ స్కాన్ చేయించుకున్నా అన్నీ కూడా మనకి కనిపిస్తాయి. కాబట్టి ఈ ఆభాలో ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో అండ్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ లభించే అవకాశం ఉంది. అండ్ చూసారు కదా మరి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వల్ల మన ఇండియాలో ఎన్ని మార్పులు వస్తున్నాయో. సో గవర్నమెంట్ ఆదేశాల మేరకు అందరం మరి ఇందులో భాగం అవుదాం. ఎందుకంటే మొదట్లో నేను చెప్పినట్టుగా ఈ ఆయుష్మాన్ భారత్ మిషన్ అనేది కేవలం ఎవరో ఒకళ్ళకి మాత్రమే చెందింది కాదు, అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఏ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు అందరికీ కూడా ఆరోగ్యం ఎంతో ముఖ్యం కదా. అందుకని చెప్పి అందరూ కూడా ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగమవుదాం, మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రజలందరికీ సమాన అవకాశాలుండేలా పచ్చదనము, పరిశుభ్రతలతో, ఉన్నత జీవన ప్రమాణాలతో కూడిన నివాసానికి అనుకూల నగరంగా రాజధాని అమరావతి ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్లో జరుగుతున్న వరల్డ్ సిటీస్ సమిట్లో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఈరోజు అమరావతిలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. క్రీడలు, యువజన అభివృద్ది, క్రీడారంగంలో ఆవిష్కరణలపై వారిరువురు చర్చించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ వెల్లడించారు. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకునేలా ఏపీఎస్ఆర్టీసీకి చెందిన ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హాల్ టికెట్ చూపించిన నీట్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఈరోజు అమరావతిలో విలేకరుల సమావేశంలో తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్, వింగ్స్ పనులు పూర్తి చేశామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో ఆయన ఈరోజు మాట్లాడారు. యోగాంధ్ర 2026 కార్యక్రమాల్లో రాష్ట ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములవుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 127,000 పైగా యోగా వేదికలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 72,000 పైగా సిద్దమయ్యాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విడవలూరు మండలం రామతీర్థం బీచ్ వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈరోజు పాల్గొన్నారు. రాష్ట్రంలోని కేజీబీవీల్లో 299 పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లో అధికారులు కీలక మార్పులు చేశారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ప్రిన్సిపాల్స్, సీఆర్టీ, పీజీటీ పోస్టులకు దరఖాస్తు స్వీకరణ గడువును 20 వరకు పొడిగిస్తున్నట్లు, వారికి టెట్ నిబంధన నుంచి తాత్కాలికంగా మినహాయింపిస్తున్నట్లు సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ, భూపరిపాలనా శాఖలకు సంబంధించిన పలు అంశాలపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మితో కలిసి చిత్తూరు జిల్లా కలెక్టర్లతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిత్తూరు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారికి పలు సూచనలు చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా.
2: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
3: యే ఆకాశవాణి హై, అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
1: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ ఉఫ్ యే ట్రాఫిక్.
2: ఆకాశవాణి హై నా
4: బాతో హీ బాతో మే హర్ సుబా 10 సే 11 బనా లో పూరీ దునియా కో అప్నా దోస్త్.
2: ఆఫీస్ మే थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक.
1: शाम सुहानी हो,
5: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
2: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन,
1: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
2: सफर में
1: आपके साथ
2: आकाशवाणी.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల గురించి ప్రస్తావిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలు అందించడంలో భారత్కు సామర్థ్యం ఉందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్షించారు. ఫీఫా ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్ నగరానికి చేరుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిన్న ప్రారంభమైంది. ఏవియాన్ చేరుకున్న అనంతరం ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో వ్యాఖ్యానిస్తూ ప్రపంచ నేతలతో చర్చలు జరిపేందుకు, కీలక అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకునేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. మరింత

స్థిరమైన సుసంపన్నమైన భూగ్రహం కోసం సామూహిక ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్ళడానికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. అంతకుముందు ఏవియాన్ వెళ్లే మార్గంలో ప్రధానమంత్రి స్విట్జర్లాండ్లోని జెనీవాలో దిగారు. విమానాశ్రయంలో ఆయనకు స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గే ఫార్మలిన్ ఘనస్వాగతం పలికారు. ఇరు దేశాల నేతలు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకుని భారత స్విట్జర్లాండ్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ కృత నిశ్చయాన్ని చాటారు. క్లుప్తమైన ఈ సమావేశం అనంతరం జెనీవా నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏవియాన్కు ప్రధానమంత్రి బయలుదేరి వెళ్లారు. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి పాల్గొనడం ఇది వరుసగా 7వ సారి కాగా, ఈ వేదికపైన భారత్ భాగస్వామిగా పాల్గొనడం ఇది 13వ సారి. ఈ సదస్సులో భారత్ నిరంతర భాగస్వామి కావడం అనేది ప్రధాన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో, అలాగే శాంతి, భద్రత, స్థిరమైన అభివృద్ది, ఆర్థిక వృద్దిని పెంపొందించే దిశగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు తన వంతు సహకారాన్ని అందించడంలో మన దేశం పెరుగుతున్న పాత్రను ప్రతిఫలిస్తోంది. ప్రపంచ వేదికపైన అభివృద్ది చెందుతున్న దేశాల స్వరాన్ని, వారి సమస్యలను ప్రధానమంత్రి వినిపిస్తారని భావిస్తుండటంతో భారత్కు ఈ సదస్సు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఈ సాయంత్రం ప్రధానమంత్రికి అధికారికంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఖ్యభావ పునర్నిర్మాణం అనే అంశంపై జరిగే ఉన్నత స్థాయి వర్కింగ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల నేతలు, భాగస్వామ్య దేశాల అధినేతలు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నతాధికారులు ఒకే వేదికపై చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం ఈ రాత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. రేపు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరపబోయే సమావేశం కూడా అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు చర్చిస్తారు. G7 దేశాల శిఖరాగ్ర సదస్సులో యుక్రెయిన్ సంక్షోభంపై అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని మార్చేందుకు అమెరికా మిత్ర దేశాలు ప్రయత్నించనున్నాయి. 4 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ యుద్దాన్ని సదస్సు ప్రధాన ఎజెండాకలోకి తీసుకురావాలని మిత్రదేశాలు పట్టుబడుతున్నాయి. యుక్రెయిన్ కు అమెరికా మద్దతును కొనసాగించేలాగా, అలాగే శాంతి ఒప్పందం కోసం వచ్చేలా రష్యాపై ఒత్తిడి పెంచేలాగా డొనాల్డ్ ట్రంప్ నొప్పించేందుకు తాను ప్రయత్నిస్తానని ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ప్రకటించారు. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యుక్రెయిన్ కు సహాయాన్ని తగ్గించిన నేపథ్యంలో ప్రస్తుతం ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాలే యుక్రెయిన్ కు సైనిక, ఆర్థిక రంగాల్లో అతిపెద్ద మద్దతుదారులుగా నిలిచాయి. ఫ్రాన్స్లో నీస్ మసేనా నగరంలో మన దేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ విషయం తెలియజేస్తూ, అంతర్జాతీయ స్థాయి డిజిటల్ చెల్లింపుల వేదికను ఫ్రాన్స్లోని ఒక ప్రముఖ రీటైల్ కేంద్రానికి పరిచయం చేయడం యూపీఐ ప్రపంచ వ్యాప్త విస్తరణలో మరొక కీలకమైన మైలురాయి అని గోయల్ అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలను అందించడంలో మన దేశానికి ఉన్న సామర్థ్యాన్ని యూపీఐ ప్రత్యేకంగా చాటిచెప్తుందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ సరికొత్త సేవలు భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక బంధాలను మరింత బలోపేతం చేస్తాయని, వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతాయని కేంద్ర మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్దతపై కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ సమగ్ర సమీక్ష జరిగింది. రానున్న కాలంలో ఎదురయ్యే అవకాశం ఉన్న ఎల్నేను పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పు ధాన్యాల సాగులో స్వయం సమృద్ధి సాధించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్దం చేయడంపై వ్యవసాయ మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. రైతుల ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఖరీఫ్ సీజన్లో తలెత్తే ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచైనా వ్యవసాయాన్ని, రైతులను రక్షించడానికి అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తక్కువ లేదా అసమానమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాల్లో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. భారతీయ వైద్య విధానం హోమియోపతి ఫార్మకోపియా కమిషన్ చైనాలో ఈవేళ నుంచి ప్రారంభమైన 5వ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ హెర్బల్ ఫార్మకోపియా అభివృద్ది నిపుణుల సమావేశంలో పాల్గొంటోంది. మూలిక ఔషధాల అంతర్జాతీయ ప్రమాణాలపై చర్చించేందుకు డబ్ల్యూహెచ్ఓ సభ్య దేశాల నుంచి వచ్చిన ప్రముఖ నిపుణులు ఈ సదస్సులో ఒక వేదికపై చర్చలు జరుపుతున్నట్లు ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో పీసీఐఎంఎండ్హెచ్ డైరెక్టర్ డాక్టర్ రమణ్ మోహన్ సింగ్ నిపుణులైన సభ్యుడిగా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంప్రదాయ మూలిక వైద్య రంగంలో భారతదేశానికి పెరుగుతున్న నాయకత్వ పాత్రను సాక్ష్యాధారాలతో కూడిన అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ పెంపొందించడంలో మన దేశానికున్న నిశ్చయాన్ని ఆయన వివరించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాణ్యత, భద్రత, స్వచ్ఛత పరంగా భారతీయ సంప్రదాయ వైద్య ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అనుసంధానం చేయడానికి, అలాగే ప్రపంచవ్యాప్త ఫార్మకోపియాలతో సమన్వయం సాధించడానికి ఇది ఒక కీలకమైన సందర్భం అని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్, సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రభుత్వ నిర్ణయాన్ని పట్ల హర్షం ప్రకటిస్తోంది. ఈ నెల 30వ తేదీ వరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను సవరించే ఫీచర్ను కూడా నిలిపివేయాలని సదరు సంస్థను ఆదేశించినట్లు ఎన్టీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2027 జనగణన మొదటి దశలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ గడువు ముగియడంతో ఇవాళ నుంచి గృహాల జాబితా నమోదు, గృహ గణన క్షేత్రస్థాయి పరిశీలనలు ప్రారంభమయ్యాయి. ఎన్యూమరేటర్లు చేపట్టే ఇంటింటి సర్వే వచ్చే నెల 15 తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతుందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా కేరళ, నాగాలాండ్ రాష్ట్రాల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9వ జిల్లా కలెక్టర్ల పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. జల జీవన్ మిషన్ 2.0 అమలును వేగవంతం చేయడంపై, అలాగే ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడంపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల కలెక్టర్లతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈ రాత్రి అమెరికాలో న్యూజెర్సీలో జరిగే గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్, సెనెగల్ దేశాలు తలపడతాయి. అర్ధరాత్రి 12:30 భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో నార్వే, ఇరాక్ జట్లు బోస్టన్ స్టేడియంలో తలపడతాయి. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది చెందుతున్న దేశాల సమస్యలను ప్రస్తావించనున్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్దతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: 101.3 and this is your Ajalkanda and Manam Antipoyam మనసును మనసాయి ప్రోగ్రాంలోకి. సో మనసును మనసాయి ప్రోగ్రాంలో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఈరోజు మీ మనసులోని భావాలే కాదు, మీ మనసులోని బకెట్ లిస్ట్. అంటే చాలాసార్లు అరే ఆ ప్రదేశానికి వెళ్ళాలి, ఈ ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటాం కదా. సో అవన్నీ మరి మా లిజనర్స్తో షేర్ చేయొచ్చు. ఇంతకీ ఏంటబ్బా ఎక్కడికి తీసుకెళ్తున్నావు అనుకుంటున్నారా? సో ఎస్, మరి ఈరోజు ఇంటర్నేషనల్ వాటర్ఫాల్స్ డే. అసలు ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ ఆనందమే వేరు. అలాంటిది ఆ జలపాతాలు అవన్నీ, ఆ శబ్దం, ఆ ప్రకృతి, ఇంకా అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకే మరి వాటి బ్యూటీని గుర్తు చేసుకుంటూ ఇంటర్నేషనల్ వాటర్ఫాల్ డే చేస్తున్నాం. అయితే ఈరోజు స్పెషల్ అది కాబట్టి నేను మిమ్మల్ని ఏమడుగుతాను అంటే, మీ ఫేవరెట్ వాటర్ఫాల్స్ చూడాలి అనుకున్నవి, ఆర్ మీరు ఆల్రెడీ చూసిన వాటర్ఫాల్స్ ఏంటి, ఆర్ మీ బకెట్ లిస్ట్లో చూడాలి అనుకుంటున్న వాటర్ఫాల్స్ ఏవి? మన ఇండియాలోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఆర్ అబ్రాడ్లో, వాట్ ఎవర్, ఎవరి టేస్ట్లు వాళ్ళవి. అంటే ఊహకు కూడా మమ్మల్ని అమెరికా ఆర్ అట్లా ఇండియా దాటి వెళ్ళనివ్వా అనుకోవద్దు. ఎవరి ఫేవరెట్ వాటర్ఫాల్ డెస్టినేషన్స్ ఏంటో నాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488 14, 8662488 14. సో ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అని కూడా పంపించేసేయండి. అండ్ ఎవరు అంటే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ఆల్రెడీ మెసేజ్ పంపించేశారు. ఏంటి అంటే, ఓకే, శుభ సాయంత్రం అంటూ నందానది, ఓకే, అల్క్ నందానది అంటూ సయ్యస్ ఆబా అకౌంట్స్ గురించి అంటూ చెప్పారండి. ఎస్, యాక్చువల్గా చాలామంది అంటే యాక్చువల్లీ మన ఆధార్ ఉందే మన సేఫ్టీ కోసం. అండ్ మనకి ఆధార్లో కూడా 4 డిజిట్స్ మనకి మార్క్ చేసేస్తారు, అంటే లైక్ మనకు ఓపెన్గా కనిపించదు. ఎక్కడైనా చిన్న చిన్న ప్లేసెస్లో మనం ఇవ్వాలి అనుకున్నప్పుడు, అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కాకుండా, సో అప్పుడు మనం ఈ ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది. సో ఈ ఆధార్ కార్డులో మనకి కంప్లీట్గా ఆధార్ నెంబర్ అనేది మనం ఎవరికి రివీల్ చేయం. అండ్ అలానే ఈ డిజిటల్ మిషన్లో, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో కూడా మన డీటెయిల్స్ అన్నీ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి, నోబడీ విల్ నో ఇట్. అంటే మీరు ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజు చూపించుకోవాలి అంటే మీ ఫోన్ నెంబర్కే ఓటీపీ అనేది వస్తుంది. అంటే మీ ప్రమేయం లేకుండా ఒక్క డీటెయిల్ కూడా దానిలో ఎంటర్ అవ్వదు. ఓకే, సో ఏమాత్రం భయం లేకుండా హ్యాపీగా అందరూ కూడా ఈ ఆభా వల్ల ఉన్న లాభాలన్నీ వినియోగించుకోవచ్చు. అండ్ ఎస్, చాలా మెసేజెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, బట్ మీ అందరికోసం ఒక లవ్లీ ట్రాక్ ముందు ప్లే చేస్తాను, ఆ తర్వాత అయితే మాట్లాడుకుందాం. బట్ అంతకన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ స్టిచ్ ఇంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నంద.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
3: కిసీ ఏక్ వ్యక్తి కి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

విన్నారు కదా, బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద ఫిల్మ్ గురుకాంత్. సో ఎస్ ఫ్రెండ్స్, మరి అయితే ఈ పాట విన్నంతసేపు ఐశ్వర్యరాయ్ స్టెప్పులు ఇంకా వెనకాల ఆ వాటర్ఫాల్స్ కూడా గుర్తు వచ్చేసాయా? ఇందుకే అవి ఎక్కడ అంటే అత్తిరిపల్లి వాటర్ఫాల్స్ ఇన్ త్రిసూర్ డిస్ట్రిక్ట్ కేరళ. సో అయితే ఈ వాటర్ఫాల్స్లో ఎన్నో వందల చిత్రాలు పిక్చరైజ్ చేశారు, కాకపోతే బాహుబలి చిత్రంలో అది ఫేమస్ అవడం వల్ల వాటిని ఇప్పుడైతే ప్రస్తుతం బాహుబలి వాటర్ఫాల్స్ అని పిలుస్తున్నారు. సో బాహుబలిలో కూడా చాలా సీన్స్ మనకి ఈ అత్తిరిపల్లి వాటర్ఫాల్స్ దగ్గరే తీయడం జరిగింది. ఎస్ ఫ్రెండ్స్, మరి మనసున్ మనసులో మీ మనసులోని భావాలు అండ్ ఇంకా నేను అడిగే క్వశ్చన్స్కి సమాధానాలే కాదు, మన డైరెక్టర్స్లో ఎంత మనసు పెట్టి తీసిన ఆ లొకేషన్స్ గురించి కూడా మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసేస్తున్నాను. అండ్ ఎస్, ఇక్కడైతే చాలా మెసేజెస్ వచ్చేసాయి. నేను అడిగాను ఈరోజు మరి ఇంటర్నేషనల్ వాటర్ఫాల్ డే కాబట్టి మీ ఫేవరెట్ వాటర్ఫాల్ అంటే మీరు చూడాలనుకున్నది ఆర్ ఆల్రెడీ చూసి అక్కడ భలే ఉంటుంది అని అనిపించే ప్లేసెస్ మాతో షేర్ చేయండి అని చెప్పి. సో గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మా చూడాలనుకునేవి చాలా ఉన్నాయండి, చూసే సమయం ఎప్పుడొస్తుందో వేచి చూడాలి అంటున్నారు. నిజామాబాద్ నుండి ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్, సమయం రాదండి మనమే కల్పించుకోవాలి అంతే, అది వస్తుంది అని వెయిట్ చేస్తే అది ఎవరైతే టైంని క్యాప్చర్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఏ వీకెండో ఆర్ హాలిడే వచ్చిన రోజో లేదా అక్కడ దగ్గరలో పని ఉండగా వెళ్ళినప్పుడో అలా మనం కల్పించుకునే సమయాన్ని మనమే వెళ్ళాలి. అండ్ ఎస్, నెక్స్ట్ కానూ నుంచి తాతారావు గారు గుడ్ ఈవినింగ్ స్పెషల్ స్టార్ అలినాథ్ గారు అంటున్నారు. ఓకే అండి, గుడ్ ఈవినింగ్, బట్ ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, తలకోన జలపాతం చూసాం, నయాగర జలపాతం చూడాలని ఉంది అంటున్నారు. ఓ వావ్, ఓకే, సో చూసి నెక్స్ట్ టైం అది కూడా చెప్పండి, అంటే నయాగర చూసేసాం అని చెప్పి. అండ్ తలకోన, ఎస్ నేను కూడా చూశాను. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, అబ్బా మన ఆఫీస్ ఆర్ అంటే మన వర్క్ ప్లేస్ ఇక్కడే ఉండొచ్చు కదా, ఎందుకు ఆ ఊర్లో ఈ ట్రాఫిక్ జామ్లో అవసరమా మనకి అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. అండ్ ఇంకా శుభ సాయంత్రం అలకింద మేడం, ఎలా ఉన్నారు, క్షేమమేనా అంటున్నారు. ఇదిగోండి ఇలా ఉన్నాను, క్షేమమే. అండ్ మన్సున్ మన్సైకి స్వాగతం అంటున్నారు. ఇనాయతుల్లా గారు సుస్వాగతం, బట్ ఆన్సర్ కూడా త్వరగా పంపించేసేయండి. అండ్ ఓకే, అలాగా ఓకే, ఎలా అలకింద మేడం బాగున్నారా అంటూ, పెద్ద పెద్ద ఫేమస్ జలపాతాలు ఏం చూడలేదు కానీ నాకు లోకల్ కొండలలో జాలువారి జలపాతాలు, గిద్దలూరు దగ్గర నెమలిగుండ్ల రంగస్వామి దగ్గర వాటర్ఫాల్ ఒకటి ఉంది, శ్రీశైలం కొండలో వాటర్ఫాల్స్ చూసాం, తిరుపతి పాపనాశనం రోడ్లో ఆకాశగంగా వాటర్ఫాల్స్ చూసాం. వావ్, చూడలేదు అంటూనే ఎన్ని అద్భుతమైనవి పంపించారండి. అండ్ లోకల్గా ఉండే కొండల్లో ఉండే జలపాతాలు చాలా చూసాం కానీ ఫేమస్ ఏం చూడలేదు అంటున్నారు పాలెం పోలే గారు, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అయ్యో చూడకపోవడమేటండి ఇన్ని చూసి. అండ్ నేను అనుకున్నాను, మామూలుగా అందరూ అంటారు కదా వాట్ ఈజ్, మిమ్మల్ని అడిగాను కదా మీ ఫేవరెట్ వాటర్ఫాల్ ఏంటి అని చెప్పి. సో నన్ను అడిగితే మాత్రం ఫేవరెట్ ఏంటి అంటే, వెళ్ళి మీరు చెప్పినట్టుగా ఎక్కడైతే మనం వెళ్ళి మనల్ని మనం మర్చిపోయి ఎంజాయ్ చేస్తామో అదే ఫేవరెట్ వాటర్ఫాల్ కదా. బట్ అలా కాకుండా దూరం నుంచి చూసి అయ్యో మనకి లోపలికి నాట్ అలౌడ్ అంటే మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయిపోతాను. అండ్ ఎస్, ఇంకా ఇక్కడ ఒక అద్భుతమైన మెసేజ్, ఎవరు అంటే పెడన జగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఐడల్ క్వీన్ అలకింద గారు ఎలా ఉన్నారన్నా, నేను సూపర్గా ఉన్నానండి. అరకులో ఓకే కటికీ వాటర్ఫాల్స్కి వెళ్ళాను, చాలా బాగుంది అంటున్నారు. ఎస్, చూస్తేనే అర్థమవుతుంది ఎంత బాగుందో. అండ్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఓకే గుడ్ క్వశ్చన్ అంటున్నారు. ఓకే చెప్పండి ఆన్సర్ ఏంటి అంటే, నా ఒపీనియన్ నాగార్జున సాగర్లో ఎత్తిపోతల మేడం. సో 10th class రోజుల్లో మేము అక్కడ ఉన్నప్పుడు అంటే ఆ సాగర్లో ఉన్నప్పుడు చాలాసార్లు చూశాను, పిక్నిక్గా డ్యామ్ అన్ని గేట్లు వదిలినప్పుడు చూశాను, మళ్ళీ ఎత్తిపోతల చూడాలని ఉంది అంటున్నారు. ఈసారి మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోండి మరి ఏమంటారు. సో దట్ సో స్వీట్ అంటే మీ అందరు మెసేజెస్లో అర్థమవుతుంది, అది పంపించినప్పుడే మీరు అది చూస్తే ఎంత ఆనందం ఉందో మీ మెసేజెస్లో ఆనందం, ఐ కుడ్ రియల్లీ ఫీల్ ఇట్. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, మీ ఫేవరెట్ వాటర్ఫాల్ మీరు చూసింది ఆర్ ఎప్పటికైనా చూడాలి అనుకుంటున్నాను అన్న
బకెట్ లిస్ట్లో ఉన్న వాటర్ఫాల్ ఏంటి? సో నాకు మెసేజ్ పంపించేసేయండి. ఈలోపు మీ అందరి కోసం రోజా ఫిలిం నుంచి ఒక లవ్లీ ట్రాక్. రోజా అనగానే మీరు చిన్ని చిన్ని ఆశలో ఉండే వాటర్ఫాల్స్ అనుకున్నారా? లేదు లేదు, మణిరత్నం గారు నాగమణి నాగమణి అంటే ఈ గొంతుతో ఇప్పుడు పాడలేను, కానీ ఆ పాటలో కూడా ఆ నైట్ లొకేషన్లో కూడా జలపాతాలు దగ్గర తీశారు ఈ వండర్ఫుల్ ట్రాక్. మరి పాట విన్న తర్వాత ఆ లొకేషన్ ఏంటి కూడా మీతో షేర్ చేసేస్తాను. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ యువర్ ఆర్జే అల్కనందా.

నారమణి సంతకారాయంది సత్తు ఆకచాయే భూషులకు ఆట విడుపు లేదు లేదు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజల్గంద మర్మణం మనసున మనసాయి ప్రోగ్రాంలో. అండ్ ఎస్, మరి మీ మనసు ఏ వాటర్ ఫైల్ వైపు వెళ్దామంటుంది అని చెప్పి నన్ను నేనైతే క్వశ్చన్ అడిగాను, నాకు తెలియాలి అంటే మెసేజ్ పంపించండి అని చెప్పి. ఎస్, చాలా మెసేజెస్ ఇంకా ఉన్నాయి, మరి అయితే అవి ఫినిష్ చేసేద్దాం. సో నేపాల్ సరిహద్దుల్లోని సహజ సిద్ధమైన జలపాతాలు చూడాలనుంది అంటున్నారు గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్. ఓకే, అండ్ అలానే నేపాల్ ముక్తినాథ్లో ఉన్న ఆ 108 జలధారలు, అవి కూడా కొండల్లోంచి అసలు ఎలా వస్తాయో ఒక మిరాకిల్ అనే అనిపిస్తుంది నాకు. అండ్ ఎస్, లక్కీగా నేనైతే చూడడం జరిగింది, మీరు కూడా త్వరలోనే చూసారు అనుకుంటున్నానండి. అండ్ ఇంకా రాకేష్ ఫ్రమ్ ముంబై, ఓకే, ముంబైకి దగ్గరలో ఉన్న అన్ని వాటర్ఫాల్స్ని విజిట్ చేయాలి అని నాకు ఒక విష్ అండి అంటున్నారు రాకేష్ ఫ్రమ్ ముంబై. తదాస్తు. సో ఇప్పుడు మెసేజెస్ పంపించిన వాళ్ళందరికీ కూడా, సో నిజంగా రాకేష్ గారు అబ్బా అటు ఆ లోనావాలా అటువైపు అన్ని వాటర్ఫాల్స్ ఎంత బాగుంటాయో, పచ్చని ఆ కొండల మధ్యలో ఇవి నిజంగా ఆ పాలధారలాగా అట్లా వాటి మధ్యలో పాలుతూ ఉంటాయి. అబ్బాబ్ అసలు ఇంకా వర్ణించడానికి మాటలు సరిపోవు. అండ్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు, తలకోన జలపాతం చూశాను అండ్ అలానే ఓకే జాగ్ ఫాల్స్ చూడాలని ఉంది. ఎస్, ఇది కూడా లైక్ ఐ థింక్ ఇది లాంగెస్ట్ వాటర్ఫాల్ మన ఇండియాలో జాగ్ ఫాల్స్ అనేవి. అండ్ గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. అండ్ హిమంత్ కుమార్ విజయవాడ నుంచి, నయాగర వాటర్ఫాల్స్ చూడాలనుకుంటున్నానండి, జస్ట్ మిస్ ఆ, ఇట్స్ ఓకే, త్వరలోనే చెప్పా కదా. ఎవరైతే ఎక్కడెక్కడ చూడాలి అనుకుంటున్నారో మీ అందరికీ తథాస్తు. అండ్ మరి రోజా ఫిలింలో ఈ పాట నాగమణి నాగమణి, ఈ పాట ఎక్కడ పిక్చరైజ్ చేశారు అంటే కర్ణాటక తమిళనాడు బార్డర్లో ఉన్న హొగెనికల్ వాటర్ఫాల్స్. సో యాక్చువల్గా చిన్ని చిన్ని ఆశలో కూడా మధ్యలో ఒక బీజియం వచ్చినప్పుడు ఒక పడవని మధ్యలోంచి అట్లా వెళ్తూ ఉంటుంది కదా, సో అదంతా కింద తీస్తే ఆ వాటర్ఫాల్స్ పైన తీసింది ఈ పాట నాగమణి నాగమణి అనమాట. సో ఎస్, దాట్ వాజ్ వండర్ఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద ఫిల్మ్ రోజా అండ్ మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. సో సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎవరి లైఫ్లో అయినా ఒక సీక్రెట్ తెలుసుకోవాలి అంటే ఏం తెలుసుకుంటారు అండ్ ఎవరి దగ్గర తెలుసుకుంటారు? అంటే చాలాసార్లు అనుకుంటాం కదా ఎలాగా అంటే, అరే వీడు ఇలా ఎలా ఉంటున్నాడు అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆర్ వీడికి ఇన్ని డబ్బులు ఎలా వస్తున్నాయి, సో ఇలాంటి డౌట్లు వచ్చే ఉంటాయి కదా. సో అలా మరి మీరు ఎవరి దగ్గర అయినా ఒక్కటే వేసుమా, మళ్ళీ అది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలి కాదు, ఒక్క మనిషి దగ్గర ఒక్కటే ఒక విషయం ఏమైనా తెలుసుకోవాలి అంటే ఏం తెలుసుకుంటారు, ఏ సీక్రెట్ తెలుసుకుంటారు? సో నాకు మెసేజ్ పంపించేసేయండి. స్టూడియోలో టైం 7:41 అంటే ఇంకా 20 ఉన్నాయి, గబగబా చకచక ఫినిష్ చేసేసి, అంటే మీ ఆన్సర్స్ అన్ని టైప్ చేసి నాకు పంపించేస్తే నేను చకచక ఫినిష్ చేసేసాను. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి ప్రతి మీ అందరి కోసం ది ఫేమస్ బాహుబలి వాటర్ఫాల్స్ అత్తిరిపల్లి, అక్కడ పిక్చరైజ్ చేసిన పాట బాహుబలి ఫిలిం నుంచి మీకోసం ప్లే చేసేస్తున్నాను. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

బాహుబలి ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ విన్నారు కదా. అండ్ ఎస్, అయితే ఈ పాటలో ఉన్నట్టుగా ఉంటాయి అత్తిరిపల్లి వాటర్ఫాల్స్ అని చెప్పి, అక్కడికి వెళ్ళాక ఏంటి అలా లేదు అని నన్ను మాత్రం అడగండి. బికాజ్ ఫిలిమ్స్లో చూపించేదంతా సగం రియల్ అయితే సగం అంతా ఆ గ్రాఫిక్స్ అంటే ఆ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అనమాట. సో అలానే మరి అన్ని బటర్ఫ్లైస్ తమన్నా దగ్గరికి వచ్చి అలా తమన్నా ప్రభాస్ గాల్లో తేలుతూ ఇదంతా అవ్వాలి అంటే ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్సే. అండ్ ఎస్, మరి నేను అడిగాను వాటర్ఫాల్స్ మీ ఫేవరెట్ వాటర్ఫాల్స్ మీ చూసింది ఆర్ వెళ్ళాలి అనుకుంటున్నది ఆర్ ఇప్పటి వరకు వెళ్ళిన ప్లేసెస్ నాతో షేర్ చేసుకోండి అని చెప్పి. అయితే సెకండ్ క్వశ్చన్కి వస్తాం కదా, మళ్ళీ నువ్వు వాటర్ఫాల్స్కి వెళ్ళావేంటి అనుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఆన్సర్స్ పంపించారు కాబట్టి. అండ్ ఎస్, హైదరాబాద్ నుంచి శ్వేత గారు, ఐ శుభ సాయంత్రం మిత్రమా అంటూ సమ్మర్లో జలపాతాల గురించి అడిగి అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పెంచల్కోన, కపిల్ తీర్థం, పాప వినాశనం, తలకోన, అరకు, ఇంకా పచ్చని సీనరీస్, అమర్నాథ్ వెళ్ళేటప్పుడు కూడా ఆ వాటర్ఫాల్స్ చాలా బాగుంటాయి అంటున్నారు కదా. అమర్నాథ్ అవి వెళ్ళేటప్పుడు అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా అనిపిస్తుంది, ప్రతి టర్న్ తిరిగినప్పుడు టెంపుల్ వచ్చేస్తుందా టెంపుల్ కనిపిస్తుందా అని చెప్పి. సో ఎస్, హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ, సో వీళ్ళని ఆన్సర్ పంపించింది. అండ్ ఇంకా మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇప్పటివరకు చూడలేదండి కానీ వీలైనన్ని చూడాలని ఉంది అంటున్నారు. సో భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి, మరి చూసేసేయండి, మొదలు పెట్టండి, ప్లాన్ చేయండి. చెప్పా కదా సమయం మన దగ్గరికి రాదు, మనమే సమయాన్ని చేజిక్కించుకోవాలి. అండ్ అల్కిందమైన గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. సో నేను సెకండ్ క్వశ్చన్ అడిగాను కదా, ఎవరి దగ్గరైనా ఏదైనా ఒక సీక్రెట్ తెలుసుకోవాలి అంటే ఏం తెలుసుకుంటారు అని చెప్పి. ఓకే, అది సీక్రెట్ కదండి, ఎవరు అడిగినా చెప్పరు అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్. వాళ్ళు చెప్పరండి, సరదాగైనా తెలుసుకోవాలి అని మీకు ఎప్పుడూ అనిపించట్లేదండి, మీరు సూపర్ అండి అసలు. అండ్ ఇంకా చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, హలో అల్కనందా, నీ నవ్వు సూపర్, మాటలు వింటే ఏదో తెలియని అనుభూతి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంతకీ అలా నన్ను మునిగచెట్టు ఎక్కేసి తర్వాత ఏమడిగారో తెలుసా, నీకు ఆకాశవాణిలో జాబ్ ఎలా కొట్టేసో అని తెలుసుకోవాలని ఉంది అన్నారు. అబ్బాబ్బా, ఏమండి కొట్టేయడం చాపేయడం ఇవన్నీ ఏంటంటే, పక్క వాళ్ళే మనం తీసేసుకుంటే అప్పుడు కొట్టేసాం అంటారు. మన ఆకాశవాణిలో మొన్నటి వరకు కూడా ఓపెన్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా, సో అలా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు అప్లై చేసుకోవడం అండ్ మీరు కూడా వచ్చేయడం. అండ్ అలానే మొన్న వన్ డే ఆర్జెస్క కూడా చాలామంది చాలా ఎంట్రీస్ పంపించారు. సో అది అనమాట విషయం. చిన్నమ్మ గారు బాగున్నారు కదా, సూపర్ అనుకున్నాను. అండ్ నెక్స్ట్ అప్పలరాజు గారు పెడ నుంచి, కొంతమంది భార్యాభర్తలు గొడవ పడకుండా ఉంటారు, ఆ సీక్రెట్ ఏంటి తెలుసుకోవాలని అనుకుంటున్నానండి. అసలు గొడవ పడకపోతే వాళ్ళు భార్యాభర్తలు ఎలా అవుతారు చెప్పండి మేడం అంటున్నారు. వాళ్ళ సీక్రెట్ అంతేగా అంతేగా అయి ఉంటుందండి. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఆ ఫార్ములాని, అనిల్ రావిపూడి గారు చెప్పిన ఆ ఫార్ములాని ఫాలో అవుతూ ఉండుంటారు, అంతకు మించి ఏం లేదు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే కాను నుంచి తాతారావు గారు, ఎదుటి వాళ్ళ సీక్రెట్ నాకు అనవసరం అందుకే వాటికి దూరంగా ఉంటాను అంటున్నారు. అంటే వాళ్ళ బ్యాంక్ లాకర్లో ఎన్ని ఉన్నాయి అలాంటివి కాదండి, చెప్పాను కదా పొద్దున్నే టైంకి ఎట్లా లేస్తారు, కోపం ఎలా తగ్గించుకుంటారు ఇలాంటివి అన్నమాట. సో మంచి తెలుసుకోవచ్చండి, తప్పులేదు. అండ్ ఇంకా మెసేజెస్ అయితే వస్తున్నాయి, అల్కనందాజీ గుడ్ ఈవినింగ్, ఎవరైనా ఎప్పుడు హ్యాపీగా అందరినీ కలుపుకుపోయే వాళ్ళు సీక్రెట్ తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి కదా అంటున్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి, శ్రీవి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి, నేను చాలాసార్లు అనుకుంటాను అంటే లైక్ ఇప్పుడు ఎవరి గురించి అయినా మనకి బ్యాడ్గా తెలిసింది అనుకోండి, నా మైండ్లో కొంచెం అదే ఉండిపోతుంది, ఏంటి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి. అంటే వాళ్ళని మళ్ళీ కలిసినప్పుడు అంత ఫ్రీగా మాట్లాడలేను, కానీ మా ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళ గురించి తెలిసినా వాళ్ళు చెడ్డవాళ్ళు అయినా సరే వాళ్ళకి అనిపించగానే అసలు ఏం జరిగినట్టు, అరే భలే ఉన్నవే, అసలు చీర భలే ఉందే ఇట్లా మాట్లాడతారు. సో ఎలా వీళ్ళు హ్యాపీగా కలుపుకుపోతారు అని చెప్పి మీలానే నాకు కూడా వాళ్ళని అడిగి తెలుసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనంతపూర్ నుంచి అనురాధ గారు, కొంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంతో హ్యాపీగా ఉంటారు, అది ఎలా అని అడగాలనిపిస్తుంది మేడం అంటున్నారు. ఎస్, అంతే కదా, అదంతే అండి జీవితం నేర్పిన పాఠాలు. కొంతమందికి అట్లా ఇంకా వేరే ఆప్షన్ లేక అలానే ఉంటారేమో, బట్ ఒకటైతే నిజం, ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం బాధపడినా హ్యాపీగా ఉన్నా చేసేదేం లేదు కాబట్టి అదేదో హ్యాపీగా ఉండొచ్చు కదా బయటికి అట్లీస్ట్. అండ్ ఎస్, ఇంకా చాలా మెసేజెస్ వస్తున్నాయి. సో నేను అడిగిన క్వశ్చన్, ఎవరి లైఫ్లో అయినా ఒక్క సీక్రెట్ తెలుసుకోవాలని అంటే ఏం అడిగి తెలుసుకుంటారు అండ్ ఎవరిని అడుగుతారు ఫ్రెండ్స్? మరి మీ ఆన్సర్స్ నాకు పంపించేసేయండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం టగ్ లైఫ్ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ స్ట్రీట్ యూంటూ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే అల్కనందా.

0: లైఫ్ సో లైఫ్ ఎలా ఉన్నా ఇలానే జింగిచా జింగా జింగిచా అంటూ మనం హ్యాపీగా ఉండాల్సిందే, ఎందుకంటే మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి. అండ్ యస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయండి. ఎవరు అంటే జాండ్రపేట్ నుంచి సజ్జ లీలారాణి గారు. నేను ఇంతవరకు ఎటువంటి జలపాతాలు చూడలేదండి గారు, మేము వారానికి ఒకసారి ప్రతి సండే బీచ్కి మాత్రం వెళ్తాము అంటున్నారు. చీరాల పక్కన ఉన్న రామపురం బీచ్. ఓకే, సో ఏదో ఒకటి ప్రకృతికి దగ్గరగా ఉంటే ఎలా అయినా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే దస్తగిరి సంజయ్ గారు, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. మనకి మాయలు మంత్రాలు ఉంటే తెలుసుకోవచ్చు అంటున్నారు. అబ్బా, నిజంగా తెలుసుకోవడం వరకు వెళ్ళిపోయారా? తెలుసుకోవడం గురించి కాదు, అసలు నేను అడిగింది ఏం తెలుసుకోవాలనుకుంటారు అని చెప్పి. నెక్స్ట్ ఎవరు అంటే నిన్న నుంచి శుభరాణి, రంగారావు, సాగర్, చాందీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కొత్త కోడలు వచ్చిన ఇంట్లో అత్తా కోడలు ఎలా ఉంటారు అని పక్క వారిని సీక్రెట్గా అడుగుతాము. ఓ, అది తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే, కొత్తల్లో బాగానే ఉంటారండి. ఒక 1 ఇయర్ తర్వాత అడిగి చూడండి, అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. అండ్ ఇంకా వాటర్ఫాల్స్ వచ్చి తలకోన చూడాలని ఉంది అంటూ మెసేజ్ పంపించారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే మొహమ్మద్ ఇనాయతుల్లా, ఏ పరిస్థితిలో అయినా ఆనందంగా ఎలా ఉంటారు అనేది తెలుసుకోవాలని ఉంది అంటున్నారండి. అంతే అండి, ఒక స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటే అలా అవుతుంది. అండ్ ఇంకా సుబ్బయ్యగూడ నుంచి ఎన్ అప్పారావు గారు, విశాఖలోని కొత్తపల్లి వాటర్ఫాల్స్ చూడాలని ఉంది అంటున్నారు. ఓకే, సో ఎస్, వాటర్ఫాల్స్ అట్లా చూడాలి అని అనుకున్న వాళ్ళందరూ చెప్పా కదండి, తదాస్తు అనేస్తున్నారు ఈ ఏడాది అందరూ చూసేయాలి అని చెప్పి. అండ్ ఇంకా సెకండ్ క్వశ్చన్కి ఏమంటున్నారంటే, లక్ష్మీ గారు అబ్బాయికి దాదాపు 40 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకా పెళ్ళి కాలేదు ఎందుకంటే వదినా అని సీక్రెట్గా అడుగుతారంట. ఓకే అండి, బాగుంది. అండ్ ఇంకా మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటూ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఈ సృష్టిలో తల్లిదండ్రులు చెప్పే సీక్రెట్ చాలా గొప్పది, మార్పు రానిది మరోలేనిది అని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం చెప్పగలరు అంటున్నారు. ఓకే, సో అంటే తల్లిదండ్రులు చెప్పే సీక్రెట్ అంటే లైఫ్లో ఎలా ఎదగాలి అనా, మేబీ. అండ్ నెక్స్ట్ రాజ్ ఫ్రమ్ గోవా, హాయ్ అండి, హవ్ యు, వర్క్ అయిపోయింగ్, ఓకే, జస్ట్ కమింగ్ అంటున్నారు. యూ ప్రోగ్రామ్ మిస్సింగ్, కమింగ్ లేటింగ్. సో రాజ్ గారు, ఇట్స్ ఓకే అండి, ఎంజాయ్ చేయండి మా నెక్స్ట్ షోస్ అన్నీ కూడా. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇవి అన్నమాట ఈరోజు వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా. మన్సన్ మన్సేలో మెసేజెస్ పంపించిన ప్రతి ఒక్కరికి కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పేస్తూ, ఇది ఈనాటి మన్సన్ మన్సే ప్రోగ్రామ్. స్టూడియోలో సమయం అయితే 8 గంటలు వస్తుంది. ఇప్పుడైతే మీకోసం వస్తాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్ టు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రజలే తొలి ప్రాధాన్యం అనేది తమ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్లో జరుగుతున్న వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. యోగాంధ్ర 2026 కార్యక్రమాల్లో రాష్ట ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములవుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర 2026 రాష్టస్థాయి కార్యక్రమ వేదికను విజయవాడలోని వెస్ట్ బైపాస్ నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలోకి మార్చినట్లు వెల్లడించారు. ఇటీవల ఒమన్ తీర ప్రాంతంలో నౌకపై జరిగిన దాడిలో మృతి చెందిన విశాఖపట్నానికి చెందిన చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ కుటుంబ సభ్యులను వారి నివాసంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ ఈరోజు పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ నెల 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో విశాఖ జిల్లాలో పలు రకాల ఇతివృత్తాలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ పేర్కొంటూ, ఇప్పటికే జూన్ 11న నావల్ డాక్యార్డ్లో మాజీ సైనికులు రక్షణ సిబ్బంది కోసం యోగా కార్యక్రమం, జూన్ 12న రిషికొండ బీచ్లో పర్యాటక యోగా, జూన్ 16న ముడసర్లోవ ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్లో మరో యోగా కార్యక్రమాన్ని నిర్వహించామని గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 21 విడతలుగా నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ల ద్వారా 469 దరఖాస్తులు పరిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి తెలిపారు. భీమవరంలో ఆమె ఈరోజు రెవెన్యూ క్లినిక్స్ దరఖాస్తులపై అధికారులతో సమీక్షిస్తూ రాష్ట ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ ఉత్తమ ఫలితాలను అందిస్తున్నాయని తెలిపారు. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. రాష్ట సచివాలయం, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, పలు కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల 5 రోజుల పనిదినాల విధానాన్ని మరో 7 పొడిగిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6 గంటలకు తిరిగి ప్రసారమవుతుంది.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో సమయం 8:04, విచ్ మీన్స్ మనం ఎంటర్ అయ్యాం డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రాంలోకి. సో ఎస్, డ్యూయట్ డ్యూయట్లో ఎన్నో అద్భుతమైన పాటలు మీకు వినిపించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా? సో ఇందాక నేను జలపాతం గురించి అడిగాను కాబట్టి ఆ జలపాతాల మధ్యన తీసిన పాటలు ఎన్నో ఉన్నాయి మన తెలుగు ఫిలిమ్స్లో. అవన్నీ కూడా మరి మీకోసం వినిపించే ప్రయత్నం అయితే నేను చేసేస్తాను. సో వింటూ ఉండండి, ఆ పాటలు వెనకాలన్న ఆ సీనరీస్ని కూడా గుర్తు చేసుకుంటూ. స్టడీ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

మనం అన్నాం డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రాంలో. సో ఏంటి పాటలు వింటూ లిరిక్స్లో పడి వేరే లోకంలోకి వెళ్ళిపోయారా, లేదా పాటలు పిక్చరైజేషన్లో వెనకాలన్న సీనరీస్ కూడా గుర్తు చేసుకుంటున్నారా? సో ఎస్, మరి పుష్పలో సామి నా సామి అంటూ పడిన ఈ పాట మనందరికీ తెలిసిందే. సో మారేడుమల్లి ఆ ఏరియాలో తీశారు ఈ లొకేషన్స్ అన్నీ కూడా పుష్ప ఫిలిం ఆల్మోస్ట్. అండ్ ఎస్, నెక్స్ట్ మరి ఏ పాట వినిపించిపోతున్నాను అంటే ప్రేమతో. ఎస్, దిల్సే ఫిలిం మరి తెలుగులో ప్రేమతో అనే పేరుతోటి మన ముందుకి తీసుకొచ్చారు మణిరత్నం గారు. మరి దీనిలో ఎన్నాళ్ళైనా లేదులే అనే పాట ఎంత ఫేమస్, దానిలో ప్రీతి ఎంత ఎంత క్యూట్ క్యూట్గా ఉంటే మేము వెనకాల లొకేషన్స్ గురించి ఎప్పుడు పట్టించుకున్నామని అనుకుంటున్నారా? బట్ ఇప్పుడు ఈరోజు టాపిక్ మరి ఇంటర్నేషనల్ వాటర్ఫాల్స్ డే కాబట్టి ఇప్పుడైతే కొంచెం గుర్తు చేసుకోండి, గుర్తొస్తుంది. అండ్ ఇంతకీ ఈ పాట వేరియస్ లొకేషన్స్లో తీయడం జరిగింది. సో ఫస్ట్ వచ్చి అత్తిరిపల్లి వాటర్ఫాల్స్, ఇందాక మాట్లాడుకున్నాం కదా ఈ గురులో అండ్ ఇంకా బాహుబలి ఇట్లా ఎన్నో ఫిల్మ్స్ తీశారు అక్కడ. సో ఈ పాట కూడా జియా జలే జాన్ జలే అత్తిరిపల్లిలో అండ్ ఇంకా ఎలపీ. సో ఎస్, కేరళలో ది మోస్ట్ మోస్ట్ అట్రాక్టివ్ అండ్ ఇంకా మోస్ట్ టూరిస్ట్ విజిట్ చేసే ప్లేస్ ఎలపీ. సో ఎలపీలో అండ్ ఇంకా అలానే పెరియార్ లేక్ ఇంకా పెరియార్ నేషనల్ పార్క్, సో అక్కడ తీయడం జరిగింది. అంటే ఆ ఎలిఫెంట్స్ అవన్నీ వస్తుంటాయి కదా, సో ఆ ఒరిజినల్ ఆ వైల్డ్ లైఫ్ దగ్గరికి వెళ్ళి షూట్ చేయడం జరిగింది. అండ్ అందుకే ఈ పాట ఎంత అద్భుతంగా ఆ లిరిక్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, సీనరీస్, బ్యాక్డ్రాప్స్, డ్యాన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ లైక్ ఏ వావ్ కదా. సో యస్ ఫ్రెండ్స్, మరి మీకోసం అయితే ఇప్పుడు వచ్చేస్తుంది ఆ బ్యూటిఫుల్ ట్రాక్ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: సమయం 8:30 వస్తుంది. ఇప్పుడు వింటారు తెలుగులో వార్త ప్రసారం హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొన్నారు. దగ్గు సిరప్ల విక్రయాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు గతంలో ఇచ్చిన మినహాయింపులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ 2026 పునఃపరీక్ష నేపథ్యంలో ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇక వార్తల వివరాలు. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం పాల్గొన్నారు. కొత్త భాగస్వామ్యాలను నిర్మించటం, అంతర్జాతీయ ఐక్యతను పునరుద్ధరించటం అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి సమావేశంలో G7 దేశాల నాయకులతో పాటు భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకుకు చెందిన కీలక ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, ప్రధాని మోదీతో పాటు ఇతర భాగస్వామ్య దేశాలకు అధికారిక స్వాగతం పలికిన అనంతరం సమావేశం ప్రారంభమైంది. G7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవటం ఇది వరుసగా 7వసారి. ఈ సదస్సులో భారత్ క్రమం తప్పకుండా పాల్గొనడం ద్వారా ప్రపంచ సవాళ్ల పరిష్కారంలో శాంతి, భద్రత, సుస్థిర అభివృద్ది, ఆర్థిక వృద్ధికి సంబంధించిన అంతర్జాతీయ ప్రయత్నాల్లో భారత్ పాత్ర మరింత పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ G7 సదస్సుకు సందర్భంగా నరేంద్ర మోదీ పలు దౌత్య కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ, యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని కీర్ స్టార్మర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్లతో భారత ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఖరీఫ్ 2026 సీజన్కు సంబంధించి దేశవ్యాప్తంగా చేపడుతున్న సన్నాహక చర్యలపై కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ది సాధించటం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో ఎదురయ్యే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రైతులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను ముందుగానే చేపట్టాలని సూచించారు. వాతావరణ సవాళ్లు ఎదురైనప్పుడు రైతులకు తక్షణ ప్రత్యామ్నాయాలు, సలహాలు, అవసరమైన సహాయాన్ని అందించే విధంగా చర్యలు ఉండాలన్నారు. నీటి సంరక్షణ, నేలలో తేమ నిర్వహణ, అంతర పంటల సాగు, ప్రత్యామ్నాయ పంట విధానాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు 2026 కార్యక్రమాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంవిధాన్ సదన్లోని చారిత్రాత్మక సెంట్రల్ హాల్లో ఈరోజు ప్రారంభించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి హాజరైన యువ ప్రతినిధులను ఉద్దేశించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వికసిత భారత్ కోసం మార్గసూచిపై చర్చించేటప్పుడు ఈ చారిత్రాత్మక వేదిక నుంచి స్ఫూర్తి పొందాలని యువతను ఆయన కోరారు. వికసిత భారత్ 2047 కలను సాకారం చేసే బాధ్యత యువతపైనే ఉందని పేర్కొంటూ యువతను దేశ నిర్మాణం వైపు నడిపిస్తున్నందుకు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖను ఆయన ప్రశంసించారు.
2: माननीय प्रधानमंत्री जी फ्रांस गए तो फ्रांस के राष्ट्रपति ने कहा कि भारत का युवा आकांक्षी है, भारत के युवाओं का सपना बड़ा है और आने वाले समय के अंदर भारत का युवा ही तकनीकी और टेक्नोलॉजी के अंदर दुनिया का नेतृत्व करेगा. ये भारत के नौजवानों की ताकत है.
1: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఈ నెల 21వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఈ నెల 22వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. భారతదేశంలో నిర్దిష్టమైన పరిమిత కాలానికి టెలిగ్రామ్ యాక్సెస్ను నియంత్రించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA స్వాగతించింది. ఈ ఆంక్షలు పునః పరీక్ష జరిగే రోజు ఆ తర్వాత తక్షణ కాలానికి వర్తిస్తాయని ఎన్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే పోస్టు చేసిన సందేశాలను ఎడిట్ చేసే సదుపాయాన్ని ఈ నెల 30వ తేదీ వరకు నిలిపివేయాలని కూడా టెలిగ్రామ్కు ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొంది. జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీక్లపై తప్పుడు ప్రచారాలు, తర్వాత సృష్టించే ఆరోపణలకు ఈ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను కొందరు దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని ఎన్టీఏ తెలిపింది. అలాంటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ ఇన్నోవేట్స్ భవిష్యత్తుకు మార్గదర్శక వేదికగా మారనుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మాక్రాన్ల ఇరువురి ఉమ్మడి దృష్టికోణం ఆధారంగా భారత్ ఇన్నోవేట్స్ రూపుదిద్దుకుందని ఆయన తెలిపారు. ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఈరోజు జరిగిన భారత్ ఇన్నోవేట్స్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ, భవిష్యత్లో ఈ కార్యక్రమం ఒక కొత్త దిశను చూపించే వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేదిక ద్వారా ఆవిష్కర్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులకు తమ రంగాలకు సంబంధించిన అభిప్రాయాలను, సూచనలను అందించే అవకాశం లభించిందని తెలిపారు. అదేవిధంగా భారత్లో సౌర ఇంధన రంగం గురించి ప్రస్తావించిన పీయూష్ గోయల్, దేశ సౌరశక్తి మిషన్ లక్ష్యాన్ని నిర్దేశిత గడువుకు ముందుగానే అధిగమించిందన్నారు. భారత సౌర విద్యుత్ సామర్థ్యం 20 గిగావాట్ల నుంచి 100 గిగావాట్లకు పెరిగిందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
3: तब भारत की सोलर मिशन क्या थी? In 14, the solar mission we inherited was to make 20 gigawatt solar power in the next, I think it was 10 years or so. One of the first actions that Mr. Modi directed the government to do, I was handling renewable energy those days, was to increase the solar mission from 20 gigawatt to 100 gigawatt. And we achieved it well in advance of the targeted date. Today, more than 50% of our installed capacity is renewable energy. Our target now for solar energy is 500 gigawatt by 2030.
1: దగ్గు సిరప్ల విక్రయాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఔషధ నిబంధనలు 1945 చట్టంలో సవరణ చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తూ ఔషధ నిబంధనల్లోని షెడ్యూల్ కేలో ఔషధాల తరగతి కింద ఉన్న సిరప్ అనే పదాన్ని తొలగించినట్టు తెలిపింది. ఈ పదం తొలగింపుతో

దగ్గు సిరపులకు ఇంతకుముందు ఉన్న మినహాయింపు ఇకపై వర్తించదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో చిన్న గ్రామాల్లో దగ్గు సిరపుల విక్రయం, పంపిణీ ఇకపై తప్పనిసరిగా లైసెన్సు పొందిన ఫార్మసీల ద్వారానే జరగాల్సి ఉంటుంది. గతంలో 1000 మంది కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో కొన్ని రిటైల్ లైసెన్సింగ్ నిబంధనలు పాటించకుండా దగ్గు సిరపుల విక్రయానికి అనుమతి ఉండేది. సిరపు తయారీలపై నియంత్రణ, పర్యవేక్షణను బలోపేతం చేయటం, ప్రజారోగ్య భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిబంధనలను మార్చటం లక్ష్యంగా ఈ సవరణ తీసుకువచ్చినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. మధ్యప్రాచ్యం, భారత్ మధ్య లోతైన సముద్ర పైప్లైన్ ప్రాజెక్టుపై ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదనను పరిశీలించడం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మధ్యప్రాచ్య దేశాల నుంచి భారత్కు సముద్ర గర్భం ద్వారా ఇంధన పైప్లైన్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీనిని మధ్యప్రాచ్యం భారత్ డీప్ వాటర్ పైప్లైన్గా పేర్కొంటున్నట్టు వస్తున్న మీడియా కథనాలను మంత్రిత్వ శాఖ గమనించినట్టు తెలిపింది. గుజరాత్ను ఒమన్తో పాటు ఇతర గల్ఫ్ దేశాలతో అనుసంధానించే ఈ ప్రాజెక్టుపై ఎలాంటి చర్చలు ప్రస్తుతం మంత్రిత్వ శాఖ స్థాయిలో జరగడం లేదని స్పష్టం చేసింది. ఇతర గల్ఫ్ దేశాలతో కూడా ఈ అంశంపై ఎలాంటి చర్చలు, ఒప్పందాల ప్రక్రియ కొనసాగడం లేదని వెల్లడించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పీఏబీ ఫ్యాక్ట్ చెక్డ్ విభాగం ఈ ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారమని స్పష్టం చేసింది. వాతావరణం. దేశంలోని పలు ప్రాంతాల్లో రేపు వర్షాలు, మరికొన్ని చోట్ల వేడిగాలుల ప్రభావం ఉంటుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. కొత్తగా ఏర్పడుతున్న పశ్చిమ అలజడుల ప్రభావంతో ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొన్నారు. దగ్గు సిరపుల విక్రయాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు గతంలో ఇచ్చిన మినహాయింపులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాం డ్యూయర్ డ్యూయర్ ప్రోగ్రాంలో. సో ఎస్, లవ్లీ డ్యూయర్స్ అన్నీ కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. మరి అయితే జలపాతాలు, వాటర్ఫాల్స్ దగ్గరలో మన టాలీవుడ్లో పిక్చరైజ్ చేసిన చిత్రాలు ఎన్నో ఎన్నెన్నో, మరి వాటిలోని ఫ్యూ డ్యూయర్స్ మీకోసం అయితే ప్లే చేస్తూ ఉన్నాను. మరి అందులో హ్యాపీ ఫిలింలో ఎగిరే మబ్బుల్లోన, సో ఇది కూడా అతిరిపల్లి వాటర్ఫాల్స్లో షూట్ చేసిన లవ్లీ ట్రాక్. సో ఎస్, మరి మీకోసం అయితే ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్షే అల్క్నందా.

పేరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన నేమ్ జీవ జీవ ప్రోగ్రామ్లో. సో ఎస్, బుట్ట బొమ్మ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ విన్నారు. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి ఈరోజు జీవ జీవెడ్లో అలా ఆ వాటర్ఫాల్స్ మధ్యన ఎన్నో చిత్రాల్లోని పాటలు ఉన్నాయి, మరి వాటిలోని కొన్ని మీకోసం అయితే వినిపిస్తున్నాను. అండ్ నువ్వు నాకు నచ్చా చిత్రం గుర్తుందా? దానిలో మరి వాటర్ఫాల్స్ మధ్యన తీసిన పాటల గురించి పక్కన పెడితే, సో అలా స్టార్టింగే సినిమా స్టార్టింగ్ అలా నయాగరా ఫాల్స్ దగ్గర హీరో అటువైపు తిరిగి, అంటే తన కళలు కన్నా రాకుమారుడు కళ్ళలోకి వచ్చి సూట్ వేసుకుని మరీ నయాగరా ఫాల్స్ని చూస్తూ ఉంటాడు. సో ఆ సీన్ అయితే మీ అందరికీ గుర్తొచ్చి ఉంటుంది కదా. సో మరి అందుకని చెప్పే ఆ ఫిలింలో ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం ప్లే చేసేస్తున్నాను. స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.

0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అల్పనంద అండ్ మనమున్నాము మధుర స్వరాలు కార్యక్రమంలో. మరి ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో దేని గురించి మాట్లాడుకోబోతున్నాం, ఏం తెలుసుకోబోతున్నాం తెలియాలి అంటే ముందు ఒక మధురమైన సాంగ్ తోటి ఈనాటి షో స్టార్ట్ చేసేద్దాం. సో ఏంటి ఆ మధురమైన సాంగ్ అంటే దేవిపుత్రుడు చిత్రంలో ఈ లవ్లీ ట్రాక్. సో నిజంగా ప్రేమ పవిత్రంగా ఉంటుంది అంటాం కదా, అంటే ఏంటి అంటే పవిత్రం అపవిత్రం ఈ కేటగిరీస్ ఏంటి అంటే, నువ్వు నాతో బాగుంటే నేను నీతో బాగుంటా, నువ్వు నాకు యానివర్సరీ గిఫ్ట్ కొనివ్వాలి నేను నీ బర్త్డే గిఫ్ట్ కొనిస్తాను, ఇట్లా కాకుండా నిస్వార్థంగా నువ్వు ఎలా ఉన్నా సరే నేను నిన్ను ప్రేమించగలను, అండ్ దట్ ఈస్ కాల్డ్ అన్కండిషనల్ లవ్. అలా ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో, అంటే లైక్ అసలు ప్రేమ అన్నదానికి నిర్వచనమే అది, ఏది ఆశించకుండా ఏ స్వార్థం లేకుండా చేసేది. మరి అలాంటి ఒక బ్యూటిఫుల్ లిరిక్స్ ఉన్న పాట మీ అందరి కోసం. సో ముందైతే ఈ పాటతోటి ఈనాటి షో స్టార్ట్ చేసేద్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ నేను మీ ఆర్జీ అల్క్నందా.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆచే అల్క్నంద అండ్ మనమున్నాము మధురస్వరాలు కార్యక్రమంలో. సో దేవిపుత్రుడు చిత్రం నుంచి లవ్లీ ట్రాక్ విన్నారు కదా. అందరి లైఫ్లో కష్ట సుఖాలు అనేవి కామన్ కదా, కానీ కామన్గా వచ్చే కష్ట సుఖాలని కూడా చాలా కొంతమంది చిరునవ్వుతో స్వీకరిస్తారు. ఇన్ఫ్యాక్ట్ అలా ఉండాలి అంటే పైకి కనిపించే చిరునవ్వు మాత్రమే కాదు, కనిపించని గుండె ధైర్యం అండ్ ఇంకా అలానే పాజిటివిటీ కూడా ఉండాలి. అది కూడా కాస్త కూస్తో కాదు, బోల్డ్ అంత పాజిటివిటీ. మరి ఒక మాట దీని గురించి వింటేనే ఆ పాజిటివ్ వైబ్స్ అన్నీ వచ్చేసాయి కదా. మరి 2.5 అవర్స్ పాటు ఫిలిం అంతా కూడా ఇలానే ఒక పాజిటివిటీతో ఉంటే ఇంకెలా ఉంటుందో చెప్పండి. చిరునవ్వుతో ఫిలింలా ఉంటుంది. మరి ఈరోజు మధురస్వరాలు ప్రోగ్రాంలో చిరునవ్వుతో ఫిలిం గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసేస్తాను.

మరి ముందుగా ఈ ఫిలింలోని ఒక లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం వినిపించేస్తున్నాను. సో పాపం హీరో క్యారెక్టర్, పాపం హీరో క్యారెక్టర్ కాదు, పాపం అని ఎందుకు అన్నాను అంటే ఈ ఫిలిం రిలీజ్ అయింది 2000లో. అప్పట్లోనే అరే ఏంట్రా ఇలా ఉంది సొసైటీ అని చెప్పి ఫీల్ అయ్యే క్యారెక్టర్. మరి అసలు ఈ 2026లో కనుక ఆ హీరో క్యారెక్టర్ ఉంటే రే ఏమైందిరా మీకు అందరికీ అనేవాళ్ళేమో. సో ఎస్, ఇందుకి ఏంటి ఆ హీరో క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, అసలు వాట్ ఈస్ దిస్ ఫిలిం అబౌట్, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసేస్తాను. బట్ అంతకన్నా ముందు చిరునవ్వుతో ఫిలిం నుంచి నిన్నలా మొన్నలా లేదురా. సో ఎస్, పాడాలనున్నా పాడలేని పరిస్థితి, బట్ స్టిల్ మీకోసం ప్లే అయితే చేస్తుంది ఈ వండర్ఫుల్ ట్రాక్. స్టే ట్యూన్డ్.

కౌశల్య అండ్ రాజేష్ పాడిన ఈ అద్భుతమైన పాట. సో దీనిలోనేమో నీకోసం నేను ఏమైనా చేసేస్తాను అని ఉంది. మరి ఇందాక మన చిరునవ్వుతో చిత్రంలో హీరో ఏమో నిన్నలా మొన్నలా లేదురా రొమాన్స్ పద్ధతి మారిపోయిందిరా. సో 2000లోనే ఆయన మారిపోయిందని గ్రహించారు. ఇంకా నేను చెప్పాను కదా 26లో పరిస్థితి ఎలా ఉందో, ఇంకా నేను వేరే చెప్పవసరం లేదు అని చెప్పి. సో యస్, కమింగ్ టు చిరునవ్వుతో ఫిలిం, ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై జి రామ్ ప్రసాద్ గారి డైరెక్షన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు కథ అందించిన చిత్రమే చిరునవ్వుతో. ఈ సినిమా టైటిల్ లానే సినిమా అంతా కూడా ఒక పాజిటివ్ వైబ్స్ తోటి, అంటే హీరో అనగానే ఫైట్స్ డ్యూయట్స్ పాడాల్సిన అవసరం లేదు, కూల్గా కంపోజ్డ్గా కూడా ఉండొచ్చు అని ప్రూవ్ చేసిన హీరో వేణు. సో అదే కూల్ యాటిట్యూడ్తో ఈ చిత్రంలో కూడా వేణు అనే హీరో పాత్రకి ప్రాణం పోశాడు మన హీరో వేణు. మరి అందుకే ఈ ఫిలిం అంత సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ఇంకా ఏంటి అసలు ఈ చిరునవ్వుతో ఫిలిం స్పెషాలిటీ, చిరునవ్వుతో దేన్ని ఎదుర్కొన్నాడు అండ్ మనం కూడా ఏమి ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసేస్తాను. బట్ అందుకన్నా ముందు వేణు నటించిన స్వయంవరం చిత్రంలో ది ఎవర్గ్రీన్ మెలోడియస్ ట్రాక్ కీరవాణి రాగంలో మీ అందరి కోసం ప్లే చేసేస్తున్నాను. స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్షే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 ఎంథసిస్ యువర్ అజల్ కింద. అండ్ విన్నారు కదా, నీ కోసం చిత్రం నుంచి టైటిల్ ట్రాక్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనము నాము మధుర స్వరాలు కార్యక్రమంలో. మరి ఇప్పుడు మీరు విన్న ఆ బ్యూటిఫుల్ ట్రాక్ అయితే రిధమ్ చిత్రంలో ఉంది అండ్ పాడింది ఉనిమినన్, రచించింది వేటూరి అండ్ ఎస్ మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో మనమైతే చిరునవ్వుతో చిత్రం గురించి మాట్లాడుకుంటున్నాం. మరి చిరునవ్వుతో చిత్రంలో మన హీరో అదే అండి మన వేణు. సో ఫిలింలో తన క్యారెక్టర్ నేమ్ కూడా వేణు. సో వేణు చెఫ్ అన్నమాట. సో చెఫ్కున్న డిమాండ్ అంతా ఇంత కాదు, కానీ చెఫ్ ఏమైనా పెద్ద లక్షలు సంపాదించే ప్రొఫెషనా అంటూ బావతో పెళ్ళి ఇష్టం లేక వెళ్ళిపోయిన మరదల పట్ల ఏమాత్రం కోపం లేకుండా కూల్గా అది యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయ్యే మన రోల్ హీరోది. సో అంత కూల్గా ఎవరైనా ఉంటారా? అసలు ఎవరైనా మనకి ఎదురు చెప్పి అంటే మనం మాట్లాడిన మాటకి వ్యతిరేకంగా మాట్లాడితేనే ఏ వీడేంటి నేనేమన్నా దీనికి ఆపోజిట్ చెప్తాడు అనేసుకుంటాం. అలాంటిది ఏకంగా తన్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయినా ఏమాత్రం కూపన్ లేకుండా ఓకే తనకి నేను నచ్చలేదు అంతే కదా అని కూల్గా ఉండే క్యారెక్టర్. మరి ఇక హీరోయిన్ ఏమో బాండ్ ప్రిన్సెస్. సో బాండ్ విత్ సిల్వర్ స్పూన్ అనమాట. లగ్జరీలోనే ఆనందం ఉంది అని నమ్మే టైప్. బట్ డెస్టినీ అంటూ ఒకటి ఉంది.

కదా. సో ఆ డెస్టినీయే మనుషుల్ని, సిట్యుయేషన్స్ని, వాళ్ళ అభిప్రాయాల్ని మారుస్తుంది. మరి అలా వీరిద్దరూ ఎలా కలిశారు అన్న చిత్రమే చిరునవ్వుతో.

విన్నారు కదా వంశీ ఫిల్మ్ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అండ్ ఎస్ మీరు విన్నారు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మనమున్నాము మధురస్వరాలు కార్యక్రమంలో. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఈనాటి మధురస్వరాలు కార్యక్రమంలో చిరునవ్వుతో చిత్రం గురించి తెలుసుకుంటున్నాం. సో ఎస్, మరి అయితే బావ చెఫ్ అని చెప్పి పెళ్ళి ఇష్టం లేక వెళ్ళిపోయిన ఆ మరదలు సగం కారణం బావతో పెళ్ళి ఇష్టం లేకపోవడం అండ్ మిగతా సగం ఇంకొక అబ్బాయిని ఇష్టపడడం. సో ఆ అబ్బాయిని ఇష్టపడి తనని నమ్మి పెళ్లి చేసుకుందామని చెప్పి ఇల్లు వదిలి వచ్చేస్తుంది. కానీ తర్వాత కట్ చేస్తే తెలిసింది ఏంటి అంటే ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి కాదు, మోసం చేస్తాడు ఇంట్లోంచి వచ్చేయమని చెప్పి అని. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా సరే ఓకే, నువ్వు ముందు దాని నుంచి బయటికి రా, అక్కడే ఉండిపోద్దు అని చెప్పి, అంటే ఇంకెవరన్నా అయితే అంటే మళ్ళాంటి వాళ్ళైతే బాగైంది మన వద్దనుకుని వెళ్ళావు కదా అనుకుంటారు. కానీ అక్కడ హీరో వేణు ఆ క్యారెక్టర్ ఎంత స్వచ్ఛంగా ఎంత ప్యూర్గా పిక్చరైజ్ చేశారు అంటే లైక్ ఫిలింలో. సో అందుకని చెప్పి ఓకే, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెండ్, మనం దాని నుంచి బయటికి వచ్చేసి యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అండ్ నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి మరదలకి కొందంత ధైర్యం ఇచ్చి, సో అసలు ఎవరు అబ్బాయి తన్ని అంటే ఎందుకు ఇట్లా చేశాడు అడిగే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. అండ్ ఈ ప్రాసెస్లో హీరోయిన్ డబ్బులు ఇంపార్టెంట్ కాదు, మనల్ని ప్రేమించేవాడు ఇంపార్టెంట్, మనం ప్రేమించేవాడు కాదు మనల్ని ప్రేమించేవాడు ఇంపార్టెంట్ అని చెప్పి, అండ్ మనీతోటే ఈ యాటిట్యూడ్ గుడ్ మ్యానర్స్ బిహేవియర్ అనేది రాదు అని అర్థం చేసుకుని మొత్తానికైతే మన హీరోతో ప్రేమలో పడిపోతుంది. అండ్ కట్ చేస్తే హీరోయిన్కి ఒక అబ్బాయితో ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయి ఉంటుంది అండ్ ఆయనే ప్రకాష్ రాజ్. సో ప్రకాష్ రాజే మరదల్ని మోసం చేసిన ఆ హీరో అయితే ఇంకా అసలు మనం మామూలు కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఫిలింలో అయితే వెళ్ళి వేణు వీళ్ళ గురించి అందరికీ చెప్పేయడం లేదా అక్కడ ఒక ఫైట్ సీన్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇది చిరునవ్వుతో ఫిలిం కదా. సో అందుకే వేణు కూడా ఈ సిచ్యువేషన్ని చిరునవ్వుతోటే హ్యాండిల్ చేస్తాడు, ఎక్కడ ఏ గొడవ ఏ ఫైట్ ఉండదన్నమాట. వెళ్ళి నువ్వు కనుక తప్పు ఒప్పుకుంటే నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, అంటే లైక్ ప్రేమించిన అమ్మాయిని. సో అలా కాకుండా నువ్వు ఏమైనా హడావుట్ చేస్తే నీ నిజ స్వరూపం అందరికీ చెప్పేస్తాను, సో పెళ్ళి ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పి మళ్ళీ ఇక మీదట బుద్ధిగా ఉండాలి, వాళ్ళ మరదల్ని బాగా చూసుకోవాలి అని ప్రామిస్ చేసి ఇద్దరు పెళ్ళి జరగటంతో కథ సుఖాంతం. సో ఏ సిచ్యువేషన్ అయినా నిజంగా ఇలా కూల్గా డీల్ చేస్తే లైఫ్ ఎంత హ్యాపీగా సాగిపోతుందో కదా. సో యెస్ ఫ్రెండ్స్, మరి ఇంకా తెలుసుకుందాం ఈ చిరునవ్వుతో ఫిలిం గురించి. బట్ అందుకన్నా ముందు మరి ఇందాక చెప్పినట్టుగా సంతోషమే సగం బలం, మరి ఈ పాట ఎంత సూపర్ డూపర్ హిట్టో చెప్పాల్సిన లేదు. సో చిరునవ్వుతో ఫిలింలోని ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం స్టేట్యూంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ యువర్ అల్క్నందా.

ప్రేమించే మనసు చిత్రం నుంచి లవ్లీ ట్రాక్ విన్నారు కదా. సో మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయ్ అల్పందా అండ్ మనమున్నాం మధుర స్వరాలు కార్యక్రమంలో చిరునవ్వుతో చిత్రం గురించి తెలుసుకుంటూ. ఒక చక్కటి లవ్ స్టోరీకి వేణు అండ్ ఇంకాలనే సునీల్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచ్ డైలాగ్స్ అండ్ ఇంకా మణిశర్మ మెలోడీ తోడైతే ఏమవుతుంది, సినిమా హిట్ అవుతుంది. మరి అలా ఆ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు, బంగారు నంది కూడా గెలుచుకుంది ఈ చిత్రం. సో బెస్ట్ స్క్రీన్ ప్లే అండ్ డెబ్యూ డైరెక్టర్గా జి రామ్ప్రసాద్ గారు కూడా నంది అవార్డు అందుకున్నారు ఆ ఇయర్ అండ్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు ఫిలింఫేర్ అవార్డు సొంతం చేసుకున్నారు చిరునవ్వుతో చిత్రానికి అందించిన మ్యూజిక్ గాను. మరి సంతోషం సగం బలం అంటూ మంచి మెసేజ్ ఇచ్చిన ఈ చిత్రం నుంచి సంతోషంగా, అంటే లైక్ ఏ ప్రాబ్లం వచ్చినా మనం బాధపడినంత మాత్రాన ఆ ప్రాబ్లం వెళ్ళిపోతుందో చెప్పండి, వెళ్ళదు కదా. సో అందుకే అదేదో ధైర్యంగా ఒక పాజిటివ్ నోట్తో ఓకే ఎలా అయినా మనం దీన్ని క్రాస్ చేసేస్తాము అన్న ఆ ఫీలింగ్తో ముందుకే అడిగేస్తే ఖచ్చితంగా అంత బాధపడుతూ కాకుండా కొంచెమైనా దానిలో సగం వంతు బాధైనా తగ్గుతుంది ఇట్లా ధైర్యంగా ముందడుగు వేస్తే. సో ఇది మరి ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమం చిరునవ్వుతో చిత్రం గురించి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ నంద అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. మరి ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమంలో అలనాటి ఏ నటుల గురించి లేదా అలనాటి ఏ చిత్రం గురించి తెలుసుకోబోతున్నాం అంటే, ముందా తెలియాలి అంటే ముందు ఒక చక్కటి పాటతోటి ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమం ప్రారంభిద్దాం. మరి ఆత్మబలం చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కింద మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. మరి ఎక్కడికి పోతావో చిన్నదాన అనే అద్భుతమైన పాట ఆత్మబలం చిత్రం నుంచి విన్నారు కదా. మరి ఈరోజు వినిపించని రాగాలే కార్యక్రమంలో ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయాబజార్ ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలకి స్క్రీన్ రైటర్గా అండ్ ఇంకా అలానే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా అందించిన పింగళి నాగేంద్రరావు గారి గురించి. సో ఫిలిం ఇండస్ట్రీలో ఈయన అందరూ ముద్దుగా పింగళి గారు అని అంటారు, బట్ పింగళి నాగేంద్రరావు గారు అనమాట ఆయన అసలు పేరు, పూర్తి పేరు. 1901 29 డిసెంబర్ గోపాల్ కృష్ణయ్య మహాలక్ష్మమ్మ దంపతులకి బొబ్బిలి దగ్గర రాజాంలో జన్మించారు పింగళి గారు. అయితే తర్వాత వాళ్ళ చుట్టాలందరూ కూడా బందర్ వచ్చేయడం వల్ల వీళ్ళు కూడా అక్కడికే వచ్చి మొత్తం అక్కడే సెటిల్ అయిపోయారంటే రాజాం నుంచి. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నారు పింగళి నాగేంద్రరావు గారు. అండ్ ఇంకా అలానే కొన్ని స్వాతంత్రోద్యమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. మరి అక్కడి నుంచి ఇట్లా ఫిలిమ్స్ వైపు ఎలా సాగింది ఆయన ప్రయాణం అవన్నీ కూడా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు పాతాళ భైరవి, మరి పాతాళ భైరవి చిత్రానికి కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది. సో ముందుగా అయితే ఈ చిత్రంలోని ఒక లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించాను రాగాలే కార్యక్రమంలో. మరి డాక్టర్ చక్రవర్తి ఫిల్మ్ నుంచి మనసున మనసై అనే అద్భుతమైన పాట విన్నారు కదా. మరి ఈరోజు వినిపించాను రాగాలే కార్యక్రమంలో పింగళి నాగేంద్రరావు గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము.

మరి అలా చదువు మిగుంచుకొని ఎన్నో స్వాతంత్రోద్యమాల్లో కూడా పాల్గొన్నారు పింగళి గారు. అయితే తొలిసారి ఆయన పాల్గొన్న ఆ స్వాతంత్రోద్యమం తర్వాత జన్మభూమి అనే ఒక నాటకం అనేది ఆయన రాయడం జరిగింది. అది ఎంతగా ఫేమస్ అయింది అంటే ఆయన ఆ జన్మభూమి రాసి అందరూ దాన్ని మెచ్చుకోవడం వల్ల అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఆయన్ని అరెస్ట్ చేసి ఇట్లాంటిది మళ్ళీ చేయకు అని వార్నింగ్ ఇచ్చి మరీ వదిలేశారట. ఆ తర్వాత ఖరగ్పూర్లో అండ్ ఇంకా శబర్మతి ఆశ్రమం ఇట్లా ఎన్నో చోట్ల ఎన్నో ఉద్యమాల్లో పాల్గొంటూ ఎన్నో కవితలు రచనలు చేశారు పింగళివారు. అలా కేవలం ఈ స్వాతంత్రోద్యమాల సమయంలోనే కాకుండా మామూలు నాటకాలు రాయడం కూడా అలవాటైంది పింగళివారికి. ఇక మొదటిసారిగా అంటే ఈ స్వాతంత్రోద్యమాలు అవన్నీ అయిన తర్వాత మళ్ళీ మచిలీపట్నం తిరిగొచ్చాక ఈ ఖరగ్పూర్ శబర్మతి ఆశ్రమం ఇవన్నీ తిరిగి వచ్చిన తర్వాత డ్రామాటిక్ కంపెనీ ఆఫ్ దేవరకొండ వెంకట సుబ్బారావు అని చెప్పి మొదలుపెట్టిన ఆ కంపెనీలో ఆయన రైటర్గా సెక్రటరీగా 1924 జాయిన్ అవ్వడం జరిగింది. అయితే అక్కడ పనిచేస్తూనే ఆయన రచనల్ని కొనసాగించేవారు. మరి 1928 వింధ్యారాణి అనే నవల రాశారు. అది వింధ్య అంటే ఈ పాటకి మీకు అర్థమైపోయి ఉంటుంది. వింధ్యారాణి అనే చిత్రం 1948 రిలీజ్ అయింది. అది ఈ నవల ఆధారంగా తీసింది. అయితే ఈ వింధ్యారాణి నవల చూసి దీన్ని చిత్రంగా తీర్చిదిద్దాం అనుకుంటున్నాము అని చెప్పి ఆయన్ని మద్రాస్కి పిలవడం జరిగింది. కానీ పిలిచిన తర్వాత ఏదో ఒక కారణంగా అది అలా ఆలస్యమవుతూ వచ్చేదట. అంటే ఇంక అసలు ఇది ఇప్పటికీ అయ్యేది కాదేమో, ఇంకా వదిలిపెట్టి వెళ్ళిపోదామా అని కూడా చాలాసార్లు అనిపించేది. కానీ ఆ సమయంలో కరెక్ట్గా జెమినీ స్టూడియోస్ సహకారంతో వైజయంతి ఫిలిం సంస్థ తయారు చేయబోతున్నారు అని తెలుసుకుని సరే అంటే ఇది ఒక ప్రతిష్టాత్మకమైన చిత్రంగా నిలవబోతుంది అని చెప్పి ఆయన సరే వాళ్ళతో గట్టిగా మాట్లాడద్దు, కొంచెం ఓపిక్గా ఉందాము అని అనుకునేవాళ్ళు. ఇంకా ఆ వింధ్యారాణి తయారవుతున్న సమయంలో పింగళి గారికి వాహిని నిర్మాతగా ఇంకా దర్శకుడైన కేవి రెడ్డి గారితో పరిచయం అనేది ఏర్పడటం జరిగింది. అలా వాహిని సంస్థ ప్రారంభం నుంచి ఆ సంస్థలో పనిచేస్తూ కేవి రెడ్డి గారి పరిచయంతో ఎన్నో చిత్రాలకి అద్భుతమైన కథల్ని అందించారు పింగళి నాగేంద్ర గారు. మరి ఇంకా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మరి ఆయన పనిచేసిన అప్పు చేసి పప్పుకుడు చిత్రం నుంచి టైటిల్ ట్రాక్ విందాం. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. మరి ఈరోజు పింగళి నాగేంద్రరావు గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి అలా వింధ్యారాణి తయారయ్యేలోపు ఆయనకి కేవి రెడ్డి గారితో పరిచయం ఏర్పడింది. మరి అలా వాళ్ళిద్దరి పరిచయం ఫలితంగా కేవి రెడ్డి గారితో ఆయన తీయబోతున్న గుణసుందరి కథా సినిమాకి పాటలు మాటలు రాయడానికి నాగేంద్రరావు గారికి అవకాశం అనేది దక్కింది. అలా వాళ్ళిద్దరూ వెండి తెరకి పరిచయం అయ్యారంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ గుణసుందరి కథ చిత్రం ద్వారా మన ముందుకు వచ్చింది. అయితే ఆయన చిత్రాల్లో అంటే అందరికీ పాతాళ భైరవి ఇంకా మాయాబజార్ ఈ ఫిలిమ్స్ చూస్తే ఖచ్చితంగా ఈ క్యారెక్టర్స్ ఈ పదాలు గుర్తుండే ఉంటాయి. డింగరి, గింబలి, డింబక, సో ఇలాంటి పదాలన్నీ మన వెండి తెరకి పరిచయం చేసింది పింగళి నాగేంద్రరావు గారే. సో అంటే మరీ సీరియస్గా ఉండకూడదు, ఆ పౌరాణికాలు ఇంకా ఆ జానపద చిత్రాలు మధ్య మధ్యలో ఇలాంటివి ఉండాలి అని కేవి రెడ్డి గారు చెప్తే, మధ్య మధ్యలో ఇలాంటి అంటే ఒక ఫన్నీ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నేమ్స్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసింది పింగళి గారే. ఇక అలా గుణసుందరి కథ ఎంతో సూపర్ డూపర్ హిట్ అవడంతో కేవి రెడ్డి గారికి ఇంకా అలానే పింగళి నాగేంద్రరావు గారి మధ్య ఈ కాంబినేషన్ అసలు మామూలుగా ఉండదు అని చెప్పి అందరిలో కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఇంకా అలానే వాళ్ళ వర్క్స్ చూడడం వల్ల అందరూ ఎంతో వెయిట్ చేసేవాళ్ళు, వీళ్ళిద్దరూ మళ్ళీ ఎప్పుడు ఆ కాంబినేషన్లో వస్తారా అని చెప్పి. మరి అలా వాళ్ళిద్దరూ కలిసి చేసిన రెండో చిత్రమే పాతాళ భైరవి. ఈ సినిమా కూడా చాలా విజయవంతంగా నడవడం వల్ల సో ఇక అందరూ కూడా ఇట్లాంటి ఈ జానపద చిత్రాలు వస్తే ఇంకా పింగళి గారే రాస్తారు అన్న ఒక ఇంప్రెషన్కి అంటే ఒక డెసిషన్కి అందరూ వచ్చేసి ఉంటారు కంక్లూషన్కి. అండ్ ముఖ్యంగా పాతాళ భైరవిలో అంజి, డింగ్రి ఇలాంటివి అండ్ ఇంకా నేపాల మాంత్రికుడు ఇలాంటి పాత్రలన్నీ కూడా ఆయన రూపొందించిన పాత్రలే, ఇంకా ఆయన ప్రతిభకు తార్కాణాలే. మరి ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించారు మనకి పింగళి నాగేంద్రరావు గారు. మరి అందులో సిఐడి, మిస్సమ్మ, పాతాళ భైరవి ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. మరి ఇప్పుడైతే గుండమ్మ కథా చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం వినిపించింది రాగాలి కార్యక్రమంలో. మరి జగదీక వీరుని కథ చిత్రం నుంచి అద్భుతమైన పాట విన్నారు కదా. మరి ఈ చిత్రానికి కూడా డైలాగ్స్ అందించింది పింగళి నాగేంద్రరావు గారు. మరి వింధ్యారాణితో మొదలైన ఆయన సినీ ప్రస్థానం ఎన్నో అద్భుతమైన చిత్రాలని మనకి అందించేలా చేసింది.

మరి అన్నీ కూడా తొలుత ఆ నాటక రంగం నుంచి. మరి వింధ్యారాణి నవల నుంచి ఎంతోమంది ఆ స్టోరీని ఆధారంగా తీసుకుని నాటకాలు వేయడం, అలా ఆయనకి అతి చిత్రంగా తీసే సమయంలో రైటర్గా అవకాశం దొరకడం, అది లేట్ అయినప్పటికీ కూడా కేవీ రెడ్డి గారితో పరిచయం, ఇంకా విజయ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్నో అద్భుతమైన చిత్రాలు మనకి అందించడం, నిజంగా అన్నీ అలా అలా అలా జరిగిపోయినాయి అని చెప్పాలి. అఫ్ కోర్స్ టాలెంట్తో పాటు. సో అలా వింధ్యారాణితో మొదలైన ఆయన సినీ ప్రస్థానం, గుణసుందరి కథ, పాతాల భైరవి, చంద్రహారం, మిస్సమ్మ, మాయాబజార్, పెళ్లినాటి ప్రమాణాలు, అప్పుచేసి పప్పుకుడు, జగదేకవీరుని కథ, గుండమ్మ కథ, మహామంత్రి తిమ్మరసు, సత్య హరిశ్చంద్ర, భాగ్యచక్రము, సిఐడి, చాణిక్య చంద్రగుప్త, ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలకి కథని, ఇంకా డైలాగ్స్ని, స్క్రీన్ ప్లే అండ్ ఇంకా కొన్ని చిత్రాల్లో పాటలకి రచన కూడా చేశారు పింగళి నాగేంద్రరావు గారు. మరి ఇప్పుడైతే మన అందరి ఫేవరెట్ మిస్సమ్మ చిత్రంలో ఆ చందమామకి, అంటే గొడవలైనప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు అరుచుకునే బదులు చక్కగా ఇలా మన ఎన్టీఆర్ గారు వెళ్ళి చందమామకి చెప్పినట్టుగా చందమామకి మన బాధంతా వెళ్ళబుచ్చుకుంటే గొడవలు కూడా తగ్గిపోతాయి, ఎవరికో చెప్పుకున్నాము అన్న తృప్తి కూడా ఉంటుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ అద్భుతమైన పాట వినేద్దాం. స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ అల్కనందా.

సో మరి పింగళి వారి రచనలతో రిలీజ్ అయిన అద్భుతమైన చిత్రాలు మిస్సమ్మా అండ్ ఇంకా అలానే మాయాబజార్. తెలుగు సినిమా ఉన్నంతకాలం ఈ మాయాబజార్ చిత్రం అయితే ఎప్పటికీ అందరం గుర్తుపెట్టుకుంటాం. మరి ఇన్ని అద్భుతమైన చిత్రాలు మనకి అందించిన పింగళి నాగేంద్రరావు గారిని మరొక్కసారి స్మరించుకుంటూ ఇది ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమం.

ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు పునఃప్రారంభం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కనందా సైనింగ్ ఆఫ్. శుభ్రాత్రి. జై హింద్.

డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి. ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో కాశీ మజిలీ కథలో శంకుబాలుడి కథ శ్రీమతి మిరియాల అచ్చమ్మ బృందం వారిచే తంబురు కథ వింటారు.

వారి వెళ్ళి వచ్చినాదా ప్రాణనాదా, నాదాధనం ఉంటే దైదల పాలు, ఇల్లు ఉంటే విత్తర్ల పాలు, చేసుకున్న ధర్మమే చెడని పదార్థం నాదా, ఏమి ఉన్నా ఏమి లాభం, నాకు బిడ్డలేని జన్మ నాకెందుకండి, సంతానం తీసుకొని వస్తానని ఆ ఇల్లాలైనా ఒక దేవమ్మ కాయ పండు ఒళ్ళో పెట్టుకొని బంగారు ఒక్క కస్తూరి చెంబు పట్టుకొని.

శిథిలమైన శివాలయం ఉందట. ఆ శివాలయం కాడికి వెళ్ళి వచ్చి భక్తుల చోటనే పరమాత్మ ఉంటున్నాడు. అయ్యో భగవంతుడా, ఈ దేవుడే నాకు సంతానం ఇస్తాడు అని కర్ణచీర కాశపోసి మంచి గంధముతోని ఆ తలలీలాలు ఒక గడపలు శుభ్రం కలిగి అగరాల ముగ్గులు వేసి ముత్యాల ముగ్గులు వేసి పాదాలపై